ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. 103.2 107.5 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారాలకు శ్రోతలకు స్వాగతం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026 జూలై నెల 4వ తేదీ శనివారం. శ్రోతలకు శుభోదయం. సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 54 సెకండ్లు.

ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపటిలో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

0: భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సూక్తి ముక్తావళి, వ్యాఖ్యాత డాక్టర్ భూతపూరి గోపాలకృష్ణ శాస్త్రి.
1: ముఖ్యుడు నరేంద్రుడు, ఆయనే తర్వాత వివేకానందుడయ్యారు. పరమహంస పరమపదించిన తర్వాత ఆయన పరమహంస శిష్యులందరినీ సమావేశపరచి శ్రీరామకృష్ణ మఠాన్ని ప్రారంభించారు. శిష్యులంతా సర్వసంగ పరిత్యాగులై దీక్షను స్వీకరించి పూర్వాశ్రమాన్ని విడిచిపెట్టి కొత్త పేర్లను పెట్టుకున్నారు. 1891 ఫిబ్రవరిలో నరేంద్రుడు భారతదేశ యాత్రకు బయలుదేరి 2 ఏళ్లలో భారతదేశమంతా తిరిగారు. పేద గొప్ప అనే భేదం లేకుండా అందరితో కలిసిపోయి నరేంద్రుడు సంచరించారు. ఈ యాత్రలో నరేంద్రుడు తన దగ్గరికి వచ్చిన వాళ్లకు కనువిప్పును కలిగించే విషయాలను బోధించేవారు. అదేవిధంగా తాను కూడా ఇతరుల నుండి అనేక విషయాలు నేర్చుకున్నారు. ఆళ్వారు ప్రాంతంలో నరేంద్రుడు మంగళసింహప్రభువును కలుసుకున్నారు. ఆ రాజుకు విగ్రహారాధన గిట్టదు, దానిని ఎగతాళి చేస్తూ ప్రసంగించాడు రాజు. నరేంద్రుడు వెంటనే అక్కడే గోడకు వేలాడుతున్న రాజు చిత్రపటాన్ని నౌకర్లతో తెప్పించి ఆ నౌకర్లను ఆ చిత్రపటంపై ఉమ్మివేయమన్నారు. ప్రభువు చిత్రపటమే, ప్రభువు కాదని ఎంత చెప్పినా వినక నౌకర్లు ఉమ్మివేయలేకపోయారు. అప్పుడు నరేంద్రుడు రాజువైపు చూసి, ఇదే విగ్రహారాధనలోని తత్వం. ఈ పటాన్ని ఒట్టి కాగితంగా మీ నౌకర్లు భావించడం లేదు. అదేవిధంగా బొమ్మల్ని బొమ్మలుగా ఎవరూ ఆరాధించరు. ఆ బొమ్మలో తాము ధ్యానించే సర్వేశ్వరుణ్ణే విగ్రహారాధకులు ఆరాధిస్తారని చెప్పారు. ఇలా మంగళసింహప్రభువుకు నరేంద్రుడు కనువిప్పు కలిగించారు. నరేంద్రునికే కనువిప్పు కలిగించిన ఒక సంఘటనను చెప్పుకుందాం. నరేంద్రుడు పశ్చిమ దేశాలకు బయలుదేరిన సందర్భంలో ఖేత్రి మహారాజు ఆయనతో పాటు జైపూర్ వరకు వచ్చారు. అక్కడ ఒక వేశ్య నాట్యం చేస్తుండగా చూస్తున్న రాజు నరేంద్రుణ్ణి కూడా అక్కడికి రమ్మని ఆహ్వానించారు. అందుకు నరేంద్రుడు నిరాకరించారు. అప్పుడు వేశ్య చాలా చిన్నబుచ్చుకొని మహాభక్తుడైన సూరదాసు రచించిన ఒక గేయాన్ని పాడింది. దేవా, నా దోషాలపై దృష్టి పెట్టవద్దు, అన్నిటినీ సమానంగా చూస్తావనే పేరు నీకుంది. ఆలయంలోని విగ్రహం ఇనుమే హంత

0: చేతిలోని కత్తి ఇనుమే అనే సారాంశం గల ఆ పాటను విని అంతా భగవంతుని స్వరూపమై ఉండగా ఎక్కువ తక్కువలు భావించడం అవివేకమని గుర్తించి నరేంద్రుడు ఆ నాట్యాన్ని చూశారు. భారతదేశ పర్యటన వల్ల స్వామి పలు విషయాలు గ్రహించారు. భారతదేశమంతా ప్రాంతీయ ఆచార భేదాల చాటున ఆధ్యాత్మిక దృష్టిలో ఉన్న ఏకత్వాన్ని స్వామి స్పష్టంగా గుర్తించారు. భారతదేశం ఇప్పుడు దుస్థితిలో ఉన్నప్పటికీ మళ్లీ మహోన్నత శిఖరాలను అధిరోహించగల జీవశక్తి భారతీయుల్లో ఉందని ఆయన కనుగొన్నారు. అన్నిటికన్నా ఎక్కువగా అన్నమో రామచంద్ర అని ఆకలితో అలమటిస్తున్న భారతీయుల పేదరికాన్ని ఆయన గుర్తించారు. ఈ పేదరికాన్ని తొలగించడమే తన ప్రణాళికలో మొదటి అంశమని స్వామి పేర్కొన్నారు. పశ్చిమ దేశాలకు వెళ్ళి వాళ్లకు మన వేదాంత సందేశాన్ని అందించి అందుకు బదులుగా మన దేశపు పేదరికాన్ని తొలగించడానికి ఆ దేశాల సహకారాన్ని సంపాదించాలని భావించారు. అమెరికాకు బయలుదేరడానికి ముందు స్వామి ఖేత్రి మహారాజు ఆహ్వానాన్ని మన్నించి ఆయన వద్దకు వెళ్ళారు. ఆయన ఆస్థానంలోనే ఆయన ప్రార్థించగా నరేంద్రుడు వివేకానంద అనే పేరు పెట్టుకుని 1893 మే 31 అమెరికాకు బయలుదేరారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో 1900 జనవరి 31 రామాయణంపై స్వామి వివేకానంద ప్రసంగించారు. పనిలో శక్తిని చూపాలి అనేది పాశ్చాత్యుల లక్షణం కాగా ఓర్పులో శక్తిని చూపడం భారతీయుల లక్షణమని, అలాంటి సహనానికి సీత ఆదర్శమని అన్నారు. ఒక మనిషి ఎంత సంపాదింపగలడనే సమస్యను పరిష్కరించిన వాళ్ళు పాశ్చాత్యులని, ఒక మనిషి ఎంత సంపదను త్యాగం చేయగలడు అనే సమస్యను పరిష్కరించిన వాళ్ళు భారతీయులని పేర్కొన్నారు.
1: సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ భూతపూరి గోపాలకృష్ణ శాస్త్రి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. పొలం కబుర్లు.
2: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో చెరకులో కలుపు నిర్మూలన, నాణ్యమైన అధిక దిగుబడులకు పొటాషియం ఆవశ్యకత, అట్లే పంట మార్పిడిలో సస్యరక్షణ అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

చెరకులో కలుపు నిర్మూలన విషయానికి వస్తే, చెరకు పంట సాగులో మొదటి దశలో వచ్చే కలుపు వల్ల పంట దిగుబడి తగ్గుతుంది. 12 నుండి 72% దిగుబడి తగ్గుతుందని అంచనా. చెరకులో కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం సాళ్ల మధ్య దూరం ఎక్కువగా ఉండడం, అవసరానికి మించి నీటి తడులు ఇవ్వడం, ఎక్కువ మోతాదులో ఎరువులు వాడడం, చెరకు మొలకెత్తడానికి ఎక్కువ సమయం, ప్రాథమిక దశలో పెరుగుదల తక్కువగా ఉండడం అని చెప్పవచ్చు. చెరకు నాటిన మొదటి 90 రోజులు కలుపు మొక్కల ఉధృతి లేకుండా చూడాలి. ముఖ్యంగా 4 నుండి 6 వారాల మధ్య కలుపు ఉండకూడదు. పంట మొదటి దశలో వచ్చే కలుపు వల్ల పిలకల సంఖ్య తగ్గడమే కాకుండా చెరకు గడల పెరుగుదల కూడా తగ్గుతుంది. చివరి దశలో వచ్చే తీగజాతి మొక్కలు చెరకు గడలకు అల్లుకొని చెరకు నరకడం కష్టమవుతుంది. కలుపు యాజమాన్య విషయానికి వస్తే, సమగ్ర కలుపు యాజమాన్యం పద్ధతులైన వేసవిలో లోతు దుక్కులు చేయటం, ముచ్చలు నాటే ముందు పలుమార్లు దుక్కి చేయడం, గొర్రు గుంటకలతో 30 రోజుల తర్వాత 2 లేదా 3 సార్లు అంతర కృషి చేయడం, అంతర పంటలు తగినంత మొక్కల సాంద్రత ఉండేలా చూడటం, చెరకు చెత్తను ఎకరాకు 1 నుండి 1.5 టన్నులు సాళ్ల మధ్య నాటిన వెంటనే పరచడం, నీటి తడులను బిందు సేద్యం ద్వారా ఇవ్వడం వల్ల కలుపు మొక్కల ఉధృతిని అదుపులో ఉంచవచ్చు. కూలీల ద్వారా కాకుండా కలుపు మందులు వాడి కలుపు నిర్మూలిస్తే ఖర్చు తగ్గుతుంది. నాటిన వెంటనే ఏం చేయాలంటే, చెరకు ముచ్చలు నాటిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు 1 ఎకరానికి 2 కిలోల అట్రజిన్, 50% పొడి మందు లేదా 800 గ్రాముల మెట్రిబుజిన్, 70% పొడి మందు పిచికారీ చేయాలి. చెరకుతో పాటు అంతర పంటలుగా పెసర లేదా మినుము లేదా టొమాటో సాగు చేస్తున్నప్పుడు అలాక్లోర్ 2 లీటర్లు లేదా పిండి మిథాలిన్ 1 లీటరు ఎకరానికి పిచికారీ చేయాలి. పారాక్వాట్ 5 మిల్లీలీటరు లీటరు నీటికి చొప్పున కలిపి ముచ్చలు నాటిన 10 నుండి 12 రోజులకు ముందుగా మొలచిన కలుపు మొక్కల మీద పిచికారీ చేయడం వల్ల కలుపును నివారించవచ్చు. ముచ్చలు మొలక రావడానికి ముందు మాత్రమే పారాక్వాట్ను సాళ్ల మధ్య వాడాలి. ముచ్చలు మొలకెత్తిన తర్వాత అంటే

35 నుండి 45 రోజులకు. వెడల్పాకు కలుపు మొక్కలు తుంగ ఎక్కువగా ఉంటే 2-4 డి అమైన్ సాల్ట్ 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేయాలి. వెడల్పాకు కలుపు మొక్కలు మాత్రమే ఉన్నప్పుడు 2-4 డి సోడియం సాల్ట్ ఎకరాకు 800 గ్రాములు పిచికారీ చేయాలి. గడ్డి జాతి వెడల్పాకు కలుపు మొక్కలు 35 నుండి 45 రోజులకు ఉంటే 2-4 డి సోడియం సాల్ట్ అరకిలో ప్లస్ మెట్రిబుజిన్ అరకిలో మిశ్రమాన్ని ఎకరాకు పిచికారీ చేయాలి. ముచ్చలు మొలకెత్తిన తర్వాత చెరకులో బహువార్షిక గడ్డి తుంగ ఎక్కువగా ఉంటే హాలో సల్ఫురాన్ మిథైల్ పొడిమందు ఎకరాకు 36 గ్రాములు పిచికారీ చేయాలి. తీగజాతి కలుపు మొక్కల నిర్మూలనకు 2-4 డి సోడియం సాల్ట్ 800 గ్రాములు లేదా 2-4 డి అమైన్ సాల్ట్ ద్రావకం 800 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలి. వీలుంటే 70 నుండి 90 రోజుల మధ్య సాళ్ల మధ్యలో ఇప్పుడు చెప్పిన కలుపు మందులు పిచికారీ చేయడం వల్ల కూడా తీగజాతి వెడల్పాకు కలుపు మొక్కలను నిర్మూలించవచ్చు. ఇక నాణ్యమైన అధిక దిగుబడులకు పొటాషియం ఆవశ్యకత అన్న విషయానికి వస్తే, భూసార పరీక్ష ఆధారంగా పంటకాలం సీజన్ను బట్టి వివిధ పంటల్లో ఎకరానికి 16 నుండి 48 కిలోలు అవసరమవుతున్నట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. వరి మొక్కజొన్న మొదలగు ప్రధాన ఆహార పంటలతో పాటుగా చాలా పంటలు ఒక టన్ను ఉత్పత్తికి ఎకరానికి 8 నుండి 12 కిలోల పొటాషియంను నేల నుండి గ్రహిస్తున్నట్లు శాస్త్రవేత్తల అంచనా. పొటాషియం మొక్కల్లో జీవ రసాయన క్రియలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా కిరణజన్య సంయోగ క్రియలో తయారైన పిండి పదార్థాలను ఇతర భాగాలకు చేర్చడంలోనూ ఎంజైములను క్రియాశీలకం చేయడంలోనూ సహాయపడుతుంది. ధాన్యం పంటలలో కాండం గట్టిపడడంలో తోడ్పడి పంట పడిపోకుండా కాపాడుతుంది. పంటకు నిరోధక శక్తిని పెంపొందించి పురుగులు తెగుళ్లను తట్టుకునే శక్తిని ఇస్తుంది. ధాన్యపు పంటలలో తాలుగింజలు లేకుండా గట్టి గింజలు నాణ్యతతో కూడినవి ఉంటాయి. దుంపజాతుల్లో పిండి పదార్థం అధికంగా ఉండి మంచి పరిమాణాన్ని కలిగి ఉండేటట్లు చేస్తుంది. పంటలు వర్షాభావ పరిస్థితులు, చలి ప్రతికూల పరిస్థితులను తట్టుకునేటట్లు చేస్తుంది. పప్పుజాతి పంటల్లో నత్రజని స్థిరీకరణకు తోడ్పడుతుంది. చెరకు వంటి పంటల్లో రస నాణ్యత, పంచదార శాతాన్ని పెంచుతుంది. నీటి ముంపు పరిస్థితుల్లో ఇనుపు ధాతువు అధికమవడం వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. మాగాణి పొలాల్లో పాచి పేరుకుపోవడాన్ని నిరోధిస్తుంది. అధిక నత్రజని వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు తగ్గిస్తుంది. వివిధ పంటలలో నత్రజని, భాస్వరం, గంధకం, జింకు వంటి పోషకాలు బాగా వినియోగించుకోవడంలో సహాయపడుతుంది. ఇక పంట మార్పిడితో సస్యరక్షణ అన్న విషయానికి వస్తే, పంట మార్పిడి వల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయంటే, పంట మార్పిడి చేయడం వల్ల ఒక పంటపై ఆశించే చీడపేడలు రెండవ పంటను ఆశించవు. పంట మార్పిడి వల్ల వాతావరణ కాలుష్యాన్ని నివారించి ప్రకృతిలో సమతుల్యతను పెంచడానికి వీలవుతుంది. ఒకే పంటను వేయడం వల్ల చీడపేడల బెడద ఎక్కువై దిగుబడులు తగ్గడమే కాక మార్కెట్లో గిట్టుబాటు ధర లభించదు. సస్యరక్షణ కోసం వాడే రసాయన మందుల ఖర్చును తగ్గించవచ్చు. పంట మార్పిడితో చీడపేడల నివారణ చేయవచ్చు. పత్తి పైరుకు మినుము, పెసర, మిరప లాంటి పంటలతో పంట మార్పిడి చేయాలి. దీనివల్ల తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. వరి పంట తర్వాత పప్పుధాన్యాలు కానీ నూనె గింజలు కానీ పండించడం మంచిది. దీనివల్ల టుంగ్రో వైరస్, దోమపోటు, ఇతర చీడపేడలను సమర్థవంతంగా నివారించవచ్చు. వేరుశనగ పంటను వరుసగా పండించడం వల్ల ఎర్రగొంగలి పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు అధికంగా వ్యాపిస్తుంది. వేరుశనగ తరువాత ఆరుతడి పంటగా వేరొకటి పండిస్తే కాలాస్తి తెగులు, ఆకుముడత పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది. చెరకు తర్వాత వరిని సాగు చేస్తే చెరకులో ఎర్రకుళ్ళు తెగులు, వడతెగులు మొదలైనవి నాశనమవుతాయి. పంట మార్పిడిలో జాగ్రత్తలు పాటించాలి. బెండ తర్వాత పత్తి పంటను వేయకూడదు. ఎందుకంటే ఒకే రకమైన చీడపేడలు రెండు పంటలను ఆశిస్తాయి. జొన్న సాగు చేసిన పొలంలో మిరప వేయకూడదు. దీనివల్ల త్రిప్స్ తాకిడి తగ్గుతుంది. పసుపు పంటను మిరప, క్యాబేజీ, టొమాటో, దోస, గుమ్మడి, బీర, సొర

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం పర్యటనలో భాగంగా పొగురుపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పలు పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. పెట్టుబడి ఒప్పందాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంటూ,
1: కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని, ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీలు ఇక్కడ తీసుకొస్తాం. మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉండాలంటే మీరు పరిశ్రమలు పెట్టాలి, ఎంఎస్ఎంఈలు పెట్టాలి, స్టార్టప్ కంపెనీలు పెట్టాలి. 9,322 కోట్ల రూపాయలు 27 ఇండస్ట్రీలు, ఇవి పూర్తయితే 39,535 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి.
0: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం ఉర్కొండపేట ఆంజనేయస్వామిని దర్శించుకుని ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. స్థానికులతో మాటామంతి నిర్వహిస్తారు. అక్కడి నుంచి మిడ్చిల్ మండలం వెల్జాల క్రాస్రోడ్డుకు చేరుకుని బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మిడ్చిల్ బహిరంగ సభా ప్రాంగణంలో పలు అభివృద్ది పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు చేయనున్నారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కడప జిల్లాలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కావడం శుభ పరిణామమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. దేశంలో గ్రీన్ ఎనర్జీ ఆధారంగా నిర్మితమవుతున్న తొలి ఉక్కు కర్మాగారం ఇదేనని తెలిపారు. 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 160 గిగావాట్ల లక్ష్యంతో పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ అంశంపై ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు రోగులకు అవసరమైన మందులు ఎలాంటి

0: అంతరాయం లేకుండా అందుబాటులో ఉండే విధంగా సమర్థవంతమైన కొత్త విధానాన్ని రూపొందించాలని మంత్రి సూచించారు. ఈ మేరకు వైద్య విద్య డైరెక్టర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీలో ప్రజారోగ్య శాఖ సంచాలకులు, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కు చెందిన సీనియర్ అధికారి, రాష్ట వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ డ్రగ్స్ విభాగం అధికారి, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఫార్మాసిస్టులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని బీసీ గురుకుల వసతి గృహాన్ని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి నిన్న తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆహారం వసతి సదుపాయాలు బాగున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. పేద పిల్లలకిచ్చే ఆహారంపై ఫుడ్ కమిషన్ ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లు పేర్కొంటూ,
1: పేద పిల్లలకు ఇచ్చే ఒక ఫుడ్ కు సంబంధించిన విషయాలు, రేషన్ షాపులు అయితే పిఎం మాతృవందన యోజన, ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, గర్ల్ బేబీ అయితే గనక 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాహారం మీద మాత్రం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కు ఒక సివిల్ కోర్టుకు ఉన్న అర్హతలు, విధి విధానాలు, దానికి సంబంధించిన యాక్ట్ అవన్నీ ఉంటాయండి. పేద పిల్లలకు పెట్టే ఆహారం, ఆహారంలో ఎటువంటి తప్పులు చేయొద్దు అధికారులు అని చెప్పి మేము ఎంతో మంది ఎంప్లాయీస్ మోటివేట్ చేస్తున్నాం. జాగ్రత్తగా పనిచేయను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటా ఉన్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈరోజు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో ఏలూరు పట్టణాభివృద్ది సంస్థ, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ అధికారులతో అభివృద్ది పనులపై సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం కాకినాడలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. అమరావతి రాజధాని పేరుతో భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణానికి తెరలేపారని వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒకే వైఖరిని అవలంబిస్తున్నారని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు రంగంలో దేశం ఆత్మ నిర్భరత సాధించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2026లో బొగ్గు దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 12.95% తగ్గాయని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అదే సమయంలో విద్యుదుత్పత్తి రంగానికి సంబంధించిన బొగ్గు దిగుమతులు 24.89% మేర తగ్గడం ప్రభుత్వ విధానాల విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశీయ బొగ్గు ఉత్పత్తి పెంపు, సరఫరా వ్యవస్థ బలోపేతం, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. స్వతంత్ర సమరయోధులు, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి ఈరోజు. 1876 ఆగస్టు 2న ఆయన కృష్ణా జిల్లా బట్ల పెనుమరులో జన్మించారు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 వరకు విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు. పింగళి వెంకయ్య అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2009లో తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆయన పేరు పెట్టారు. పింగళి వెంకయ్య 1963 జూలై 4న తుదిశ్వాస విడిచారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం నెలకొందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఇది వచ్చే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.

0: తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య రాజస్థాన గుజరాత రాజ్యయోః ఏకదివసీయ యాత్రాయై ప్రస్థాస్యతి. ప్రధానమంత్రి సర్వప్రథమం రాజస్థానస్య యాత్రాం కరిష్యతి, యత్ర అసౌ అద్య ప్రాతఃకాలే జోధపుర విమానపత్తనస్య నూతన టర్మినల్ ఇతి భవనస్య ఉద్ఘాటనం కరిష్యతి. 80+ 400 కోటి రూప్యకాణాం ఇయం పరియోజనా వార్షికం 20 లక్ష యాత్రిణః సంచాలయితుం పరికల్పితమస్తి. అసౌ జోధపురే సంశోధిత ఉడ్డయన యోజనాయాః శుభారంభోపి విధాస్యతి. అస్యాః యోజనాయాః ఉద్దేశ్యం విమానన ఆధారిత వికాసస్య అగ్రిమచరణస్య గతిం వర్ధయితుమస్తి. ఏతదనంతరం శ్రీమోదీ బాలోతరా నగరస్య యాత్రాయాం భవిష్యతి, యత్ర అసౌ అద్య మధ్యాహ్ని ప్రాయః 6,00,000 కోటి రూప్యకాణాం వికాస పరియోజనానాం లోకార్పణం, ఉద్ఘాటనం, ఆధారశిలాంచ స్థాపయిష్యతి. శ్రీమోదీ రాజస్థాన ప్రశాసనస్య విభిన్న విభాగేషు నియుక్తేభ్యః ప్రాయః 45 యువకేభ్యః నియుక్తిపత్రాణ్యపి ప్రదాస్యతి. అనంతరం సాయంకాలి ప్రధానమంత్రి మోదీ గుజరాతస్య యాత్రాం కరిష్యతి. పాకిస్తాన దేశాత్ సీమాపారస్య భయోత్పాదనస్య నిరంతర ప్రయోజకత్వస్య ప్రతిక్రియారూపేణ సింధు జలసంధి స్థగితః అస్తి. గతరాత్రౌ నవదిల్ల్యాం వార్తాహరై సహ వార్తాలాపం కుర్వన్ విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జాయస్వాలః అవదత్ యత్ సింధు జలసంధి విషయ భారతస్య స్థితిః సుసంగతా అస్తి. సహ అవదత్ యత్ పాకిస్తానదేశ సీమాపారస్య భయోత్పాదనస్య సమర్థనం విశ్వసనీయరూపేణ అపరివర్తనీయరూపేణ చ త్యక్తవ్యం. తీస్తా నద్యాః సమగ్ర ప్రబంధన పునర్స్థాపన పరియోజనాయాః విషయే శ్రీజాయస్వాలః బాంగ్లాదేశస్య వికాస సాహాయ్యం ప్రతి భారతస్య దృష్టిః అపి ప్రకటితవాన్. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ, కృషి కృషక కళ్యాణ మంత్రి శివరాజ సింహ చౌహాన చ ఎల్ నీనో ఇత్యస్య కారణేన దేశస్య కేషుచిత్ భాగేషు సామాన్యాత్ న్యూనవృష్టేః తస్య ప్రభావస్య చ స్థితిం సమీక్షితవంతౌ. శ్రీ షాహ సభాయాం అవదత్ యత్ ఎల్ నీనో ఇత్యస్య కారణేన దేశస్య కేషుచిత్ భాగేషు సామాన్యాత్ న్యూనవృష్టిం సంభావిత అనావృష్టేః స్థితిం చ ప్రశాసనం నిరంతరం నిరీక్ష్యమాణమస్తి. అద్యావధి సంపూర్ణ రాష్ట్రీయ రాజధాన్యాం 1,00,000 గణనా ప్రపత్రాణి అంగీకృతాని. దిల్ల్యాః ముఖ్య నిర్వాచనాధికారిణః కార్యాలయస్య అనుసారం దిల్ల్యాం మతదాత్రీ సూచ్యాం విశేష గహన పునరీక్షణస్యాంశ రూపేణ ప్రాయః 14,000+33,00,000 ప్రపత్రాణి అధునా యావత్ వితరితాని సంతి. సంప్రతి దిల్ల్యాం మతదాత్రీ గణనా ప్రపత్రాణాం ప్రతిగృహం వితరణం ప్రచలతి. అంతిమ మతదాత్రీ సూచి అక్టోబర్ మాసస్య 7 దినాంకే ప్రసారయిష్యతే. పురుషాణాం క్రికెట్ ప్రతిస్పర్ధాయాం భారత్ ఇంగ్లాండ్ దేశయో

0: भारत इंग्लैंड देशौ त्रिस्पर्धानां एकदिवसीयां अन्ताराष्ट्रिय श्रृंखलां क्रीडिष्यतः इति वार्ताः।
1: आकाशवाणी तिरुपति केंद्रम సమయం 7 గంటలు 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. ముందుగా ఈ ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర సమరం శీర్షికన భారత జాతీయ కాంగ్రెస్కు ఏర్పాటుకు దారితీసిన పరిస్థితుల గురించిన విశేషాలు వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్ గారు. అనంతరం అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మునిరత్నం గారి వివరణ పదవ భాగం వింటారు. 7:45 ఉదయరాగం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి. 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కొమండూరి వెంకటకృష్ణ గారి వయలిన్ వాద్యం వింటారు. 9:00 వాట్సప్ చిత్రమంజరి, వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. 10:00 వసుదైక కుటుంబం. 10:15 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 అలాగే 12:40 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 3:10 నుండి 5:00 వివిధ భారతీయ కార్యక్రమాలు కొనసాగుతాయి విజయవాడ కేంద్రం నుండి. సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన పోషకాహార పెరటి తోటల ప్రాముఖ్యత, పోషకాహార లోప నివారణ గురించి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ఐ జ్యోతి గారి ప్రసంగం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్, సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృత వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. ఈ సాయంత్రం 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో కషాయాల తయారీ, ఇంకా పురుగులు తెగుళ్ల నివారణ గురించి వ్యవసాయ అధికారి పి వాణిగారి ప్రసంగం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 సినీ భక్తి గీతాలు. 8:00 చిత్రకుసుమాలు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రకుసుమాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఏకచిత్రగానం శీర్షికన సూర్య ఐపీఎస్ చిత్రం నుండి పాటలు వినవచ్చు. ఈరోజు రాత్రి 10:00 జాతీయ సంగీత సభా కార్యక్రమంలో పండిట్ అర్ణబ్ చటోపాధ్యాయ గారి ఖయాల్ గచేరి వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత, అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్దితో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఈ ఉదయం జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానం వంటి పలు వ్యూహాత్మక అంశాలపై ఈ ప్రాజెక్టు దృష్టి సారిస్తుంది. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను బాలోత్రాలోని పంచ్ప్రదా వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. 13,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టే జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత, అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఆర్గనైజర్ వీక్లీ పత్రిక 80వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ మంత్రి, విశ్వసనీయతను కాపాడుకుంటూనే పత్రికలు సమాచారాన్ని అందించి, ప్రశ్నించి విజ్ఞానవంతమైన ప్రజా చర్చను ప్రోత్సహించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్యానికి కొన్ని వారాల ముందు 1947 జులై 3వ తేదీన తొలి సంచికతో ప్రారంభమైన ఆర్గనైజర్స్ వీక్లీ పత్రికా ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ ప్రయాణంలో ఆర్గనైజర్ వీక్లీ కూడా పాలు పంచుకుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రఫుల్ కేత్కర్, గౌతమ్ చౌబే రచించిన హిందుత్వ డిస్కోర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, రీడింగ్ విత్ ఆర్గనైజర్ పేజెస్, డాక్టర్ ఉజ్వల చక్రదేవ్ రచించిన టెంపుల్స్ బియాండ్ భారత్ అనే పుస్తకాలను కూడా ఉపరాష్టపతి విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రాబ్రన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆస్టేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్టేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జూలై 10-11వ తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలోనే దేశ వార్షిక ఎగుమతులు దాదాపు 15% నమోదయ్యాయని, దీంతో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వస్తువుల ఎగుమతులు సుమారు 440 బిలియన్ డాలర్ల నుండి 530 బిలియన్ డాలర్లకు, అలాగే ఇతర ఎగుమతులు సుమారు 421 బిలియన్ డాలర్ల నుండి 470 బిలియన్ డాలర్లకు పెరగాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
1: Our aim is to grow in the current year. We were 863 billion last year. We want to grow to

ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపటిలో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: $1 trillion export this year. And to reach $1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods. Services will have to grow from 421 to about 470.
1: సుంకాల మార్పులు రవాణా అంతరాయాలు ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ 863 బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయి ఎగుమతులను సాధించి 4.6% వృద్ధిని నమోదు చేసిందని కూడా గోయల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ఎల్నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితులను వాటి ప్రభావాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ కార్యదర్శితో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, ఎల్నినో కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కారణంగా తలెత్తే సమస్యలు, పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలియజేశారు. వ్యవసాయ శాఖ, సంబంధిత అన్ని మంత్రిత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ఏ పంటలు వేయాలో రైతులకు తగిన సలహాలు ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని కూడా అమిత్ షా చెప్పారు. అలాగే దేశంలో బియ్యం, గోధుమలతో సహా అత్యవసర ఆహార ధాన్యాలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయని హోంమంత్రి తెలియజేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా అధ్యక్షతన నిన్న న్యూఢిల్లీలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్, సీసీఆర్ఏఎస్ 5వ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఆయుర్వేద విద్య, పరిశోధన, శాస్త్రీయ సమాచార ప్రసారం, డిజిటల్ పాలనను ప్రోత్సహించే లక్ష్యంతో 3 ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించడంతో దేశ ఆయుర్వేద పరిశోధన వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగు వేసిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సమావేశంలో ఆయుర్వేద పరిశోధన, విద్య, ప్రజారోగ్యాన్ని అభివృద్ది చేయడంలో సీసీఆర్ఎస్ చేసిన గణనీయమైన కృషిని కొటేచా అభినందించారు. జాతీయ పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణలు, ఉత్తమ పద్దతులను రూపొందించాలని ప్రోత్సహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఫ్రెంచ్ ఆర్థిక శాఖ మంత్రి రొనాల్డ్ లెస్కూర్ నిన్న ఫ్రాన్స్లో ఎక్స్ ఎన్ ప్రొవిన్స్లో భారత్ ఫ్రాన్స్ ఆర్థిక చర్చకు సహాధ్యక్షత వహించారు. భారత్లో ఆర్థికాభివృద్ది కోసం ఫ్రెంచ్ అభివృద్ది సంస్థల పురోగతిపై వారు చర్చించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు ప్రాజెక్టుల అవకాశాలను కూడా వారు స్వాగతించారు. భారత్ ఫ్రాన్స్ మధ్య ఆర్థిక, ద్రవ్య, సాంకేతిక, పెట్టుబడి, వాణిజ్య అంశాలను పరిష్కరించడానికి ఈ ఆర్థిక చర్చా వేదిక దోహదపడుతుందని ఇరువురు మంత్రులు పేర్కొన్నారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారతాన్ని ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, గంగానదీ పరివాహక పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు 102,000కు పైగా ఎన్యూమరేషన్ ఫామ్లు డిజిటలైజ్ చేశారు. ఢిల్లీలోని ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా సుమారు 33,14,000 ఫామ్లను పంపిణీ చేసినట్లు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత, అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు.

0: ఉత్పత్తుల వృద్దితో భారత్ ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలోని పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం.

0: ఈనాటి ప్రభాతరేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర్య సమరం, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితుల గురించిన విశేషాలు వింటారు. సమర్పణ డి సాయి రఘునాథ్ చరణ్ గారు. తర్వాత ఈరోజు ప్రత్యేకత, చివరగా అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపొడి మునిరత్నం గారి వివరణ పదవ భాగం వింటారు. ముందుగా
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. భారత స్వాతంత్ర సమరం, భారత జాతీయ కాంగ్రెస్కు ఏర్పాటుకు దారితీసిన పరిస్థితుల గురించిన విశేషాలు వింటారు. సమర్పణ డి సాయి రఘునాథ్ చరణ్ గారు.

శ్రోతలకు నమస్కారం. నిన్నటి కార్యక్రమంలో 1857 తర్వాత భారతదేశంలో సంభవించిన సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు, జాతీయ చైతన్యం గురించి తెలుసుకున్నారు. ఆ ఉద్యమాలు భారతీయుల్లో ఐక్యతాభావాన్ని, దేశభక్తిని, రాజకీయ అవగాహనను పెంపొందించాయి. ఆ చైతన్యమే దేశవ్యాప్తంగా ఒక జాతీయ రాజకీయ వేదిక అవసరాన్ని కల్పించింది. ఆ అవసరం ఫలితంగానే 1885 సంవత్సరంలో భారత జాతీయ

కాంగ్రెస్ ఆవిర్భవించింది. నేటి కార్యక్రమంలో కాంగ్రెస్ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, దాని స్థాపన, తొలి మహాసభ, లక్ష్యాలు, ప్రారంభ దశ కార్యకలాపాల గురించి తెలుసుకుందాం. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం గురించి తెలుసుకుంటే, భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో 1885వ సంవత్సరం ఒక కీలక మలుపు. ఈ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడి భారతీయుల రాజకీయ ఆకాంక్షలకు ఒక జాతీయ వేదికగా నిలిచింది. వివిధ ప్రాంతాలు, భాషలు, మతాలకు చెందిన ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి బ్రిటిష్ ప్రభుత్వానికి భారతీయుల సమస్యలను సమిష్టిగా తెలియచేయడం కాంగ్రెస్ ప్రధాన లక్ష్యంగా ప్రారంభమైంది. తరువాత కాలంలో ఇదే సంస్థ భారత స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించి దేశాన్ని స్వాతంత్ర్యం దిశగా నడిపించింది. కాంగ్రెస్ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితుల విషయానికొస్తే, 1857 తొలి స్వాతంత్ర సంగ్రామం అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని నేరుగా పాలించడం ప్రారంభించింది. అయితే భారతీయుల రాజకీయ హక్కులు పెరగలేదు. ఉన్నత ఉద్యోగాలలో భారతీయులకు తగిన అవకాశాలు లభించలేదు. శాసన మండలుల్లో భారతీయుల ప్రాతినిధ్యం చాలా పరిమితంగా ఉండేది. ఇదే సమయంలో సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు దేశంలో కొత్త ఆలోచనలను వ్యాప్తి చేశాయి. పాశ్చాత్య విద్యను అభ్యసించిన యువత ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలను తెలుసుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాజకీయ సంఘాలుగా ఏర్పడి ప్రజా సమస్యలపై చర్చించడం ప్రారంభించారు. కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్, బొంబాయిలో బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్, మద్రాసు మహజన సభ వంటి సంస్థలు జాతీయ రాజకీయ వేదిక అవసరాన్ని బలంగా వ్యక్తం చేశాయి. రైల్వేలు, పోస్టల్ వ్యవస్థ, వార్తాపత్రికలు అభివృద్ధి చెందడంతో దేశంలోని ప్రజల మధ్య సంబంధాలు పెరిగి జాతీయ భావన బలపడింది. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో బ్రిటిష్ అధికారి అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ ముఖ్య పాత్ర పోషించారు. భారతీయ నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రజల అభిప్రాయాలను శాంతియుతంగా ప్రభుత్వానికి తెలియజేసే సంస్థ అవసరమని ఆయన భావించారు. హ్యూమ్ భారతీయ ప్రముఖ నాయకులతో సంప్రదింపులు జరిపి దేశవ్యాప్తంగా ఒక జాతీయ సమావేశం నిర్వహించేందుకు కృషి చేశారు. ఆయన ప్రయత్నాలకు భారతీయ మేధావులు, న్యాయవాదులు, విద్యావంతులు, సామాజిక సంస్కర్తలు మద్దతునిచ్చారు. భారత జాతీయ కాంగ్రెస్ తొలి మహాసభ గురించి తెలుసుకుంటే, 1885 డిసెంబర్ 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరిగింది. ఈ సమావేశానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ తొలి సమావేశానికి అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది ఉమేష్ చంద్ర బెనర్జీ ఎన్నికయ్యారు. ఈ మహాసభలో దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని, జాతీయ ఐక్యతను బలోపేతం చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రారంభ లక్ష్యాలు పరిశీలిస్తే, భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభంలో విప్లవాత్మక విధానాలను అనుసరించలేదు. రాజ్యాంగబద్ధమైన శాంతియుత మార్గంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగింది. కాంగ్రెస్ ప్రధాన లక్ష్యాలను గమనిస్తే, దేశవ్యాప్తంగా రాజకీయ ఐక్యతను పెంపొందించడం, భారతీయులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సముచిత అవకాశాలు కల్పించాలని కోరడం, శాసన మండలుల్లో భారతీయుల ప్రాతినిధ్యాన్ని పెంచడం, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వినతి పత్రాల ద్వారా తెలియచేయడం, పరిపాలనలో సంస్కరణలు తీసుకురావడం, భారతీయుల్లో జాతీయ చైతన్యాన్ని పెంపొందించడం లాంటి లక్ష్యాలతో కాంగ్రెస్ ముందుకు సాగింది. ఇక కాంగ్రెస్ ప్రారంభ దశలో ఎందరో నాయకులు స్వాతంత్రోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అవిరళ కృషి చేశారు. ప్రారంభ దశలో కాంగ్రెస్కు అనేక మంది ప్రముఖులు నాయకత్వం వహించారు. వారిలో ముఖ్యులు దాదాభాయి నవరోజీ, ఫిరోజ్ షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఆనందచార్లు, గోపాలకృష్ణ గోఖలే తదితరులు. ఈ నాయకులను మితవాదులు అని పిలుస్తారు. వారు చర్చలు, వినతి పత్రాలు, తీర్మానాల ద్వారా ప్రభుత్వాన్ని ఒప్పించే విధానాన్ని అనుసరించారు.

కాంగ్రెస్ ప్రారంభదశ కార్యకలాపాలను తెలుసుకుంటే, ప్రతి సంవత్సరం దేశంలోని వివిధ నగరాల్లో కాంగ్రెస్ మహాసభలు నిర్వహించబడేవి. ప్రజల సమస్యలను చర్చించి తీర్మానాలు చేసేవారు. భారతీయులకు ఉద్యోగాలలో అవకాశాలు, పన్నుల తగ్గింపు, విద్యాభివృద్ధి, నాణ్యమైన పరిపాలన వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవారు. వార్తాపత్రికల ద్వారా కాంగ్రెస్ ఆలోచనలు దేశమంతటా వ్యాపించాయి. ప్రజల్లో రాజకీయ చైతన్యం మరింత పెరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన భారత చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం. కాంగ్రెస్ భారతీయులకు తొలి జాతీయ రాజకీయ వేదికగా నిలిచింది. ప్రాంతీయ భేదాలను తగ్గించి జాతీయ ఐక్యతను పెంపొందించింది. ప్రజల్లో రాజకీయ అవగాహన ఇంకా దేశభక్తిని పెంచింది. స్వాతంత్ర్య ఉద్యమానికి బలమైన పునాది వేసింది. తరువాత కాలంలో మహాత్మాగాంధీ నాయకత్వంలో దేశవ్యాప్త ప్రజా ఉద్యమాలకు కేంద్ర బిందువుగా కాంగ్రెస్ మారింది. 1885 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన భారత స్వాతంత్ర పోరాటంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రారంభంలో వినతిపత్రాలు, రాజ్యాంగబద్ధమైన మార్గాలను అనుసరించిన కాంగ్రెస్ క్రమంగా ప్రజల విశ్వాసాన్ని సంపాదించి దేశవ్యాప్త స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించింది. భారతీయుల ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ సంస్థ 1947 భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. అందువల్ల భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం భారత చరిత్రలో చిరస్మరణీయమైన సంఘటనగా నిలిచిపోయింది. తిరిగి రేపటి కార్యక్రమంలో భారత స్వాతంత్రోద్యమం గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

ఇంతవరకు భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు దారితీసినటువంటి పరిస్థితులు ఇంతవరకు కొన్ని విన్నారు. సమర్పించిన వారు పి సాయి రఘునాథ్ చరణ్. కార్యక్రమంలో ఇప్పుడు మనం చరిత్రలో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు జూలై నెల 4వ తారీఖు. ఈరోజు జరిగిన సంఘటనలు, కొంతమంది జన్మదినాలు, అలాగే మరణదినాలు తెలుసుకుందాం. 1947 సంవత్సరం ఇదే రోజున భారతదేశాన్ని ఇండియా పాకిస్తాన్గా విభజించాలని బిల్లు ప్రతిపాదన చేసిన రోజు ఈరోజు. ఇక కొంతమంది జన్మదినాలు తెలుసుకుందాం. 1790 సంవత్సరం ఇదే రోజున జార్జ్ ఎవరెస్ట్ ఈయన జన్మించిన రోజు. ఈయన భారత సర్వేయర్ జనరల్. ఆయన గురించిన విశేషాలు తెలుసుకుందాం. జార్జ్ ఎవరెస్ట్ జూలై 4, 1790 వీరు జన్మించారు. ఒక బ్రిటిష్ సర్వేయర్, అంతేకాకుండా భూగోళ శాస్త్రవేత్త. వీరు 1830 నుండి 1843 వరకు భారతదేశ సర్వేయర్ జనరల్గా పనిచేశారు. సైనిక విద్య తర్వాత ఎవరెస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీలో చేరి 16 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి చివరికి ఆయనను గ్రేట్ ట్రిగనోమెట్రిక్ సర్వేలో విలియం లాంప్టన్కు సహాయకుడిగా నియమించడం జరిగింది. 1823లో లాంప్టన్ స్థానంలో ఆ సర్వేకు సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. భారతదేశపు దక్షిణపు చివరి బిందువు నుండి ఉత్తరాన నేపాల్ వరకు ఉన్న సుమారు 2400 కిలోమీటర్లు, అంటే 1500 మైళ్ళు మెరిడియన్ ఆర్క్ను సర్వే చేయడంలో ఎవరెస్ట్ ప్రధాన పాత్ర పోషించారని చెప్పచ్చు. ఈయన 1865లో

రాయల్ జియోగ్రఫికల్ సొసైటీ. ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా ఇటీవల గుర్తించబడిన పిక్, దీన్ని ఆయన గౌరవార్థం మౌంట్ ఎవరెస్ట్ అని పేరు మార్చేశారు. ఆయన శిష్యులు సర్వేయర్ జనరల్గా అతని వారసులైన ఆండ్రూ స్కాట్వా, ఈయన 1856లో అతని పేరును ప్రతిపాదించడానికి బాధ్యత వహించడం జరిగింది. పర్వతానికి ఉన్నటువంటి అనేక స్థానిక పేర్ల నుండి ఎంచుకోవడంలో ఉన్న కష్టం కారణంగా ఒక రాజీగా ఎవరెస్ట్ పేరును ఉపయోగించారు. అందుకని ఆయన పేరు ఎవరెస్ట్ అనే పేరు వచ్చిందన్నమాట. సో మౌంట్ ఎవరెస్ట్ నామకరణం అలా జరిగింది. కాబట్టి ఎవరెస్ట్కు తన పేరు మీద ఉన్న పర్వతంతో ప్రత్యక్ష సంబంధం లేదు, కానీ ఆయన చేసిన పని అంత గొప్పది కాబట్టి ఉన్నతమైన పర్వతం ఏంటి అంటే ఎవరెస్ట్ కాబట్టి అలాగా మరి దాన్ని ఎన్నుకొని ఆయన పేరుకు అది యాడ్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, ఆయన గురించిన క్లుప్త విశేషాలు విన్నాం కదా. ఇప్పుడు ఓకే, ఇక జనమంచి శేషాద్రి శర్మ 1882 ఇదే రోజున జన్మించారు. వీరు తెలుగు కవి, పండితులు. మరి ముఖ్యంగా 1897 ఇదే రోజున అల్లూరి సీతారామరాజు గారు జన్మించిన రోజు. ఆయన ఎవరు? విప్లవ వీరులండి, స్వాతంత్ర సమర యోధులు. అల్లూరి సీతారామరాజు గురించి తెలియని వారెవరు? స్టూడెంట్స్ అందరికీ తెలుసు, భారత స్వాతంత్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. ఈయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలు అర్పించిన యోధులు. కేవలం 20 ఏళ్ల వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులైనటువంటి అనుచరులతో చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఆయన ఢీకొన్నారు. ఆయన గురించిన క్లుప్త విశేషాలు. ఆయన జన్మదినం, జన్మించిన రోజు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఆకాశవాణి ఆయన గురించి తెలియజేస్తుంది. అలాగే 1903 ఇదే రోజున బీబీ సుబ్బారెడ్డి గారు జన్మించిన రోజు. వీరు భారత స్వాతంత్ర సమరయోధులు, అంతేకాకుండా రాజకీయవేత్త, ఆంధ్రప్రదేశ్ శాసనసభ 3వ సభాపతిగా పనిచేశారు. ఓకే, ఇక మనం కొంతమంది మరణదినాలు కూడా తెలుసుకుందాం. ఇదే రోజున స్వామి వివేకానంద గారు మరణించిన రోజు. వీరు భారతీయ తత్వవేత్త, రామకృష్ణ మిషన్ స్థాపకులు. ఓకే, 1910 ఇదే రోజున జియోవాన్ని షాపరెల్లి వీరు మరణించిన రోజు. వీరు ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త, విజ్ఞాన చరిత్రకారులు. 1934 ఇదే రోజున మేరీ క్యూరీ వీరు మరణించిన రోజు. వీరు భౌతిక రసాయనిక శాస్త్రవేత్త, 2 నోబెల్ బహుమతుల గ్రహీత అన్నమాట. అంటే భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రాల్లో కూడా ఆమె నోబెల్ బహుమతి పొందుకున్నారు. వారు మరణించిన రోజు ఈరోజు అన్నమాట. ప్రథమంగా ఆమెకు ఈ రెండిట్లోనూ నోబెల్ బహుమతులు లభించాయి. అంటే మరే శాస్త్రవేత్తకు 2 వేరు వేరు వైజ్ఞానిక రంగాలలో నోబెల్ బహుమతులు లభించలేదన్నమాట. రేడియో ధార్మికతలో ఆమె పరిశోధనలు ఆ విషయంగా తర్వాతి శాస్త్రవేత్తలకు మార్గదర్శకురాలయ్యారు. అలాగా సోరోబోస్లో ఆమె మొట్టమొదటి మహిళా ప్రొఫెసర్ కూడా. పోలాండ్లో జన్మించిన తర్వాత ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకున్న ఈమెకు 2 దేశాలతో ప్రగాఢమైన సంబంధం ఉంది. ఆమె మరణించిన రోజు ఈరోజు. ఒకే శ్రోతలు, అలాగే స్పెషలిస్ట్లోకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు అంతర్జాతీయ సహకార దినోత్సవం. అంటే ప్రతి జూలై నెల 1వ శనివారం రోజు అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని జరుపుకుంటాం. అంటే ఎందుకంటే సహకార ఉద్యమ ఆశయాలు, లక్ష్యాల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడం కోసమే ఈ దినాన్ని జరుపుకుంటాం అన్నమాట. అసలు ఈ దినం ఎలా ప్రారంభమైందంటే 1923 జూలై 1వ శనివారం నుండి అంతర్జాతీయ సహకార సమాఖ్య చేత జరపబడుచున్న సహకార ఉద్యమపు వార్షిక వేడుక. అది 1900

0: 1992 డిసెంబర్ 16న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో 47/90 ప్రకారం ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానం చేయడం జరిగిందన్నమాట. అప్పుడు అంతర్జాతీయ సహకార సమాఖ్య ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1995 నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ దినోత్సవంలో ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహకార సంస్థలు వివిధ కార్యక్రమాల ద్వారా ఈ సహకార దినోత్సవాన్ని జరుపుకుంటారు. సహకార సంఘాల నేతలు తమ తమ కార్యాలయాల వద్ద సహకార జెండా అంటే సంఘం యొక్క జెండాలను ఆవిష్కరిస్తారు. ఇదండి ఈరోజు స్పెషల్. మరి ఇంతవరకు చరిత్రలో ఈరోజు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మునిరత్నం గారి వివరణ 10వ భాగం.

వెంకటేశ్వర మంచి బంగారు తీవ మీద చక్రవాక పక్షులు నెలకొన్నట్టుగా వక్షోజాలు ధరించి అందంగా రూపుదిద్దుకొని నీ వక్షం మీద నెలకొన్న అలిమేలు మంగను యోగులు దర్శించి నీలి మేఘంతో కూడిన మెరుపా అని కొనియాడతారు. అలిమేలు మంగ ఘనతను ఆవిష్కరించే పద్యమిది. ఓ

ఇసుక దిబ్బల వంటి పిరుదులు గల అందమైన దానా, ఓ అలమేలు మంగ, నువ్వే దయచూచి మమ్మల్ని కాపాడాలి అని దేవతా స్త్రీలందరూ కూడా నీ ఇల్లాలిని ప్రార్థన చేస్తూ ఉంటారు. యోగిని స్త్రీలు అలమేలు మంకకు చేసే పవళింపు సేవను ఈ పద్యం ఆవిష్కరిస్తుంది.

అలమేలుమంగ ఓ చంద్రముఖి, నీవు కలయికతోనూ విరహంతోనూ కూడి భోగాన్ని అనుభవించావు. భోగం తరువాత విశ్రాంతిగా దానికి భూషణంగా నువ్వు పవళించు. ఎందుకు జాగరణ చేస్తావు అని యోగినీ స్త్రీలు ఆయా పద్ధతులతో చాలా వినయంగా నీ ఇల్లాన్ని బుజ్జగిస్తారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం. ఈనాటి ఉదయరాగం కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణిగా పేరుగాంచిన కోడూరి మరకతమణి కీరవాణి గారి జన్మదినం సందర్భంగా వారు సంగీతం వహించిన కొన్ని చిత్రాల నుండి పాటలు విందాం. ముందుగా త్రిబులార్ చిత్రం నుండి రాహుల్ శిల్పగంజ్ కాలభైరవ పాడిన చంద్రబోస్ గీతానికి సంగీతం ఎంఎం కీరవాణి.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి FM 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: ఉదయ రాగంలో తర్వాతి పాట రీటా అంజీ గురువార పాడిన చంద్రబోస్ గీతానికి సంగీతం ఎంఎం కీరవాణి, చిత్రం మగధీరా.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో

0: కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: బాహుబలి 2 చిత్రం నుండి సోనీ దీపు పాడిన చైతన్య ప్రసాద్ గీతానికి సంగీతం ఎంఎం కీరవాణి.

విన్న పాట అన్నమయ్య, చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత, అనురాధ శ్రీరామ్ పాడిన వేటూరి గీతానికి సంగీతం ఎంఎం కీరవాణి. ఇప్పుడు విందాం పక్కా కమర్షియల్, చిత్రం కోసం రామ్ చరణ్, రమ్య బెహ్రా పాడిన కృష్ణకాంత్ గీతం.

వింటున్న పాట వెంకీ సినిమా కోసం మల్లికార్జున అలావు కల్పన కలిసి పాడిన సాహిత్య గీతం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూర్చున్న ఈ పాట ఇప్పుడు విందాం.

ఈ రాగం సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 8:15 అవుతోంది. ఇక కొంచెంసేపట్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే.

ఆకాశవాణి అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ వింటారు. రాష్ట ప్రభుత్వ ప్రతిష్టాత్మక యోగాంధ్ర 2026లో భాగంగా జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఆధ్వర్యంలో పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు జరిగాయి. మత్స్యగుండం శైవక్షేత్రం, కొత్తపల్లి జలపాతం, అరకులోయ మాడగడ సన్రైజ్ వ్యూ పాయింట్ వద్ద ప్రకృతి ఇతివృత్తంతో యోగా నిర్వహించారు. ప్రతి కార్యక్రమంలో 500 నుండి 2000 మంది వరకు విద్యార్థులు, గిరిజనులు, పర్యాటకులు, అధికారులు పాల్గొన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అరకులోయ కేంద్రంలో 5000 మందితో మెగా యోగా ఈవెంట్ ఏర్పాట్లు చేశారు. గత ఏడాది అరకు డిగ్రీ కాలేజీలో వరల్డ్ రికార్డ్ సాధించిన స్ఫూర్తితో ఈ ఏడాది కార్యక్రమాలు కొనసాగాయి. పాడేరులోని కాఫీ హౌజ్లో ఇండియన్ రెడ్ క్రాస్, GGH ఆసుపత్రి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కలెక్టర్ టి నిశాంతి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 14 యూనిట్ల రక్తం సేకరించారు. 18 ఏళ్లు నిండిన ఆరోగ్యవంతులంతా స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే గేట్ల నిర్వహణ, ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యాంల పనులను కేంద్ర బృందం పరిశీలించింది. ఈ ఏడాది ఖరీఫ్కు 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజ్ పంపిణీ, పునరావాస కాలనీలో మౌలిక సదుపాయాలపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. జూన్ చివరి వారంలో ముంపు గ్రామాల ప్రజలతో గ్రామసభలు నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. జూన్ 24న జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీఓ ఆదిత్యవర్మ ప్రారంభించారు. 25కి పైగా సంస్థలు హాజరై 1200 మంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ మేళాలో 430 మంది గిరిజన యువతకు ఉద్యోగావకాశాలు లభించాయి. నైపుణ్య శిక్షణ పూర్తి చేసిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ మేళాలో బెంగళూరు, హైదరాబాద్, విశాఖలోని ఐటీ, ఫార్మా, హాస్పిటాలిటీ రంగాల్లో ఉద్యోగాలు కల్పించారు. పోలవరం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం మారేడుమిల్లులో వేసవి విడిదికి పర్యాటకుల తాకిడి పెరిగింది. జూన్ నెలలో 30,000 మందికి పైగా పర్యాటకులు మారేడుమిల్లి సోకులేరు వ్యూ పాయింట్, జలతరంగిణి జలపాతాన్ని సందర్శించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మారేడుమిల్లిలో ట్రెక్కింగ్ సౌకర్యాలు కల్పించారు. యోగాంధ్రలో భాగంగా మారేడుమిల్లిలో కూడా యోగా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గిరిజనులకు హోంస్టేల ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నషాముక్త భారత్ అవగాహనా ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు మాట్లాడుతూ మత్తురహిత సమాజ నిర్మాణానికి విద్యార్థులు, ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్లు పిలుపునిచ్చారు. నషాముక్త భారత్ అభియాన్పై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మత్తురహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన మత్తురహిత దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. గిరిజన రైతుల ఆర్థిక అభివృద్ది లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లాల కలెక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి కార్యక్రమం ద్వారా రైతుల్లో ఖరీఫ్ సాగుపై అవగాహన పెంపొందించడం, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వ వ్యవసాయ పథకాలను రైతులకు చేరవేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతుల మధ్య సమన్వయం పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. అలాగే అధిక దిగుబడులు సాధించి రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ సంస్కృతిని పరిరక్షించడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమని జిల్లా కలెక్టర్లు వివరించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యతో పాటు సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వర్ష ప్రభావం అధికంగా ఉండడంతో కాలానుగుణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన పి సూర్యారావు, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కొమ్మండూరి వెంకటకృష్ణ గారి వైలిన్ వాద్యం విందాం. ముందుగా ఈ వ్యాపార ప్రకటనలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీ కొమ్మండూరి వెంకటకృష్ణ గారిచే వైలిన్ వాద్యం విందాం. ముందుగా రఘునాయక హంసధ్వని రాగం, ఆదితాళం, త్యాగరాజకృతి.

0: సంస్థకు నమ్మకానికి మరో పేరు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: రఘువంశ కథన కుతూహల రాగం ఆదితాళం పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కృతి.

మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కొమండూరి వెంకటకృష్ణ గారిచే వైలిన్ వాద్యం విన్నారు. ఇంతటితో ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం.

వాట్సాప్ కార్యక్రమానికి ముందుగా వాట్సాప్ చేసిన శ్రోతలు, స్టూడెంట్ నంబర్ 1 చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్న వారు పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామ్మూర్తి, యంగముని, బాలాజీ, హేమంత్ వీరందరూ కూడా అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుండి వాట్సాప్ చిత్రమంజరి ద్వారా పాటను వినిపించమని కోరుతున్నారు. మరి పాటను విందాం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: వాట్సాప్ చిత్రమంజరికి తర్వాతి వాట్సాప్ చేస్తున్న వారు చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లె గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత వీరందరూ కోరుతున్న పాట యమదొంగ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. మరి పాటను వినేద్దాం. వినబోయే ముందుగా ఈ వాణిజ్య ప్రకటన.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: ముద్దు కొత్త కార్గల చికనే అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
2: ఆగు మొద్దు.
1: ఏంటి
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
4: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కానీ కార్గిల్ చికని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.
5: వాట్సాప్ చిత్రమంజరిలో తర్వాతి వాట్సాప్ చేస్తున్న వారు హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, భద్రి, హరిణి, లోకేష్, సాయి కృప వీరందరూ అడుగుతున్న పాట నీకు నాకు పెళ్ళంట చిత్రం నుండి పాటను వినిపించమంటున్నారు. మరి వినేద్దాం.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30 నిమిషాలకు
1: ఆకాశవాణి తిరుపతి

0: 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: నూట 103.2 107.5 మెగాహెర్ట్స్ పై వాట్సప్ చిత్రమంజరి కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి వాట్సప్ను పరిశీలిద్దాం. పడని రామలక్ష్మి కాలనీ నుండి శ్రోతలు నరసన్న శివగంగ వీరు కోరుతున్న పాట ఆమె చిత్రం నుండి పాట వినిపించమంటున్నారు. మరి వినేద్దామండి ఈ పాటను.

0: లేదు, ధరలో సాటి రాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: మేజర్ చంద్రకాంత్ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్న వారు మాధవి, ఆంజనేయులు, భూదాన్ వీరందరూ పోచంపల్లి నుండి కోరుతున్నారండి. మరి పాటను వినేద్దాం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరందరూ శ్రీనివాస కళ్యాణం చిత్రం కోసం ఒక పాటను వినిపించమని వాట్సప్ చేశారు. మరి విందాం వీరి కోసం ఈ పాటను.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: వాట్సాప్ చిత్రమంజరిలో గుడ్ మార్నింగ్ అంటూ పలకరిస్తున్నారండి. వీరు ఎవరంటే శ్రీకాకుళం జిల్లా పడసన విలేజ్ నుంచి నవీన్, ప్రవీణ్, లత, మన్విత, స్వప్న, జగ్గారావు, రమాదేవి, ప్రగడ కామేశ్వరరావు, అన్నపూర్ణ, కృష్ణ, అరుణ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట వసంత చిత్రం నుండి పాట వినిపించమంటున్నారండి. ఈ పాటను వీరి కుటుంబ సభ్యుల కోసమే కాకుండా రేడియో వింటున్న వారందరి కోసం వినిపించమంటున్నారు. మరి పాట సిద్ధంగా ఉంది, వినిద్దాం.

తిరుపతి ఆకాశవాణి సిబ్బందికి నమస్కారాలంటూ రాస్తున్నారండి. అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సత్తానప్ప, లింగరాజు, సుధీర్ నమస్తే అండి. మరి వీరందరూ కోరుతున్న పాట అన్నమయ్య చిత్రం నుండి పాటను వినిపించగలరు అంటున్నారు. మరి వినేద్దాం ఈ పాటను.

నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోస్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్వీత్ వీరందరూ కోరుతున్న పాట ఖైదీ నంబర్ 786 చిత్రం నుండి పాట వినిపించుకుంటున్నారు. మరి పాట రెడీగా ఉందండి, వినేద్దాం.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2.

0: హిట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: వాట్సాప్ చిత్రమంజరిలో చివరిగా, చౌటుపల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ వీరందరూ కోరుతున్న పాట దేవత చిత్రం నుండి వినిపించుకుంటున్నారు. పాటను వినేద్దాం.

శ్రోతలు, ఇంతవరకు వాట్సప్ చిత్రమంజరి వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపటిలో వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి.

0: వసుదైక కుటుంబం.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. గత వారం రోజులుగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతల అనంతరం ప్రస్తుతం పరిస్థితులను మరింత దిగజారకుండా నిలువరించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలైతే కొనసాగుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మో జలసంధి ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఇరు దేశాల మధ్య పరోక్ష చర్చలు సానుకూలంగా కొనసాగాయి.

ఖతార్ రాజధాని దోహాలో జరిగిన ఈ చర్చల్లో వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఇరుపక్షాలు ప్రధానంగా చర్చించాయి. ఈ సమావేశం గురించి ఖతార్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాజిద్ అల్ అన్సారీ పాత్రికేయులకు వివరిస్తూ ఇరుపక్షాల మధ్య జరిగిన పరోక్ష చర్చలు సానుకూలంగా ముగిశాయని చెప్పారు. ఈ చర్చల్లో ప్రధానంగా 14 అంశాల అవగాహన ఒప్పందంపై దృష్టి సారించామని చెప్పారు. ఒప్పంద ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఒక సరికొత్త అత్యవసర కమ్యూనికేషన్ ఛానల్ ఏర్పాటుకు ఇరుపక్షాలు అంగీకరించాయన్నారు. దీంతోపాటు ఖతార్ బ్యాంకులలో స్తంభ

చామని చెప్పారు. ఒప్పంద ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఒక సరికొత్త అత్యవసర కమ్యూనికేషన్ ఛానల్ ఏర్పాటుకు ఇరు పక్షాలు అంగీకరించాయన్నారు. దీంతోపాటు ఖతార్ బ్యాంకులలో స్తంభింపు చేసిన ఇరాన్ కు చెందిన $6 బిలియన్ నిధులను విడుదల చేయడంతో పాటు వ్యూహాత్మక ప్రాంతమైన హార్మోజ్ జలసంధి భద్రత, లెబనాన్ అంతర్గత పరిస్థితులపై కూడా ఇరు పక్షాలు సుదీర్ఘంగా చర్చించాయని చెప్పారు. 2 రోజుల పాటు జరిగిన ఈ చర్చలకు పరోక్షంగా ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహించాయని తెలిపారు. చర్చల అనంతరం ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలేవీ జరగలేదని, అంతా మధ్యవర్తుల ద్వారానే సాగాయని పేర్కొన్నారు. ఇక మరోవైపు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయితుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇరాన్ లో నిన్న ప్రారంభమయ్యాయి. ఖమేనీ అంతిమ సంస్కారాలు 6 రోజుల పాటు జరగనున్నాయి. టెహ్రాన్ నగరంలోని గ్రాండ్ మొసల్లా ప్రార్థనా మైదానంలో అధికారిక వీడ్కోలు కార్యక్రమం సమావేశాన్ని నిర్వహించారు. ఆ దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఖమేనీకి నివాళులు అర్పించారు. పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ అంత్యక్రియలకు ఇరాన్ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఖమేనీ అంత్యక్రియలకు భారత్ తరపున ప్రతినిధి బృందం హాజరైంది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరిటా, బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ సయ్యద్ అతా హస్నైన్ అంత్యక్రియలకు హాజరైనట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తబా ఖమేనీ తన తండ్రి మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావడం లేదని ఆ దేశ అధికారులు వెల్లడించారు. భద్రతాపరమైన ముప్పులు, నిఘా సంబంధిత ప్రమాదాల నేపథ్యంలోనే ఆయన బహిరంగంగా కనిపించడం సురక్షితం కాదని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక గాజా ప్రాంతంలో మానవతా పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, అత్యవసర మందుల కొరత తీవ్రంగా ఉందని అంతర్జాతీయ సహాయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. బాధిత ప్రజలకు నిరంతరాయంగా మానవతా సహాయం అందేలా అన్ని పక్షాలు సహకరించాలని ఐక్యరాజ్య సమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. సహాయ కార్యక్రమాల కోసం మరింత ఆర్థిక సహకారం అందించాలని ప్రపంచ దేశాలను కోరుతున్నాయి. యూరోపియన్ దేశాలు కూడా మధ్యప్రాచ్య పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గాజాకు తక్షణ మానవతా సహాయం అందించడంతో పాటు దీర్ఘకాలిక రాజకీయ పరిష్కారం కోసం అన్ని పక్షాలు చర్చలు కొనసాగించాలని యూరోపియన్ నాయకులు పిలుపునిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనడం ప్రపంచ వాణిజ్యం, ఇంధన భద్రత, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని వారు స్పష్టం చేశారు. యుక్రెయిన్ రష్యా మధ్య ఘర్షణలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. గురువారం రోజు రష్యా యుక్రెయిన్పై భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్లతో ఆ దేశ రాజధాని కీవ్ నగరంపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 17 మంది పౌరులు మృతి చెందగా 90 మందికి పైగా గాయపడ్డారు. కీవ్ నగరంలోని 30 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులకు పాల్పడింది. ముఖ్యంగా నివాస భవనాలు, పౌర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడులపై స్పందించిన రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ యుక్రెయిన్ ఇటీవల తమ దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై జరిపిన దీర్ఘశ్రేణి దాడులకు ప్రతిస్పందనగానే ఈ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ ప్రకటించిన 40 రోజుల దాడుల వ్యూహంలో భాగంగా రష్యాలోని కీలక చమురు శుద్ధి కేంద్రాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని రష్యా ఆరోపించింది. రష్యా దాడుల అనంతరం యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రష్యా పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తోందని ఆరోపించిన ఆయన తమ దేశం ఈ దాడులకు తగిన సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు. అదే సమయంలో యుక్రెయిన్ కు మరింత అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలు, ఆయుధాలు, సైనిక సహాయం అందించాలని అమెరికా, నాటో సభ్యదేశాలను, ఐరోపా మిత్రదేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అమెరికాలో జన్మించిన ప్రతి చిన్నారికి కల్పించే జన్మతా పౌరసత్వం విధానాన్ని పరిమితం చేయాలన్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి ఒక్కరికి పౌరసత్వ హక్కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ జన్మతా పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారు లేదా తాత్కాలిక వీసాలపై నివసిస్తున్న విదేశీయులకు అక్కడ జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం వర్తించకూడదని ఆయన నిర్ణయించారు. ముఖ్యంగా గ్రీన్ కార్డు లేని విదేశీయుల పిల్లలకు పౌరసత్వ హక్కు నిరాకరించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే దీనిపై పలు రాష్ట్రాలు, పౌర హక్కుల సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించగా ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను విచారించిన దిగువ కోర్టులు ట్రంప్ ఉత్తర్వులను నిలిపివేయగా అమెరికా సుప్రీంకోర్టు కూడా అదే నిర్ణయాన్ని సమర్థించింది. అయితే జన్మతా పౌరసత్వం అంశంపై సుప్రీంకోర్టు తీర్పును కూడా డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. ఈ పౌరసత్వ నిబంధనను ధనిక విదేశీయుల పిల్లల కోసం రూపొందించలేదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా సుప్రీంకోర్టు తప్పు చేసిందని, ఈ సమస్య తప్పక పరిష్కారం అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా పనామా కాలువపై కూడా డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పనామా కాలువపై చైనా తన ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నాలను అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోదని స్పష్టం చేశారు.

0: అలుపై నియంత్రణను అమెరికా గతంలో పనామాకు అప్పగించడం చారిత్రాత్మక తప్పిదమన్నారు.
1: Panama Canal, so we gave it away. The first thing they did, you know what they did? They raised the prices for the ships by 4 times, and they didn't lose one ship. And then they raised it again twice, and they didn't lose one ship. All they did is make tremendous amounts of money for years and years. And now China is trying to take over the Panama Canal, and we're not going to let that happen.
0: ఐరోపా వ్యాప్తంగా తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవడంతో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రపంచ మహాసముద్రాలు కూడా చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదైన జూన్ నెలను నమోదు చేశాయి. 2023-24 ఎల్నినో సంవత్సరాల్లో నమోదైన ఉష్ణోగ్రతల కంటే ఈసారి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదయ్యాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక గత జూన్లో నమోదైన రికార్డు స్థాయి తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా ఫ్రాన్స్లో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఆ దేశ ప్రజారోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఫ్రాన్స్ వెల్లడించింది. జూన్ 22 నుంచి 28 వరకు ఒక్క వారంలోనే దాదాపు 9,000 మరణాలు నమోదయ్యాయని, ఇది అంతకుముందు వారంతో పోలిస్తే సుమారు 29% అధికమని తెలిపింది. ప్రైవేట్ నివాసాలు, ఆసుపత్రులు, వృద్ధుల సంరక్షణ కేంద్రాల్లో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ముఖ్యంగా ప్యారిస్ ప్రాంతంలో అత్యధిక పెరుగుదల నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ప్రైవేట్ నివాసాల్లో మరణాల సంఖ్య వారానికి 91% పెరిగిందని పబ్లిక్ హెల్త్ ఫ్రాన్స్ వెల్లడించింది. వృద్ధుల సంరక్షణ కేంద్రాల్లో మరణాలు 37%, ఆసుపత్రుల్లో దాదాపు 20% పెరిగినట్లు వెల్లడించింది. తీవ్ర వేడి కారణంగా డీహైడ్రేషన్, గుండెపోటు, మూత్రపిండాల సమస్యలు, ఇతర హీట్ వేవ్ సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఆసుపత్రుల్లో భారీగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. తూర్పు ఐరోపా దేశమైన మోల్దోవా ప్రధానమంత్రి అలెగ్జాండర్ మోంటెనో నిన్న తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఆయన మంత్రివర్గం కూడా రద్దయింది. 2025 నవంబర్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షురాలు మాయా శాండుకు చెందిన యూరోప్ అనుకూల పార్టీ ఆఫ్ యాక్షన్ అండ్ సాలిడారిటీ PIS విజయం సాధించిన అనంతరం ఆమె అలెగ్జాండర్ను ప్రధానమంత్రిగా నియమించారు. అయితే తన రాజీనామాకు గల కారణాలను అలెగ్జాండర్ ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు. అధ్యక్షురాలు మాయా శాండు ఆయన రాజీనామాను ఆమోదించారు. త్వరలోనే కొత్త ప్రధానమంత్రిని నియమిస్తామని, అప్పటి వరకు అలెగ్జాండర్ తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు కొనసాగిస్తారని తెలిపారు. కొత్త ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే ముందు పార్లమెంట్లోని వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు నిర్వహిస్తామని అధ్యక్షురాలు వెల్లడించారు. వెనిజువేలాలో జూన్ 24వ తేదీన సంభవించిన భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 2,595కు చేరుకోవడంతో ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ 7 రోజుల జాతీయ సంతాపాన్ని ప్రకటించారు. ఈ విపత్తులో 12,000 మందికి పైగా గాయపడగా 189 భవనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. గత వారం కారాకస్ నగరానికి ఉత్తరాన 7.5, 7.2 తీవ్రతతో 2 శక్తివంతమైన భూకంపాలు సంభవించి విస్తృత స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించాయి. అనేక మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు, గాలింపు కార్యక్రమాలు యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన స్విఫ్ట్ అబ్జర్వేటరీని కాపాడేందుకు కీలక రక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి. క్రమంగా తన కక్షిని కోల్పోతున్న ఈ అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని మరింత ఎత్తైన కక్షిలోకి చేర్చేందుకు ప్రత్యేక వ్యోమనౌకను నిన్న విజయవంతంగా ప్రయోగించారు. నార్త్రోప్ గ్రుమన్ సంస్థ అభివృద్ధి చేసిన లింక్ అంతరిక్ష నౌకను పెగాసస్ రాకెట్ ద్వారా నిన్న మార్షల్ దీవుల నుంచి ప్రయోగించింది. ఈ లింక్ అంతరిక్ష నౌక సుమారు 4 రోజుల్లో స్విఫ్ట్ అబ్జర్వేటరీని చేరుకుని దాని కక్ష్యను సుమారు 240 కిలోమీటర్ల మేర పెంచనుంది. దీంతో గామారే విస్ఫోటనాలు, సూపర్నోవా పేలుళ్లు వంటి అత్యంత శక్తివంతమైన ఖగోళ ఘటనలను స్విఫ్ట్ అబ్జర్వేటరీ మరింత కాలం పరిశీలించే అవకాశం ఉంటుంది. 2004లో ప్రయోగించిన స్విఫ్ట్ అబ్జర్వేటరీ ఇటీవల సౌర తుఫాన్ల ప్రభావంతో వేగంగా ఎత్తు కోల్పోతోంది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ నాటికి భూ వాతావరణంలోకి ప్రవేశించి దగ్ధమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్విఫ్ట్ సేవలను కొనసాగించేందుకు చేపట్టిన ఈ కక్ష్య పెంపు మిషన్ కోసం నాసా $30 మిలియన్ ఖర్చు చేస్తోంది. పాకిస్తాన్లోని ఖైబర్ పంక్తున్త్వా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక బస్సు లోయలో పడిన ప్రమాదంలో 40 మంది మరణించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిలో 8 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. బలూచిస్తాన్లోని క్వెటా నుంచి పెషావర్ వైపు వెళ్తున్న ఈ బస్సు ఖైబర్ పంక్తున్త్వా ప్రావిన్స్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాకు చేరుకున్న తర్వాత ఈ ప్రమాదం జరిగింది. బస్సు బ్రేకులు విఫలం కావడంతో పర్వత ప్రాంతంలోని ఒక మలుపు వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలియజేశారు. బాధితులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని షెరాని జిల్లా డిప్యూటీ కమిషనర్ వలీ ఖాన్ ఖాకర్ తెలిపారు. ఇదిలా ఉండగా ఈశాన్య థాయిలాండ్లో జరిగిన మరో ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తీర్థయాత్రకు బయలుదేరి రహదారి వెంబడి నడుచుకుంటూ వెళ్తున్న

0: సాధువుల మీదకు 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్ దూసుకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. బ్యాంకాక్ నగరానికి 600 కిలోమీటర్ల దూరంలోని ముక్తహాన్ ప్రావిన్స్ కు చెందిన 35 మంది సాధువుల బృందం రోడ్డుకు ఒక పక్కగా ఒకరు వెనుక ఒకరు వరుసగా నడుచు వెళ్తుండగా ట్రక్ వారి మీదకి దూసుకు వెళ్లింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఎలాంటి రాజీ ఉండదని భారత ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని, దాని అన్ని రూపాలను నిస్సందేహంగా ఖండించాలని పిలుపునిచ్చింది. ప్రపంచ ఉగ్రవాద నిరోధక వ్యూహం జీసీటీఎస్ 9వ సమీక్ష సందర్భంగా జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనయన హరీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని సమర్థించేందుకు ఎలాంటి కారణాలు వెతకకుండా దానిని నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా కృషి చేయాలన్నారు. దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదానికి భారత్ బలవుతోందని, వేలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఎన్నో కుటుంబాలు సమాజాలు తీవ్రంగా నష్టపోయాయని హరీష్ పేర్కొన్నారు.
1: Irrespective of any grievance, political cause or strategic calculation, terrorism in all its forms and manifestations must be condemned unequivocally. India would like to underline 6 key priorities. First, the international community must reject double standards in countering terrorism. Second, countering terror financing and strengthening implementation of FATF standards is vital. Third, misuse of new and emerging technologies by terrorists demands urgent attention. Fourth, the victims of terrorism must get the dignity and rehabilitation that they deserve. Fifth, international cooperation and capacity building efforts must be aligned to the requirements of the benefiting country. And sixth, India condemns all acts motivated by prejudice or phobias directed against ethnicity, nationality, geography, faith, or race.
0: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు రానున్న రోజుల్లో మరింత ఆందోళనకరంగా మారనున్నాయి. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణమండల ప్రాంతంలో కొనసాగుతున్న ఎల్నినో పరిస్థితులు రానున్న రోజుల్లో అత్యంత వేగంగా బలపడనున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ ప్రభావంతో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు, కరువు, అకాల భారీ వర్షాలు, వరదలు వంటి విపరీతమైన వాతావరణ మార్పులు సంభవించే ప్రమాదం ఉందని వెల్లడించింది. నిన్న విడుదల చేసిన WMO గ్లోబల్ సీజనల్ క్లైమేట్ అప్డేట్ నివేదికలో జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఎల్నినో మరింత బలమైన దశలోకి ప్రవేశించి తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం హరేలో ప్రోగ్రామ్ లో. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామో అని చెప్పేసి. సో చాలా మంది కూడా ఆన్సర్లు అయితే పంపించేశారు. సో మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే పెడన

యోగానందరావు కళ్ళ నుంచి అప్పల్ రాజు గారు. హాయ్ దీపు గారు, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వచ్చారు, జోరుగా వచ్చారు గారు, చాలా మంచి విషయాలు చెప్పారు అంటూ ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక అబ్దుల్ కలాం గారు పెద్ద పరిమి నుంచి పంపిస్తున్నారు అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు. పుస్తక పట్టణం గురించి చాలా బాగా చెప్పారు అంటూ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే జగిత్యాల అయ్యప్ప కాలనీ నుండి ప్రకాష్, సుజాత, చోటు, శ్రీజన్, కార్తికేయ, తనయ్, మనీష్, రజిత పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కనకారావు గారు పెడన్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనవాడ నుండి సుంకన్న పండు, భూదేవి, పునీత్, నాగార్జున, హర్షవర్ధన్ పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గడిగే తిమ్మప్ప, గడిగే సరోజ, రాఘవేంద్ర కాలనీ, ఎమ్మిగనూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ సత్య భార్గవి, తాడిపత్రి, అనంతపురం డిస్టిక్ట్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే మంగళగిరి నుంచి జయా గారు పంపిస్తున్నారు, గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే షరీఫ్, గన్నవరం గ్రామం, భద్రాచలం ఏరియా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే దీపు గారు, గుడ్ మార్నింగ్, చాలా రోజులైంది మీ వాయిస్ విని, ఉదయం నుంచి మంచి పాటలు వేస్తున్నారు అంటూ రాజేష్, హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే పిఎస్ రంగారావు గారు, వెస్ట్ తాంబరం, చెన్నై నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కోటీశ్వరి ఫ్రమ్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేటుపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపిస్తున్నారు, చాలా రోజుల తర్వాత వచ్చారు, బాగున్నారా అంటూ. జోరుగా హుషారుగాలో పుస్తక ప్రాముఖ్యత గురించి శ్రోతలకు చాలా బాగా చెప్పారు అంటూ పంపిస్తున్నారు. మా వేటపాలెంలో పెద్ద గ్రంథాలయం ఉంది, పిల్లలకు పెద్దలకు చదువుకునే వారు కూడా వచ్చి సద్వినియోగం చేసుకుంటున్నారు అంటూ పంపిస్తున్నారు అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వాణి, హారిక, బేహాపురం, ఒరిస్సా నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ రాఘవమ్మ, రేఖ, సాయిమోనిక పంపిస్తున్నారు, బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించలేదు మీరు. ఎనీవే నెక్స్ట్ అనంతపురం నుంచి మస్తాన్, బాషా, ఇమాంబి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుడ్ మార్నింగ్ దీపు మేడం అంటూ కుసుమ, అంబటి నగర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ మేడం అంటూ పంపిస్తున్నారు వేదమూర్తి, రెడ్డమ్మ, విఖ్యాత్, ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనీవే ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11న జరుపుకుంటామన్నమాట. సో హరివిల్లు ప్రోగ్రామ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశంలో ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, భారతదేశంలో ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ రాజీ దీపు అని మనం ఉన్నాం హర్వీల ప్రోగ్రామ్. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, భారతదేశంలో ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి అని చెప్పేసి. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించారు. కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించేశారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే అబ్దుల్ కలాం పెద్దపరిమి నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే హాయ్ అండి అంటూ అక్కరపాక నుండి రమా గారు పంపిస్తున్నారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే రాజేష్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే కిరణ్మయి గుంటూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అలాగే తిరుపతి నుండి మురళి మత్తెద్దుల గారు పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే గడిగే తిమ్మప్ప గడిగే సరోజ రాఘవేంద్ర కాలనీ ఎమ్మిగనూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ వెంకట చలపతి పంపిస్తున్నారు అనంతపురం నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే అనంతపురం నుంచి మస్తాన్ బాషా జాను పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే శ్రీహరి గారు హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే హాయ్ మేడం గుడ్ మార్నింగ్ అంటూ పాపారావు గారు టీ నర్సాపురం నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే నెక్స్ట్ హారిక బెర్హాంపూర్ ఒరిస్సా నుంచి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు, అండ్ అలాగే హాయ్ గుడ్ మార్నింగ్.

మార్నింగ్ మేడం అంటూ పంపిస్తున్నారు. కృష్ణబాబు ఫ్రమ్ అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఎంఎస్ దుర్గారావు గారు బుక్స్ గురించి బాగా చెప్పారు మేడం. నేను కొన్ని రంగనాయకమ్మదేనా న్యాయం బుక్ బాగుంది అంటూ పంపించారనమాట. ఎనివే, నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించలేదు. ఎనివే, నెక్స్ట్ ఎవరు అంటే దీపు గారు గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. కొనకొండ రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అలాగే ఉమాదేవి, చౌడమ్మ, పద్మావతి అండ్ విఎస్ఎన్ నూరమ్మ పంపిస్తున్నారు అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే మీరు ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్లు, ఇది హరివిల్లు ప్రోగ్రామ్ అంటే ఇలాంటి క్వశ్చన్లు అడగాలి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటూ మల్లికార్జున గారు విజయవాడ నుంచి పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు మ్యామ్ అంటూ పంపించేస్తున్నారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అవన్నీ ఏంటో కూడా క్లియర్గా పంపించేశారు అనమాట. అండ్ అలాగే రాజు ఏలూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాఘవేంద్ర రెడ్డి కాకినాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మీ ప్రశ్నకి సమాధానం అంటూ పంపించారు బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే వేటిపాలెం దగ్గర రామానగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు పంపించేశారు. ఇనివి నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరావు గారు పంపిస్తున్నారు, అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సుంకన్న పండు భూదేవి, పునీత్ నాగార్జున, హర్షవర్ధన్ కొంగనపాడు కర్నూలు మండలం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ అంటూ పంపిస్తున్నారు విఖ్యాత్ చిత్తూరు నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రాఘవేంద్ర రెడ్డి కాకినాడ నుంచి గుడ్ మార్నింగ్ మేమ్ అంటూ పంపిస్తున్నారు. అగైన్ ఎనివే, మీది రైట్ ఆన్సర్ అని చదివేసానండి, మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారా? ఎనివే ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే భారతదేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అంటే 8 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ తెలుసు కదా, 0866243814. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యూ ఆర్జే దీపు.

0: भारती एफएम 101.3।
1: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్. బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
2: ఆర్బీఐ అంటోంది.
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నాణ్యతలో రాజీ లేదు,
5: ధరలో సాటి రాదు.
4: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
5: ప్రభుత్వ

0: రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు. విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.

మీరుంటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీప్ వన్. క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు అని చెప్పి. సో చాలా ఆన్సర్లు అయితే వచ్చేసినాయి అన్నమాట. సో ఎవరు పంపించారు అంటే కనుక కనకారావు గారు పెడన్ నుంచి పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అబ్దుల్ కలాం గారు పెద్ద పరిమి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజేష్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు నుండి సుంకన్నపండు భూదేవి పునీత్ నాగార్జున హర్షవర్ధన్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రామానగర్ నుంచి బొడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ వెంకట చలపతి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు. నెల్లూరి వెంకటరావమ్మ గారు రైట్ ఆన్సర్, అలాగే గురుజాల గుంటూరు నుంచి పంపిస్తున్నారు అన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గడిగే తిమ్మప్ప గడిగే సరోజ రాఘవేంద్ర కాలనీ ఎమ్మిగనూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హారిక కారు బెర్హాపూర్ ఒరిస్సా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా నేను చెప్తాను. అంతకంటే ముందు ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను, సాంగ్ తర్వాత రిమైనింగ్ మెసేజెస్ ఎవరెవరు పంపించారో చదువుతాను. సో వింటూ ఉన్నాను వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
3: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
4: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ రాజే దీపు. సో ఇంకా చాలా మంది అయితే ఆన్సర్లు పంపించేశారు హాకీ మాంత్రికుడు ఎవరు అని అడిగాను కదా ఆ క్వశ్చన్ కి. సో నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఉమాదేవి, చౌడబ్బ, పద్మావతి, విఎస్ఎన్ నూరమ్మ, బెల్లుగుప్ప అనంతపూర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు. అలాగే శ్రీహరి గారు హిందూపూర్ టీచర్స్ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పైడి రాజు గారు పంపిస్తున్నారు.

జస్ట్ హాయ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు. నెక్స్ట్ ఎవరంటే కోనకొండ్ల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే ఇంద్రాక్షి చాందిని, రాయగడ ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు. అండ్ అలాగే అక్కడ పక్క నుండి రమా గారు రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్, కోనేర్ విష్ణు, అయ్యప్ప నగర్, విజయవాడ నుంచి పంపిస్తున్నారు. ఓకే, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరంటే జగిత్యాల అయ్యప్ప కాలనీ నుండి ప్రకాష్, సుజాత, చోటు, శ్రీజన్, కార్తికేయ, తనయ్, మనీష్, రజిత పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ దేవసేన గారు తిరుపతి నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సంహిత హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ జాడాల అనిల్, మాధవి ఫ్రమ్ పాలవంచ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సాయి శిరీష తిరుపతి నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు, జస్ట్ ఇప్పుడే ట్యూన్ చేశామంట పంపిస్తున్నారు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే కనుక గుత్తి రోడ్డు రాణినగర్ అనంతపురం, అనంతపురం జిల్లా నుంచి పంపిస్తున్నారు అనమాట, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ మ్యామ్, నెక్స్ట్ ఓ సాంగ్ రిక్వెస్ట్ అడుగుతున్నారు, ఎవరంటే ఎన్ఎస్ రాఘవేంద్ర రెడ్డి గారు కాకినాడ నుంచి అని మీరు రైట్ ఆన్సర్ కూడా పంపించేశారనమాట. సో రాంగ్ సాంగ్ రిక్వెస్ట్ అయితే అసలు తీసుకోవట్లేదు. ఎనీవే మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో నేను రివీల్ చేసేస్తున్నాను. హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తాము అంటే ఆన్సర్ ఈస్ ధ్యాన్ చంద్ అనమాట. సో ధ్యాన్ చంద్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎనివే మరి స్టూడియోలో టైం చూస్తే 10:42:58 కావస్తుంది. మరి ఈ రోజుకి మీ ఆర్జే దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఈరోజు బోల్డ్ అని విషయాలు అయితే మాట్లాడుకున్నాం, అంటే చాలా యూజ్ఫుల్ అయ్యేవి, అలాగే బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ డే స్పెషల్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక షోలో ఇంకొక బోల్డ్ అని విషయాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను అనమాట. అంటిల్ దెన్ అందరూ కూడా జాగ్రత్త అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. అసలు ఏంజల్ ఆనా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుందన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆనాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: సమయం 10:45 కావస్తుంది. ఇప్పుడు వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ డి అనూష గారు అందించే వివరాలు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ డి అనూష గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ డి అనూష గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా వర్షాకాలం వచ్చింది అంటే రకరకాల ఆరోగ్య సమస్యలు చెబుతూ ఉంటారండి, అంటే జ్వరాలని.

0: ఎలుగులని దగ్గని ఇలా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు చెబుతూ ఉంటారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య సమస్యల పట్ల మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఒకసారి వివరించండి.
1: నమస్కారం అండి. మనకి వర్షాలు అనగానే ఆహ్లాదం ఉంటుంది, కానీ దాంతోపాటే చాలా రకాల ఆరోగ్య సమస్యలకు కూడా వర్షాలు కారణమవుతాయండి. మెయిన్ గా ఫస్ట్ తాగునీటి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలండి. వర్షాకాలంలో నీరు కలుషితం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మనకి వర్షం తర్వాత నీరు క్లియర్ గా అనిపిస్తుంది, కానీ దాంట్లో రకరకాల సూక్ష్మజీవులు అనేవి ఉంటాయండి. సో ఖచ్చితంగా మనం మరిగించి చల్లార్చిన నీటినే తాగాలి వర్షాకాలంలో. తర్వాత ఈ రోడ్డు పక్కన లభించే జ్యూసెస్ కానీ ఐస్ కలిపిన జ్యూసెస్ కానీ డ్రింక్స్ ఇలాంటివన్నీ మనం వీలైనంత వరకు అవాయిడ్ చేయటం మంచిది. తర్వాత ఇంట్లో వాటర్ ట్యాంక్స్ ని వీటిని శుభ్రంగా, అంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందుగానే మనం వాటిని అన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవటం అనేది చేసుకోవడం మంచిదండి. మెయిన్ గా నీరు కలుషితం అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని ఏరియాస్ లో మనకి ఇంకా ఓపెన్ డెఫికేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాబట్టి నీరు కలుషితం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు క్లోరినేషన్, ఇవన్నీ చాలా ఎక్కువగానే చేస్తారు, కానీ మనం కూడా మరిగించినప్పుడు ఈ వైరస్ కానీ బ్యాక్టీరియల్ కానీ వృద్ధి చెందకుండా ఉంటాయి, తద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి మనం కాపాడుకోవచ్చు. తర్వాత రెండోది ఆహార శుభ్రత అండి. ఈ వర్షాకాలంలో ఎక్కువగా వేడిగా ఉండిన ఆహారం మాత్రమే తీసుకోవడం మంచిదండి. ప్లస్ మనకి పండ్లు కూరగాయలు ఇవన్నీ కూడా బాగా కడిగి శుభ్రపరిచిన తర్వాతే తీసుకోవాలి. బయట కట్ చేసి పెట్టిన పండ్లు కానీ లేకపోతే ఈ స్ట్రీట్ ఫుడ్ కానీ వీటన్నిటినీ తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే మనకి ఈ వర్షాకాలంలో ఇటు ఆహారం అయితే కానివ్వండి, నీరు అయితే కానివ్వండి, ఏదైనా సరే మనకి ఫుడ్ పాయిజనింగ్ అనేది, అంటే ఈ టైఫాయిడ్, విరోచనాలు ఇలాంటివి ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. సో వీటికి ఏంటంటే మనకి ఆహార శుభ్రత, నీటి శుభ్రతతో పాటు మనం బయట నుంచి రాగానే మనం చేతుల్ని సోప్తో కడుక్కోవడం, తర్వాత భోజనానికి ముందు టాయిలెట్కి వెళ్ళొచ్చిన తర్వాత మన చేతుల్ని సోప్తో కడుక్కోవడం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల మనకి ఈ ఫుడ్ పాయిజనింగ్ లాంటి దాని నుంచి జాగ్రత్త పొందొచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అండి, ఈ వర్షాకాలంలో బయట వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అంటే దగ్గు, జలుబు ఇలాంటివన్నీ రెస్పిరేటరీ వైరసెస్ ఎక్కువగా ఉంటుంటాయి. సో వీటన్నిటి నుంచి కూడా మనం ఈ హ్యాండ్ హైజీన్తో మనం ఈ దగ్గు జలుబు వంటి వాటి నుంచి కూడా మనం రక్షణ పొందవచ్చు. సో కంపల్సరీ ఇంట్లోకి అడుగు పెట్టగానే మనకి చేతులు కడుక్కోవడం, తర్వాత ఈ బయట ఎక్కడైనా మనం ఏదైనా పట్టుకుని టాయిలెట్స్ వాటికి వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే మనం చేతులు కడుక్కోవడం వంటివి చేస్తే ఇటు ఈ విరోచనాలు, టైఫాయిడ్ లాంటివే కాకుండా ఈ వైరల్ ఇన్ఫెక్షన్, రెస్పిరేటరీ వైరసెస్ నుంచి కూడా మనం రక్షణ పొందొచ్చండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే దోమలు. మెయిన్గా ఈ వర్షాకాలంలో దోమల వృద్ధి ఎక్కువగా ఉంటుందండి. సో దోమల నియంత్రణ కూడా మనకు వీలైనంత వరకు మనం చేసుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు మనకు కంట్రోల్ చేస్తారు ఈ దోమల మందు కొట్టడం ఇలాంటివన్నీ, కాకపోతే మన ఇంటి చుట్టుపక్కల మన ఇంటిలో మనం చూసుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్ అండి. అంటే మెయిన్గా ఈ వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇలాంటివి, ఈ జ్వరాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి దోమల వల్ల వ్యాప్తి చెందే జ్వరాలు. సో ఇవన్నీ మనకి ఇవి దోమల ద్వారా వ్యాప్తి చెందే జ్వరాలండి. ఇంటి వర్షాకాలంలో నీరు స్టాగ్నెంట్ గా ఉండకుండా, నిల్వ ఉండకుండా చూసుకోవటం వల్ల ఈ దోమల వ్యాప్తి మనం చాలా వరకు నియంత్రించవచ్చు. మంచి నీటి నిల్వల్లో మనకి డెంగ్యూ దోమలు పెరిగే అవకాశం ఎక్కువ అండి. మిగతా దోమలు మామూలు బయట మురుగు నీటిలో వాటన్నిటిలో పెరిగినాయి, డెంగ్యూ దోమలు మరీ పర్టికులర్ గా మంచి నీటి నిల్వ ఉండే వాటిల్లో కూడా పెరుగుతుంటాయి. సో మనకి మన ఇంటి చుట్టుపక్కల, అంటే చిన్న చిన్న కొంతమందికి బకెట్స్ లో వాటర్ పట్టు పెట్టుకోవడం కానీ, లేకపోతే కొన్ని చిన్న చిన్న ట్యాంక్స్ పెట్టుకోవడం కానీ, ఇలాంటి పైన ఓవర్ హెడ్ ట్యాంక్స్ వీలు లేని వాళ్ళు ఇలాంటివి చేస్తుంటారు, కాబట్టి ఆ నీటికి పైన ఖచ్చితంగా మూత ఉంచడం, ప్లస్ ఎప్పటికప్పుడు మనం నీళ్లు మార్చుకోవటం వంటివి చేయటం మంచిది. తర్వాత ఈ కూలర్లు వాడేప్పుడు, ఈ పూల కుండీలు వీటిల్లో ఉండే నీరు కూడా ఎప్పుడు వీక్లీ వన్స్ వాటిని శుభ్రపరచుకోవటం, ఇవన్నీ చేయటం వల్ల ఈ దోమల వ్యాప్తిని మనం తగ్గించుకోవచ్చు. దోమల వ్యాప్తిని తగ్గించడం తర్వాత మనకి దోమలు కుట్టకుండా, అంటే ఈ దోమ మస్కిటో నెట్స్ కానీ ఇలాంటి రిపెలెంట్స్ ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి కదండి, అవి యూజ్ చేయటం. తర్వాత పిల్లలకి, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఫుల్ హ్యాండ్స్, అంటే మొత్తం బాడీ అంతా కవర్ అయ్యి ఉండేట్టుగా బట్టలు వేయటం వల్ల వాళ్ళకి దోమల నుంచి కొంచెం ఎక్స్ట్రా రక్షణ పొందుతారు. సో కంపల్సరీ పిల్లలకి ఇలా ఫుల్ గా కవర్ చేసి ఉంచటం. డెంగ్యూ దోమ మార్నింగ్ టైంలో కూడా కుడుతుందండి, ఓన్లీ నైట్ టైమే కాదు. సో మార్నింగ్ టైమ్స్ లో కూడా ఇలాగా పిల్లలకి, చిన్నపిల్లలకి ఇలాగా మనకి ఫుల్ గా బట్టలు వేసి కవర్ చేయటం ఇంపార్టెంట్ అండి.
0: రాత్రిపూటే కాకుండా పగలు,
1: పగలు డెంగ్యూ దోమ పర్టికులర్ గా మనకి పగలే ఎక్కువగా కొడుతుందండి. మిగతావన్నీ ఎక్కువ నైట్ ఉన్నా మనకి డెంగ్యూ దోమ అనేది పగలే ఉంటుంది, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని పగలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్ గా మన ఇంటి దగ్గర ఎక్కువగా ఈ కొబ్బరి బొండాలు తాగేసి ఉంటాయి, అది మెయిన్ సోర్స్ ఆఫ్ ఈ డెంగ్యూ ఇన్ఫెక్షన్, డెంగ్యూ దోమలు కండి. సో ఆ కొబ్బరి బొండాలు తాగేసి పక్కన అలా పడేయటం వల్ల దాంట్లో వర్షం నీరు చేరి ఆ నీరు మనకి దోమలు

వ్యాప్తికి కారణమవుతుంది. సో అలాంటివి ఏమన్నా మనం చూస్తే వెంటనే వాటిని తీసేయటం, ఇలాంటివి చేయటం వల్ల మనం దోమల వ్యాప్తి మన ఇంటి దగ్గర మనం పెరగకుండా చూసుకోవచ్చు. టైర్లు అలా ఎటువంటి ఇవన్నీ ఏంటంటే వర్షం నీరు మంచి నీరే, కాకపోతే ఆ మంచి నీళ్ళల్లో కూడా మనకి ఈ దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని కూడా లేకుండా చూసుకోవాలి. ఒకవేళ వర్షంలో తడిస్తే పొల్యూషన్ వల్ల చాలా రకాల కెమికల్స్ ఆ నీటితో పాటు ఉంటాయండి. సో మనం వర్షం నీరు మంచిదే అనుకుంటాం, కానీ ఈ పొల్యూషన్ వల్ల ఆ కెమికల్స్ వల్ల మనకి జుట్టు పాడే అవకాశం ఉంటుంది. సో వెంటనే తలస్నానం చేయటం మంచిది. తర్వాత ఇంటికి రాగానే వెంటనే బట్టలు మార్చేసుకొని పొడి బట్టలు వేసేసుకోవడం మంచిది. తర్వాత సాక్స్లు కానీ చెప్పులు కానీ తడిచినవి ఎక్కువసేపు ఉంచుకోకుండా ఉండాలి. ఇవి ఎక్కువసేపు తడిచిన సాక్స్ కానీ తడిచిన చెప్పులు షూలు ఉంచటం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి వెంటనే మనం ఇంటికి రాగానే ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని మన పాదాలని డ్రైగా ఉంచుకోవాలండి. వేలి సందుల్లో డ్రైగా ఉంచుకోవాలి, లేకపోతే ఆ వేలి సందుల్లో మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చేరి జరిగే అవకాశం ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది. ఈ పిల్లలు వృద్ధులు వీళ్ళకి ఎక్కువగా ఈ మోషన్స్ కానీ జ్వరం దగ్గు జలుబులు లాంటివి వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే మనకి డాక్టర్ని కలవటం మంచిదండి. ప్లస్ మెయిన్గా ఇవన్నిటికీ మనకి రాకుండా ఎలా చూసుకోవచ్చు అంటే మెయిన్ ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఇమ్యూనిటీ పెంచుకోవడం అంటే ఎలా అంటే సరైన నిద్ర, 7 నుంచి 8 గంటలు నిద్ర, డైలీ ఎక్సర్సైజ్, పండ్లు కూరగాయలు ఇవి తీసుకోవటం, తాజా పండ్లు కూరగాయలు తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి మనకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం తగ్గుతుందండి. తర్వాత మెయిన్గా మనకి డయాబెటిక్ పేషెంట్స్లో మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటేనండి, వీళ్ళు మెయిన్గా మనకి పాదాల సంరక్షణ మెయిన్గా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఇందాక అనుకున్నట్టుగా తడిస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్లో చిన్న దోమ కుట్టి వాళ్ళు జస్ట్ దురద వచ్చి గోకినా కూడా అక్కడ ఇన్ఫెక్షన్ చేరే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ పాదాల సంరక్షణ అనేది మెయిన్గా చూసుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్. ఈ వర్షాకాలంలో కొంచెం చిన్న చిన్న గాయాలు పగుళ్ళున్నా ఏమన్నా లైట్గా ఎర్రబడినా వెంటనే డాక్టర్ని కలవాలండి. ఎందుకంటే సెల్యులైటిస్ అనేది ఎక్కువగా చూస్తుంటాం ఈ వర్షాకాలంలో. ఒకటి చర్మం పొడారిపోతుంది ఈ వర్షాకాలంలో, ప్లస్ ఇలాంటి చిన్న చిన్న ఏమైనా దోమలు లాంటివి ఏమన్నా వాలినప్పుడు అలా గోకినప్పుడు ఇలాంటి పుండ్లు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాలి. తడిస్తే వెంటనే మనం ఈ సాక్సెస్ కానీ ఏవైనా మనకి వెంట వేరే ఎక్స్ట్రా పేర్ తీసుకొని వెళ్ళటం మంచిది. బయటకు వెళ్ళినప్పుడు ఆ గంట 2 గంటలు మనకి ఆ తడిచిన సాక్సులతో ఉన్న ఈ డయాబెటిక్ పేషెంట్స్కి ఇబ్బంది మొదలవ్వచ్చు. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఒకసారి స్టార్ట్ అయ్యాయంటే మనకి డయాబెటిక్ పేషెంట్స్లో తగ్గడం కష్టం. సో రాకుండా చూసుకోవాలి, ఎక్స్ట్రా పేర్ ఆఫ్ సాక్స్ అవి ఉంచుకోవడం మంచిదండి. తర్వాత ఈ ఫుట్ ఇన్ఫెక్షన్సే కాకుండా జనరల్ ఇన్ఫెక్షన్స్, ఇందాక అనుకున్నట్టుగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి డయాబెటిక్ పేషెంట్స్లో కొంచెం ఎక్కువ, సాధారణ ప్రజల కన్నా డయాబెటిక్స్లో కొంచెం ఎక్కువ చూస్తుంటాం. సో వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ అంటే జ్వరం దగ్గు ఇలాంటివి వస్తుంటాయి కాబట్టి రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. వచ్చిన వెంటనే మళ్ళీ వైద్యుడిని కలవాలండి. అంతే తప్ప స్వయంగా యాంటీబయాటిక్స్ వాడటం 2-3 రోజులు చూద్దాంలే అనేసి వదిలేయటం చేయకుండా డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు చూసి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన యాంటీబయాటిక్స్ వాడటం మంచిది. తర్వాత మనకి వ్యాయామం అది కొంచెం తగ్గుతుంది వర్షాకాలంలో, ఎందుకంటే సమ్మర్ అంతా బయటకు వెళ్ళి వాకింగ్ అనో లేకపోతే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఈ వర్షం వల్ల బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా మందికి వ్యాయామం తగ్గిపోతుంది. షుగర్స్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ పెరిగితే వెంటనే డాక్టర్ని కలిసి మెడిసిన్ మార్చుకోవడమా లేకపోతే ఏంటనేది చూసుకోవాలి. సో అందుకని ఈ వర్షాకాలంలో కొంచెం ఎక్కువగా షుగర్ చెకప్స్ చేసుకోవడం మంచిది. తర్వాత ఎక్కువ ఆహారంలో కూడా జాగ్రత్తలు పాటించాలండి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో చాలా మంది టెంప్ట్ అవుతారు ఈ బజ్జీలని లేకపోతే ఇలా పునుగులు ఇలాంటివి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచుతాయి, ప్లస్ షుగర్ లెవెల్స్ని పెంచుతాయి, ప్లస్ టీ కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. ఈ వర్షంలో వేడిగా తాగాలని చెప్పి టీ కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. అది కూడా అంత మంచిది కాదు వాళ్ళకి. చక్కెర కలిపినవి ఇవి అసలు తీసుకోకూడదు. తర్వాత పర్టికులర్గా మనకి దాహం తక్కువ ఉంటుందండి ఈ వర్షాకాలంలో. ఆ దాహం తక్కువ ఉండడం వల్ల నీరు తక్కువగా తీసుకుంటారు. సో ఇది డిహైడ్రేషన్ గురయ్యే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా డయాబెటిక్ పేషెంట్స్లో డిహైడ్రేషన్ అనేది అసలు మంచిది కాదు. ఎందుకంటే మనకి ఈ వర్షాకాలం చలికాలంలో ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ చూస్తుంటాం. సమ్మర్లో డిహైడ్రేషన్ చెమట రూపాన పోయి ఈ డిహైడ్రేషన్ వస్తుంది. ఈ వర్షాకాలం చలికాలంలో వాటర్ ఇంటేకే తగ్గి మనకి డిహైడ్రేషన్, దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తుంటాయి డయాబెటిక్ పేషెంట్స్లో. ప్లస్ తర్వాత డయాబెటిక్ పేషెంట్స్లో డాపాగ్లిఫ్లోజిన్, ఎంపాగ్లిఫ్లోజిన్ ఒక రకం మందు అనమాట, యూరిన్ ద్వారా షుగర్ని తీసేస్తుంది. ఆ మందులు వాడే వాళ్ళకి డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు పర్టికులర్గా మందు వాడుతున్న వాళ్ళు

0: కాస్త జాగ్రత్తగా మంచినీళ్ళు తీసుకోవడం, అంటే దాహం అయినా అవ్వకపోయినా కూడా మంచినీరు అనేది తగ్గకుండా చూసుకోవాలండి. లేకపోతే ఈ మందులు వాడే వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో ఖచ్చితంగా మనం సరిపడా వాటర్ తీసుకుంటున్నామా లేదా అనేది గమనించుకోవాలి. అంటే ఒక బాటిల్ పెట్టుకుని లేకపోతే ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది చూసుకొని తీసుకోవాలండి. తర్వాత వ్యాయామం, ఇందాక అనుకున్నట్టుగా వర్షాకాలం వల్ల వ్యాయామం బయటికి వెళ్ళలేకపోయినా ఇంట్లో అయినా కనీసం ఒక 20 నుంచి 30 నిమిషాలు నడక, లేదంటే తేలికపాటి యోగాసనాలు వేయటం కానీ, లేకపోతే ఇంట్లో చేయగలిగిన వ్యాయామాలు ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి. లేకపోతే ఆల్రెడీ మనకి ఈ వర్షాకాలం చలికాలంలో సమ్మర్లో ఉన్నంత మెటబాలిజం ఉండదు, మన బాడీయే కొద్దిగా మెటబాలిజం స్లో అవుతుంది. ప్లస్ మనం ఇంకా ఈ ఎక్సర్సైజ్ ఇవన్నీ తగ్గించడం వల్ల ఈ షుగర్ లెవెల్స్ అనేది బాగా పెరిగిపోతాయి. ప్లస్ ఈ షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది. తర్వాత మనం ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల కూడా ఈ షుగర్ లెవెల్స్ పెరుగుతాయండి. ఏదన్నా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనకి ఏమన్నా ఈ ఫుడ్ పాయిజనింగ్ అయ్యి మోషన్స్ లాంటివి అయినప్పుడు అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కలిసి కిడ్నీ మీద ఏమన్నా పడుతుందా, అంటే ఇలా మోషన్స్ వామిటింగ్స్ ఎక్కువ అయినప్పుడు ఈ డయాబెటిక్ పేషెంట్స్లో కానీ నార్మల్ వాళ్ళలో కూడా ఉంటుంది రిస్క్, కాకపోతే డయాబెటిక్ పేషెంట్స్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ కిడ్నీ మీద పడే అవకాశం ఉండండి, క్రియాటిన్ పెరగటం ఇలాంటివి డిహైడ్రేషన్ వల్ల, అదేమన్నా ఉందా లేదా అని చూసుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే దగ్గు జలుబు లాంటివి కూడా వీళ్ళలో షుగర్ కంట్రోల్ లేని వాళ్ళలో కొద్దిగా ఎక్కువగా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముందే అశ్రద్ధ చేయకుండా మనం ఫస్టే ట్రీట్మెంట్ తీసుకుంటే అవి సీరియస్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుందండి. తర్వాత ఎప్పుడు డాక్టర్ని కలవాలి అంటే ఇవి ఎప్పుడు ఓకే ఇది వదిలేయచ్చులే ఒకటి 2 రోజులు చూడొచ్చులే అనుకుని అంటే ఖచ్చితంగా 2-3 రోజుల కన్నా ఎక్కువగా జ్వరం ఉన్నప్పుడు, తీవ్రంగా వాంతులు లేదా తీవ్రంగా మోషన్స్ అంటే 5, 6 లేదా 10 అట్లా మోషన్స్ అవుతాయి ఒకే 6 గంటల్లో అట్లాగా, అలాంటప్పుడు మనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏదన్నా ఉంటే, తర్వాత డెంగ్యూ లక్షణాలు అంటే హెడ్ఏక్, తీవ్రమైన జ్వరంతో పాటు తీవ్రమైన హెడ్ఏక్ కానీ నడుము నొప్పి కానీ ఇలాంటి జ్వరంతో పాటు ఇలాంటిది ఏదన్నా ఉండే, విపరీతమైన చలితో కనుక జ్వరం వస్తుంటే అలాంటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కలిసి ఆయన పర్యవేక్షణలోనే ట్రీట్మెంట్ తీసుకోవాలండి.
1: డాక్టర్ అనుష గారు, ఇప్పుడు మామూలు వాళ్ళ కంటే డయాబెటీస్ పేషెంట్లకి ఈ వర్షాకాలంలో దోమకాటు వల్ల జ్వరం వచ్చింది అనుకోండి, వీళ్ళకి వైద్యం ఎలా అంటే మామూలు వాళ్ళతో కంటే కాకుండా కొంచెం ప్రత్యేకంగా వీళ్ళకి వైద్యం చేయాలి ఏమన్నా?
0: ప్రత్యేకంగా వైద్యం కాదండి, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు డయాబెటిక్ పేషెంట్స్, ఎల్డర్లీ డయాబెటిక్ పేషెంట్స్ లో మనం చాలా మందికి రక్తం పలచబడే మందులు వాడుతుంటాం. సో డెంగ్యూ జ్వరాల్లో ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మందుల్ని ఆపమంటాం. సో అది ఏ జ్వరము అని తెలుసుకొని ఆ జ్వరాల్లో ఏ జ్వరమైన మలేరియా కానివ్వండి డెంగ్యూ కానివ్వండి వీటిల్లో బీపీ తగ్గే అవకాశం ఉంటుంది డిహైడ్రేషన్ వల్ల ఇన్ఫెక్షన్ వల్ల. సో ఆ బీపీని చూసుకొని బీపీ బిల్లలు ఆపడమో లేకపోతే తగ్గించడం లాంటిది చేయాల్సి ఉంటుంది. సో ఈ మార్పుల కోసం మనం డయాబెటిక్ పేషెంట్స్లో ఏదన్నా జ్వరం కానీ ఏమన్నా వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని ఖచ్చితంగా డాక్టర్ని కలవమంటాం. మామూలు వాళ్ళకి ఏంటంటే ఈ మెడిసిన్ ఏవి ఉండవు కాబట్టి జస్ట్ వాళ్ళు ఆ ఫీవర్ వరకు శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది. ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఆపాల్సినవి ఉంటాయి, తగ్గించాల్సినవి ఉంటాయి కాబట్టి కంపల్సరీ డాక్టర్ని కలవాలి.
1: ధన్యవాదాలు డాక్టర్ డి అనుష్ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744. 91546.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋಮಸ್ತಾನ್ವಿ. ತೂರ್ಪು తీరంలో పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థ షిప్ బిల్డింగ్ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు కేంద్రం పరిశ్రమలతో సమన్వయం చేసుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర పోర్టులు, షిప్పింగ్, అంతర్గత జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ను ఢిల్లీలో ఆయన కార్యాలయంలో మంత్రి కలిశారు. రాష్టంలో చేపడుతున్న మారిటైమ్ అభివృద్ది కార్యక్రమాలపై ఆయనతో చర్చించారు. ఏపీలో మారిటైమ్ ఎకోసిస్టమ్ అభివృద్దికి సహకరించాలని కోరారు. పౌర సరఫరాల సేవల్లో పారదర్శకత

జవాబుదారీతనం తీసుకొచ్చేలా గుజరాత్ రాష్టంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పథకాన్ని రాష్టంలోనూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబుతో కలిసి ఆయన గుజరాత్లోని గాంధీనగర్, అహ్మదాబాద్ నగరాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో పథకం అమలు తీరును పరిశీలించారు. అనంతరం గుజరాత్ రాష్ట పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న ధరల పతనం సమస్యపై అధ్యయనం చేసేందుకు భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ కమిటీలో ఆ సంస్థకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు, రాష్ట ఉద్యాన విశ్వవిద్యాలయ నిపుణులు, రాష్ట అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ అంశంపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ, ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు రోగులకు అవసరమైన మందులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండే విధంగా

పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న ధరల పతనం సమస్యపై అధ్యయనం చేసేందుకు భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ కమిటీలో ఆ సంస్థకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు, రాష్ట ఉద్యాన విశ్వవిద్యాలయ నిపుణులు, రాష్ట అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ అంశంపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ, ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు రోగులకు అవసరమైన మందులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండే విధంగా సమర్థవంతమైన కొత్త విధానాన్ని రూపొందించాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగర్ మండలం మునికూడలి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను దృష్టి సారించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు రంగంలో దేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2026లో బొగ్గు దిగుమతులు గతేడాదితో పోలిస్తే 12.95% తగ్గాయని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అదే సమయంలో విద్యుత్ ఉత్పత్తి రంగానికి సంబంధించిన బొగ్గు దిగుమతులు 24.89% మేర తగ్గడం ప్రభుత్వ విధానాల విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
5: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
6: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
5: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
5: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
7: FM 101.3.

చంద్రబోస్ లిరిక్స్ అందించగా కేకే బండి అద్భుతమైన పాట దేవేశారు అశోక్ మొగుల నుంచి. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు విద్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే నగేష్ మాట్లాడతాను. స్టూడియో సమయం చూస్తే 11:10:52 అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం చేయటం? సో సినిమా కబుర్లు అనగానే అసలు విజయవాడలో సినిమా హిట్ అయితే దాదాపు ఆంధ్రప్రదేశ్ కాదండి, తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో కూడా ఆటోమేటిక్గా హిట్ అయిపోతుంది. ఎందుకంటే అంత పబ్లిక్ టాక్ అనేది ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో అలాంటి సినిమా విశేషాలు ఈరోజు తెలుసుకుందాం. దాంట్లో భాగంగానే ఇంతకుముందు హుకుం టైగర్ గా హుకుం అంటూ మనకైతే చక్కగా అసలు చాలా ఒక ర్యాపును మెయింటైన్ చేసినటువంటి ఆ సినిమా మనకి ఇప్పటికీ గుర్తుంది కదండి, అదేనండి జైలర్. ఈ జైలర్ మూవీ అనేది మాఫియా ప్రతీకార నేపథ్యం కుటుంబ కథనాలతో కలిసి మేళవింపుగా రూపొంది వచ్చిన చిత్రంగా వచ్చింది మన ముందుకి. సో అది ఏ రేంజ్ లో ఆలరించింది నిజంగా ఈ సినిమాలో చాలా మంది కొత్త యాక్టర్లు

అంటే మనకు పరిచయం ఉన్నా లేకపోయినా మరి స్టార్డమ్ ఉన్న యాక్టర్లందరూ కూడా ఈ సినిమాలో కనిపించడం జరిగింది. మరి రజనీకాంత్ గారు ప్రధాన పాత్రలో చేశారు సార్. నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ ఏమన్నా చూపిస్తారా అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ప్లాన్ చేశారు. దీనికి సీక్వెల్ గా జైలర్ 2ని రెడీ అవుతూ ఉంది. దాదాపు ఇప్పటికే షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా మనకు ప్రకటిస్తామని చెప్తున్నారు. మాక్సిమం అక్టోబర్ 15వ తారీఖు ఆ టైంలో దసరాకి రిలీజ్ చేసే మూమెంట్ అయితే కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఇంకొక స్పెషల్ అపియరెన్స్ ఏంటంటే కనుక ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకుంటే మన కళ్ళలో కెమెరాలో పడ్డారు ఏంటంటే కనుక హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాలో ఒక అతిథి పాత్రలో కనిపిస్తున్నారు. ఈయనే కాకుండా మరి పాత అంటే జైలర్ 1 సినిమాలో మిగతా వాళ్ళు ఎలా అయితే కనిపించారో అలాగే ఇంకా కొత్త కొత్త యాక్టర్స్ కూడా ఈ సినిమాలో స్టార్డమ్ ఉన్న యాక్టర్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. సో చూద్దాం ఎలా ఉండబోతుంది జైలర్. మరి హుకుమ్ అంటారో మరి ఇంకా అంతకంటే ఎక్కువ మరి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో అప్పుడు కూడా మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు మీకోసం సూపర్ సాంగ్ వస్తుంది. మీరు వింటే ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: గలగలగలగ జడు తొడిగిన రసాని నీ కోసమేనే వేసుకొచ్చా గలగల్లలుంగి.
1: ఏ సూపర్ సాంగ్ ఇది చేశారు చంద్రబోస్ రచించగా, మరి జెస్సీ గిఫ్ట్ అండ్ నిరప్పల్ అండ్ చిత్ర గారు పడిన అద్భుతమైన పాట ఛత్రపతి మూవీ నుంచి. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 11:23 ఎగ్జాక్ట్ గా అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. సినిమా కబుర్లో మనం సినిమా విశేషాలను చాలా తెలుసుకుంటున్నాం. ఎంతో మంచి మంచి పాటలు అయితే మనం అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు ఉన్న పాట కూడా దర్శక ధీరుడు గుర్తొచ్చి నేను ఈ పాట పేరు చేయను. అందుకే నేను దర్శక ధీరుడు గురించి కూడా ఒక మాట చెప్పాలని చెప్పకుండా, అంటే ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ రాజమౌళి, తర్వాత వచ్చేసి ఈ రామ్ చరణ్ తేజ్ రాజమౌళి, ఇలా రకరకాల కాంబినేషన్లో వస్తూ ఇప్పుడు ఛత్రపతి ప్రభాస్ రాజమౌళి ఇలా తీస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ప్రతి సినిమా హీరో కూడా తన కెరియర్లో ఒక్కసారైనా రాజమౌళి గారితో సినిమా తీయాలి, ఆయనకి సినిమా ఇవ్వాలి, ఆ హిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు కూడా ఆయన అదే ఇదిలో ప్రతి కాన్సెప్ట్ని డిఫరెంట్గా తీసుకొని రావడం జరుగుతుందన్నమాట. ఇంతకీ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనేది. దర్శక ధీరుడు రాజమౌళి వచ్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సూపర్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్, ఇలా అనేక రకాల అంశాలను జోడిస్తూ ఉన్న ఒక మంచి చిత్రం అయితే వారణాసి అనే టైటిల్తో మనకైతే వచ్చేస్తుంది. అది ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్లో పాల్గొన్న జగన్ అంటే మన రాజమౌళి గారు ఈ మధ్యనే ఒక కొంచెం ఒక హింట్ ఇవ్వడం జరిగిందనమాట. అది కూడా ఎలా ఇచ్చారంటే ఆసక్తి విషయాలను ఆయన పంచుకోవడం జరిగింది. అది ఏంటంటే కనుక ఆఫ్రికా అడవుల్లో జంతువుల క్రూరత్వం గురించి అయినా, మరి అంటార్కిటికాలోని మంచు పర్వతాల చల్లదనం అయినా సరే, రామాయణంలోనే పాత్రలు కానివ్వచ్చు లేదా ప్రకృతిలో కనిపించే విలయాలు అవ్వచ్చు, మరి ప్రకృతి విలయాలు అవ్వచ్చు, ఇంకా ఫ్యాంటసీతో కూడిన అటువంటి మరి ప్రేక్షకుల్ని ఆనంద సంబరాల్లో ముంచెత్తేటువంటి అద్భుతమైన విన్యాసాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని చెప్పారన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ మరి కంప్లీట్ చేస్తున్నారు, అంటే షూటింగ్ అంతా అయిపోతుంది అని చెప్తున్నారు. కానీ ఇంకొక మరి జగన్ గారి మీద కొంచెం మనకి కొంచెం నమ్మకాలు తక్కువగా, ఎందుకంటే టైం అంటే వెంటనే ఇస్తారా, ఇస్తారు, కానీ ఆ టైంకి అవచేయడం అవ్వకపోవచ్చు. ఎందుకంటే దాంట్లో చాలా మరి ఎలిమెంట్స్ అని, లేదా వర్క్ అని, స్క్రిప్ట్ వర్క్ అని, ఇంకా రకరకాలన్నీ ఉంటాయి కదండి. సో అంతా కూడా అవ్వాలంటే కనుక ఇంకొక 4, 5, 6, 7 అన్నట్లుగా చెప్తున్నారు. కానీ మరి చూద్దాం ఏమైద్దో, ఏం జరిగిద్దో అనేది. మరి నేనైతే ఆలోచిస్తున్నాను ఈ సినిమా అయితే వేరే లెవెల్లో ఉండదు. ఆల్రెడీ వచ్చిన ట్రైలర్లో అసలు భూమిని పైనుంచి కింద చూపిస్తున్నారా, కింద నుంచి పైకి చూపిస్తున్నారా, అసలు ఆ సిచ్యువేషన్లో కనపడే క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నాయి, అసలు ఒకటేమో ఎక్కడో దూరంగా చూపించినట్టు ఉంటుంది, ఒకటేమో మనకు తెలిసిన విషయాలే చూపించినట్లుగా అనిపిస్తూ ఉంటుంది, కొందేమో సైన్స్కి తగ్గట్టుగా ఎలా తీశారనేది ఆలోచింపజేస్తూ ఉంటుంది ఆ ట్రైలర్ అంతా కూడా. సో అలా ఉన్న సినిమా మరి ఏ విధంగా ప్లాన్ చేశారు, మహేష్ బాబు గారిని ఏ రకంగా వాడేశారు ఆ సినిమాలో అనేది చూద్దాం. మరి ఇంకా అన్నట్లు నాకు వచ్చిన విషయం కూడా గుర్తొచ్చింది, ఈ సినిమాలో మహేష్ బాబు గారికి తండ్రిగా మన ప్రకాష్ రాజ్ గారు కూడా నటించడం జరుగుతుందన్నమాట. సో ఇంకా సినిమా అయితే హైప్ అయితే క్రియేట్ చేస్తుంది, ఎలా ఉంటుందో చూద్దాం. మరి అక్కడి వరకు కూడా మనం ఒక మంచి పాట వేద్దాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. He's got the temper. Hey. He's got the temper. Hey. And the girl's got crazy here.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సేవ కలిగిన పనివారు చెమట పొట్టు తడిలోనే తడుక్కుమంటది ప్రతి ఊరు.

రామజోగి శాస్త్రి లిరిక్స్ అందించగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా కైలాష్ ఖేర్ అండ్ దివ్య కుమార్ వెళ్ళిన అద్భుతమైన పాట భరత్ అని నేను మూవీలో నుంచి విన్నారు. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 11:42 అవుతుంది. మంచి పాటలు వింటూ సినిమా కవర్లో మనం అయితే సినీ విషయాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. సో నేను చెప్పబోయేది ఇంకా చెప్పాలంటే కనుక ఎప్పుడు అంటే ఆ వెంకటేష్ సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మరి మరలా కూడా చిరంజీవి గారు నటించిన సినిమాలో మాత్రమే కనిపించడం జరిగింది. సో సూపర్ ఎంటర్టైనర్ గా ఆ కాంబినేషన్ అలా అది మరి శంకర ప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు సినిమాలో అయితే కొనసాగింది అనమాట. మరి నెక్స్ట్ సినిమా ఏంటి వెంకీది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రతి సినిమాలోనూ ప్రతి సీజన్ లోనూ ఆయన సినిమా అనేది ఖచ్చితంగా రావడానికి పరిపాటు అయిపోయింది అనమాట. అది మరి దానిలో భాగంగా ఏ సినిమా వస్తుంది అనుకున్నప్పుడు ఆదర్శ కుటుంబం అనే సినిమా అయితే రాబోతుంది. దీన్ని ఈ పేరు వినంగానే దృశ్యం సినిమా లాగానే ఉంటుందేమో అంటారు. ఎందుకంటే ఆ పోస్టర్ లెవెల్ ఆ రేంజ్ లో ఉంది. అంటే వెంకటేష్ గారు అలా ఎక్కడో బ్యాట్ పట్టుకుని కనిపించడం, ఆ పక్కన ఫ్యామిలీతో కనిపించడం ఉంటుంది చూస్తే మళ్ళీ మరొక దృశ్యం లాగా ఉంటుందా అని చెప్పి అనుకున్నప్పుడు మరి దీనికి క్లారిటీ ఇచ్చేశారు. అది దీనికి త్రివిక్రమ్ గారు దర్శకత్వం వహించడంలో కొంచెం కొత్తగా మరి అంచనాలు వేయటం జరుగుతూ ఉందన్నమాట. ఎలా అంటే కనుక మరి ఈ సినిమాలో దాదాపు అంటే ఆదర్శ కుటుంబం దాదాపు పూర్తయినట్టుగానే తెలుస్తూ ఉంది. ఆల్రెడీ పూర్తి చేసేశారు. మరి దీంట్లో మరి వెంకటేష్ గారితో పాటు శ్రీనిధి శెట్టి ఇంకా ఇద్దరు పిల్లలు కూడా నటించడం జరుగుతుంది అనమాట. సో అక్టోబర్ రెండున మన ముందుకు ఈ సినిమా రాబోతుందని చెప్పడం జరిగింది. కుటుంబ కథతోనే ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ మెయిన్గా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్రాసం ఉంటుంది, కామెడీ ఉంటుంది, తారాగణం కూడా కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు వేల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు నుగ్నా నచ్చావు కావని లేకపోతే మల్లీశ్వరి కానీ సినిమాలు దాంట్లో అన్ని కూడా మరి ఇటు కామెడీ అటు ఫ్యామిలీ అన్నీ కలిపి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ కాంబినేషన్ బాగా సెట్ అయింది. నూనెన వచ్చే మాకు అర్థమే ఉంటుంది ఎంత భారీ హిట్ అయ్యింది దాంట్లో. సో అమ్మ గురించి కవితలు కానీ దేవుడి గురించి కవితలు కానీ ఇంకా కాంబినేషన్లో సునీల్ వీళ్ళందరూ చేసే కామెడీ కానీ ఎలా ఉంటుందో మనకు అందరూ తెలుసు. ఇప్పటికీ ఆ సినిమా చూస్తుంటే మరి ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్లుగానే మనకు అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి సినిమా కావచ్చేమో కానీ సినిమా పేరు మాత్రం ఆదర్శ కుటుంబం. దీనికి ఏదో మొత్తానికి ఒక మంచి కాన్సెప్ట్తోనే వస్తున్నారని చెప్పి అనిపిస్తుంది. సో ఈ కథనాలతో అన్నింటితో కూడా ముడిపడిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్కి పెట్టింది పేరు విక్టరీ వెంకటేష్ గారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఆ రేంజ్లోనే ఉండబోతుంది అనమాట. సో ఈ సినిమా మరి స్పెషల్ స్క్రిప్ట్ ని త్రివిక్రమ్ గారు మరలా అందించడంతో ఇంకా హైప్ అయితే క్రియేట్ అవుతూ ఉందన్నమాట. సో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మరికొద్ది సేపట్లో సినిమా కబుర్లో. ఇప్పుడైతే మీకోసం మరి దృశ్యం మూవీ నుంచి సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది. మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: FM 101.3.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి అల్లరి నుంచి శంకర మహాదేవన్ అండ్ చిత్ర గారు పడిన అదుతు మేడం మల్లీశ్వరి వెంకటేష్ గారు నటించిన సినిమా నుంచి ఉన్నారు. మీరు చూపు చేస్తుంటున్నారు యూత్ భారతి 101 పాయింట్ ఇది ఆకాశవాణి ఏగా. సినిమా కబుర్లు అలా అలా అలా అయిపోతూ ఉన్నాయి కదండి, అండ్ ఏదో చాలా మంచి విశేషాలు అయితే తెలుసుకుంటూ ఉన్నాం. సో నేను అంటాను ప్రతి సినిమా కూడా ఒక హిట్ కోరుకుంటుంది. ఆ హిట్ కోరుకోవాలంటే కనుక ఒక సర్టెన్ ఫంక్షన్ లేదా ఒక సర్టెన్ ఒక పండుగ లాంటిది ఉంటే బాగుంటుందని చెప్తుంది. ఎగ్జాక్ట్గా ఇదే ప్లాన్ని మన హీరో అంటే హీరోస్ కానీ అందరూ కూడా మరి దర్శకులు కానీ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. పలానా సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుంది ఆ కలెక్షన్లో, దసరాకి విడుదల చేస్తే బాగుంటుంది కలెక్షన్లో, లేకపోతే జనవరికి లేకపోతే ప్రతి శుక్రవారం రిలీజ్ చేస్తే బాగుంటుందా అని ఇప్పుడు కూడా శుక్రవారం రిలీజ్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే కొంతమంది మరి దసరాకి కొంతమంది లక్ కలిసి వస్తుంది, కొంతమంది సంక్రాంతికి లక్ కలిసి వస్తుంది. దసరా బరిలో ఉన్నప్పుడు మరి కొంతమంది అయితే పందెం కోళ్ళలాగా మరి ఒక్కొక్క సినిమా రిలీజ్ అవుతుండే ఎవరి సినిమా వాళ్ళకి మంచి మంచి హిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే కనుక ఒకేసారి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు, రెండు లెజెండరీ యాక్టర్స్ ఉన్నటువంటి లెజెండరీ హీరోస్ నటించినటువంటి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఎలా ఉంటుంది? సో దాని గురించి మాట్లాడుతున్నాను. దసరా అనగానే సినిమాలు అందరూ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. దసరా అనగానే 9 రోజుల పాటు 10 రోజుల పాటు నిజంగానే మళ్ళీ సెలవులు వచ్చేసినాయా అన్నట్లుగా అందరూ కూడా సినిమాల వైపు ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. సో దీనిలో భాగంగానే ఈసారి దసరా బరిలో రజనీకాంత్ గారు అండ్ చిరంజీవి గారు ఉన్నట్లుగా మరి మనకి వినోదాలు పంచుతున్నట్లుగా సమాచారం అయితే వచ్చేస్తుంది అనమాట. సో దీని గురించి ఏం చేయాలంటే కనుక జైలర్ 2 నేను చెప్పాను చూసాను, జైలర్ 2 అనేది రిలీజ్ అవడానికి అక్టోబర్ 15 ప్లాన్ చేసుకుంటే అదే రోజుకి ఒక రోజు ముందు కానీ వెనక్ కానీ సుమారుగా అక్టోబర్ 16 మరి మరోవైపు మన చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంభర ఈ సినిమా కూడా వచ్చే అవకాశం దాదాపు 99.9999 ఉందని మరి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. మరి ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే సినిమాలు దద్దగలటమే, సినిమా హాల్లో ఎక్కడ ఏ సినిమా ఆడుతుందో వెతుక్కోవాల్సిందే ఖచ్చితంగా. సో అలాంటి సినిమా కోసం మనం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. మరి విశ్వంభర అండ్ వర్సెస్ జైలర్ 2 ఎలా ఉండబోతుంది అనేది కూడా ట్రై చేయొచ్చు, ఎందుకంటే విశ్వంభర ఎప్పటి నుంచో కూడా ప్రొడక్షన్లో రెడీగా ఉంటుంది అని చెప్తూ వస్తున్నారు. దీని మీద కూడా మంచి గ్లిమ్స్ రావడం జరిగింది, మంచి ప్లాన్ కూడా ఉంది. కాబట్టి జైలర్ 2 యాజ్ యూజువల్గా ఎలా ఉంటుందో మనకు తెలుసు, కానీ ఇంకా కొత్త ఎలిమెంట్స్ కొత్త యాక్టర్లు రాబోతున్నారు కానీ జైలర్ 2లో కూడా మరి ఈ రెండు కూడా ఎలా పోటీ పడబోతుంది, ఎందుకంటే ఒక రెండు ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ లెజెండరీ సినిమా హీరోస్ వస్తున్నారంటే కనుక ఎవరికైనా పండగే. సో చూద్దాం ఎలా ఉంటుంది.

ఎలా ఉండబోతుంది ఆ సినిమాని కూడా మనం కూడా చూసి ఆస్వాదిద్దాం. సో ఎక్కడైతే సినిమా కబుర్లు అయిపోయినాయి, నెక్స్ట్ మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేసి మీరు వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలోనే దేశ వార్షిక ఎగుమతులు దాదాపు 15% నమోదయ్యాయని, దీంతో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. గుండుపల్లి మండలం నల్లంగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నెట్ జీరో మోడల్ గృహాలను పరిశీలిస్తారు. అనంతరం 58,50,000 వ్యయంతో నిర్మించిన స్వర్ణకుప్పం ఆర్చిను ప్రారంభిస్తారు. తదుపరి కుప్పం ఏరియా ఆసుపత్రిలో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో 1,70,00,000 వ్యయంతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ కేంద్రాన్ని ప్రారంభించి మొక్కలు నాటి కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే సంజీవని ప్రదర్శన స్టాల్ను సందర్శిస్తారు. ఆ తర్వాత గుత్తార్లపల్లిలో 4,70,00,000 వ్యయంతో నిర్మించిన అధికారుల గెస్ట్ హౌస్ను ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితులను, వాటి ప్రభావాలపై సమీక్షించారు. దేశంలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం

దృష్ట్యా రైతులకు ఏ పంట వేయాలో తగిన సలహాలు ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి తక్కువ నీరు అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని అన్నారు. స్వచ్చభారత్ మిషన్ తాజా నిబంధనల ప్రకారం ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాల్లో వ్యర్థాల నుంచి తయారు చేసే ఇంధనం 6% సిమెంటు కంపెనీల అవసరాలకు తప్పనిసరిగా వినియోగించాలని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సూచించారు. ప్రతి సిమెంటు కంపెనీ ఎస్బీఎం నిబంధనలు విధిగా పాటించాలని అన్నారు. సిమెంటు కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పట్టాభిరామ్ మాట్లాడారు. పాపికొండల విహారయాత్రకు అధికారులు అనుమతినిచ్చారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో గండిపోసమ్మ ఆలయం నుంచి బయలుదేరేందుకు బోట్లు సిద్దమయ్యాయి. గత నెల 14న పోసమ్మ గుడి నుంచి గోదావరిలో విహారయాత్రకు బయలుదేరిన ఒక పర్యాటక బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేసి తాజాగా అనుమతులిచ్చారు. స్వతంత్ర సమరయోధులు, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి రోజు 1876 ఆగస్టు 2న కృష్ణా జిల్లా

సిద్ధమయ్యాయి. గత నెల 14న పోసమ్మగుడి నుంచి గోదావరిలో విహారయాత్రకు బయలుదేరిన ఒక పర్యాటక బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేసి తాజాగా అనుమతులిచ్చారు. స్వతంత్ర సమరయోధులు, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి రోజు 1876 ఆగస్టు 2న కృష్ణా జిల్లా బట్ల పెనుమర్లో జన్మించారు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31 ఏప్రిల్ 1న విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు. పింగళి వెంకయ్య అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2009లో తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆయన పేరు పెట్టారు. పింగళి వెంకయ్య 1963 జూలై 4వ తేదీన తుదిశ్వాస విడిచారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి ఒంటిగంటకు వింటారు.

0: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఈ మూవీలో సూపర్ సాంగ్ అయితే వినేశారు. మరి నరేష్ అయ్యర్ అండ్ ప్రశాంత్ ని బండి అద్భుతం పాడినారు. మీరు చూసి చూడనారు భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సో మనమైతే ఉన్నాం మీకు తెలుసా అనే ప్రోగ్రామ్. మీకు తెలుసులా అయితే కనుక చాలా చాలా మంచి విషయాలు అయితే ఈరోజు తెలుసుకోవడం జరిగింది. సో తీసుకురావడం కూడా జరిగింది. మేడం నేను తెలుసుకున్నాను కొన్ని విషయాలు. అంటే నాకు డౌట్ వస్తుంది, అంటే మా ప్రేక్షకులకి అంటే నా ఫ్రెండ్స్కి నాకు ఎలా చెప్పాలి అనేది నాకు ఉంటుంది కదా. సో అవన్నీ కూడా చూస్తే నాకు డౌట్ వచ్చింది. ఏ డౌట్ అంటే కనుక మనుషులు ఎంత బరువు ఉన్నారు కదా, మనకంటే ఇంకేమైనా బరువులు ఉంటాయా అంటే ఫస్ట్ నేను అనుకున్నాను యాక్చువల్గా ఏనుగులు ఎక్కువ బరువు ఉంటాయేమో, ఏనుగులు మొత్తం కలిపితే మొత్తం బరువు కలిపితే మానవ జాతి కంటే ఎక్కువ ఉంటుందేమో అని ఆలోచించాను అనమాట. కానీ నేను సెర్చ్ చేసిన తర్వాత కనుక్కున్న తర్వాత విషయం తెలిసింది ఏంటంటే భూమి పైన మనుషుల కంటే కూడా చీమల బరువు ఎక్కువ అని తెలిసిందండి. హాయ్ హాయ్ హాయ్, మీరు కూడా ఆటోమేటిక్గా సంభ్రమాశ్చర్యానికి అయిపోయి ఉంటారు, లోన్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే అదేంటి, చీమ కొంచెం ఉంటుంది కదా, మనిషి ఎన్ని లక్షల చీమ కలిస్తే కనుక ఒక మనిషి అంత బరువు అవుతాడు అని చెప్పి అనుకోవచ్చు. కానీ నేను అనుకున్నప్పుడు మరి డీప్గా సెర్చ్ చేస్తే ఏమైందంటే ప్రపంచంలోని మొత్తం చీమల బరువును మొత్తాన్ని కలిపి ఏదైనా అనుకుని ఒకే చోట తెప్పిస్తే అది సాధ్యం అయ్యే పని కాదు కాబట్టి సో వీటి గురించి కూడా సెర్చ్ చేసి గమనించి మరి వీటి బరువు ఎంత ఉంది, అసలు ఒకటైతే ఎంత బరువు ఉంటుంది, రెండైతే ఎంత బరువు ఉంటుంది, కొన్ని లక్షల చీమలు అయితే ఎంత బరువు ఉంటుందని చెక్ చేసేవాళ్ళు, లెక్కలేసేవాళ్ళు, అవి అప్పచెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి ఉండబట్టే మనకి ఇలాంటి కొత్త కొత్త విషయాలు వాళ్ళు సెర్చ్ చేయబట్టే కనుగొనబట్టే మనం తెలుస్తూ ఉన్నాయన్నమాట. సో ఆ విషయాన్ని మీకు ఈరోజు చెప్తున్నా అనమాట. ప్రపంచంలోని మొత్తం చీమల బరువు మొత్తం అంతా కూడా ఒక చోట తీసుకొచ్చి ఒక చోట కుప్పగా చేరిస్తే

0: అదే మనిషి మనుషులు మొత్తాన్ని తీసుకొచ్చి ఒక చోట నిలబెడితే రెండు కూడా దాదాపు సమానం లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లుగా తెలుస్తుంది అన్నమాట. అంటే అంత ఒక చోటకు వచ్చేస్తారంటే రానే రాదు, కానీ ఒక ఎస్టిమేషన్. సో ఇన్ని చేమలు అయితే ఇన్ని కిలోగ్రామ్స్ ఉంటాయి, ఇన్ని అయితే ఇన్ని కేజీలు ఉంటాయి అని అనుకొని, మరి ఇంత మనుషులు అయితే ఇన్ని టన్నులు ఉంటారు, ఇన్ని కేజీలు ఉంటారు అని చెప్పి అనుకొని ఎస్టిమేషన్ చేయగా వచ్చింది, మనుషుల కంటే కూడా చేమలు అన్నీ కూడా ప్రపంచంలో, అంటే మనుషులు ఒక చోట ఒక ఒక ఏరియాకి మాత్రమే పరిమితం అవుతుంటారు కానీ చేమలేని ఏరియా అంటూ మ్యాక్సిమం ఉండనే ఉండదని చెప్పుకోవచ్చు. మరి ఇది విషయం. సో నేను చూడంగానే ఈ విషయం కూడా చాలా చాలా ఆశ్చర్యపోయాను, మీకు కూడా ఆశ్చర్యం అనిపిస్తే కనుక ఎవరితో షేర్ చేయండి. ఓకే, సో నేను కూడా ఇలాంటి విషయాలు ఇంకా చెప్పాలంటే కనుక ఒక పాట వినేదాం. ఆ పాట తర్వాత మిగతా విషయాలన్నీ మీకోసం వచ్చేస్తాయి. మరి విండో ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు ట్యూన్ చేస్తుంటారు విత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 12:21:32 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో మనం అనుకుంటున్నాం, మనం తెలుసుకుంటున్నాం కదండి, మీకు తెలుసా అనే ప్రోగ్రాంలో చాలా చాలా మంచి విషయాల గురించి. అంటే ఇవి తెలిస్తే ఇవి నిజంగానే జరిగాయా, ఇలాగే ఉంటాయా, మరి ఇంత ఆశ్చర్యకరంగా ఉన్నా ఇప్పుడే వింటున్నాను అనిపించేలా కొన్ని కొన్ని కొత్త విషయాల గురించి నేనైతే చెప్తూ ఉన్నా కదండి. సో మీకు చిన్న అసైన్మెంట్ ఏంటంటే, కనుక మీ గుండె శబ్దాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా, మీ నరాల్లో ప్రవహించే రక్త ప్రసరణ కానీ ఎప్పుడైనా విన్నారా, లేకపోతే మీ పేగుల్లో అరిచేటువంటి కొన్ని అరుపులు మీరు ఎప్పుడైనా విన్నారంటే అప్పుడప్పుడు విన్నారు, కానీ కంటిన్యూస్గా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు ఎప్పుడైనా విన్నారా అంటే వినరు, విని ఉండరు కూడా. సో దాని గురించి ఇది ఎంత ఎందుకు చెప్తున్నావు అని చెప్పి అంటే, కనుక ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దమైన గది ఒకటి ఉందంట. ప్రపంచంలోనే నిశ్శబ్దమైన గది, నిశ్శబ్దం అంటే అక్కడ గాలి ప్రవహించే

0: ఇది కూడా అంటే శబ్దం కూడా వినిపిస్తుంది. మామూలుగా వచ్చే హోరగాళ్ళ గురించి మాట్లాడటంలా, నార్మల్గా వచ్చే గాలి గురించి కూడా మాట్లాడుతుందన్నమాట. ఇది ఎక్కడ ఉంది అసలు విషయం ఏంటి తెలుసుకుందామా? అయితే విషయం ఏంటంటే కనుక అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఒక ప్రత్యేకమైన గది ఉంటుందంట. అది ఒక వింత నిశ్శబ్దంగా ఉండేటువంటి ఒక గదిగా దాన్ని మార్చడం జరిగింది ఉంటుంది. అసలు ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అంటే కనుక, సపోజ్ మనమే వెళ్ళి ఆ రూమ్లో కూర్చున్నాం అనుకోండి, మనం గుండె కొట్టుకునే శబ్దం క్లియర్గా, మనం మామూలుగా దానికి ఒక శబ్దం పేరు పెట్టే లబ్ డబ్ లబ్ డబ్ అని చెప్పి గంటకి 72 సార్లు కొట్టుకుంటుందనే విషయాన్ని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదండి. కానీ ఇక్కడ ఆ 72 సార్ని క్లియర్గా వినొచ్చండి. అది కూడా ఎలా వినొచ్చండి, డాల్బీ డిజిటల్లో ఉన్నట్టుగా. మరి ఆ విధంగా ఆ క్లియర్నెస్ అనేది మనకి వినిపిస్తుంది. ఆ కంటి ముందే ఆ శబ్దం నిజంగానే బ్యాండ్ మోగినట్టు మోగుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుందంట ఆ గుండె చెప్పడం. ఇదే కదండో, ఇంకా నరాల్లో రక్తం ప్రవహించే శబ్దం కూడా క్లియర్గా వినిపిస్తుందంట. సో ఎంత నిశ్శబ్దమైనా మరి గది అయితే అక్కడ ఉండటం జరిగిందనమాట. సో ఎప్పుడైనా కుదిరితే, అంటే మనకు వెళ్ళడానికి అవకాశం ఉండదు కదని, వెళ్తే కనుక అక్కడైతే ప్రపంచంలోనే మొట్టమొదటి మరి నిశ్శబ్దమైన గది అక్కడ ఉందని తెలుసుకోవచ్చు అనమాట. ఇది విషయం. సో మరి నేనైతే మరి మీకు తెలిసిన నెక్స్ట్ ఒక పాట ప్లే చేసిన తర్వాత, మీకు వినిపించేసిన తర్వాత మిగతా విషయాన్ని మానేసిన అప్పటి వరకు కూడా మరి విండో ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎస్, మీరు జూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోస్ సమయం 12:30 కావస్తోంది. మరి 12:30 మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార్ సే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 23,000 చదరపు మీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఆధునిక ప్రయాణ సదుపాయాలతో ఈ టెర్మినల్ను రూపొందించారు. రాజస్థాన్ రాజరిక వారసత్వ ప్రేరణతో ఈ నిర్మాణం చేపట్టారు. జోధ్పూర్ విమానాశ్రయంలో ఈ కొత్త టెర్మినల్ భవన ప్రారంభోత్సవం ఆ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి కల్పనకు గణనీయంగా దోహదపడుతుంది. విమానయాన రంగానికి ఉతమిస్తూ ప్రాంతీయ అనుసంధానంపై ప్రత్యేకంగా దృష్టి సారించే అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ ఈరోజు జోధ్పూర్లో ప్రారంభించారు. ఈ పథకం దేశ పౌర విమానయాన రంగంలో ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ దర్శకతను సాకారం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. వచ్చే 10 ఏళ్లలో 28,840 కోట్ల రూపాయల కేటాయింపుతో ఏవియేషన్ ఆధారిత అభివృద్దిని వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బాల్హోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను బల్హోత్రాలోని పచ్ ప్రధా వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు.

దేశ నాగరికత సంబంధాలతో ఏర్పడిన సహకార సంఘాలను ప్రోత్సహించడంలో రైతులు మహిళలు సూక్ష్మ చిన్న పరిశ్రమల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంలో సమాజ బలోపేతంలో సమ్మిళిత వృద్దిని పెంపొందించడంలో సహకారం అనే భావన ఒక శక్తివంతమైన సూత్రంగా నిలుస్తుందని ఉపరాష్టపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర్యం పూర్వకాలం నుండి దేశ నిర్మాణంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకారసే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, సమిష్టి కృషి, స్వావలంబనకు సహకారం పునాది అని అమిత్ షా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సహకార రంగం గణనీయంగా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. చట్టవిరుద్ద కార్యకలాపాల నివారణ చట్టం యూఏపీఏ కింద పాకిస్తాన్లో ఉన్న 23 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరికి జైష్ ఈ మొహమ్మద్, లష్కర్ ఇ తొయ్బా ఇతర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్లో చొరబాటు, నియామకాలు, ఆయుధాల సరఫరా, దాడుల ప్రణాళిక వంటి వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకుగాను వీరిని ఉగ్రవాదులుగా నిర్ధారించారు. యూఏపీఏ సవరణ, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారాలను విస్తరించడం ద్వారా భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక చట్టపరమైన వ్యవస్థ మరింత బలోపేతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రామ్నన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్టేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్టేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జులై 10-11వ తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, తత్వవేత్త అని, ఆధ్యాత్మిక దార్శనికుడని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసం, చైతన్యం, ఆధ్యాత్మికతతో కూడిన వివేకానందుని ఆలోచనలు దేశ ప్రయాణానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ఉపరాష్టపతి అన్నారు. వివేకానందుని ఆదర్శ విలువలు ప్రతి ఒక్కరూ అంకితభావంతో, నిబద్ధతతో దేశ నిర్మాణానికి తోడ్పడాలనే స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత, జాతీయ చైతన్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో వివేకానందుడు చేసిన కృషి సాటిలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వివేకానందుని మేధస్సు, స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు లక్షలాది మంది యువతకు మార్గదర్శకంగా నిలిచి ప్రేరణ అందిస్తాయని మోదీ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరిట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు మధ్యప్రదేశ్లో పర్యటిస్తారు. కాగా ప్రధాన ఎన్నికల అధికారిగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మొదటిసారిగా ఈ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఎన్నికల అధికారి ఇండోర్ చేరుకుని అక్కడ బూత్ స్థాయి అధికారుల సదస్సుకు హాజరవుతారు. ఇండోర్, ఉజ్జయిన్, దీవస్, ధార్, కాండువా జిల్లాల నుండి దాదాపు 1500 మంది బూత్ స్థాయి అధికారులతో ఆయన నేరుగా సంభాషిస్తారు. వెనిన్జులాలో భూకంప బాధితులకు సకాలంలో మద్దతు సహాయం అందించినందుకు గాను భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెనిన్జులా విదేశాంగ మంత్రి ఇవాన్ గిల్ కృతజ్ఞతలు తెలియజేశారు. భూకంపం వల్ల ప్రభావితమైన వారికి చికిత్స అందించేందుకు ఆపరేషన్ అమిస్తాల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారత సైనిక క్షేత్రస్థాయి ఆసుపత్రిని గిల్ ఈరోజు సందర్శించారు. ఈ ఆసుపత్రి వెనిన్జులా ప్రజలకు నిరంతరాయంగా ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. ఈ సందర్భంగా వెనిన్జులా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, ఈ క్షేత్రస్థాయి ఆసుపత్రిలో ప్రతిరోజు 400 మందికి పైగా రోగులకు చికిత్స అందుతుందని పేర్కొన్నారు. కాగా గత నెల జూన్ 24వ తేదీన 7.2-7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం సమయంలో వెనిన్జులా ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ ఆపరేషన్ అమిత్సాద్ను చేపట్టింది. ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పూర్తి వివరాలతో కూడిన తమ ఎన్యూమరేషన్ ఫామ్ను సమర్పించారు. ఢిల్లీలో జరుగుతున్న ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్టపతి భవన్లో జరిగిన ఈ గణన ప్రక్రియకు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల నమోదు అధికారి, బూత్ స్థాయి అధికారి సహకరించారని సోషల్ మీడియా వేదికగా ఉపరాష్టపతి తెలియజేశారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్టీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారతాన్ని ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో

దేశవ్యాప్తంగా రాష్టాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్టీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. పెరూ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కైకో ఫుజిమురాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్ పెరూతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని, వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. భారత్ పెరూ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆ దేశ అధ్యక్షుడితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండవ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈ రోజు మాంచెస్టర్లో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్ లో తొలి మ్యాచ్ చెస్టర్ లీ స్ట్రీట్లో వర్షం కారణంగా రద్దయింది. 3వ మ్యాచ్ జులై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతుంది. దేశంలోని పలు రాష్టాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈ రోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్టాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కోస్తా కర్ణాటక, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఫీఫా ప్రపంచకప్లో అమెరికాలోని కాన్సస్ సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 ఫైనల్ మ్యాచ్లో కొలంబియా గానాను 1-0 తేడాతో ఓడించి తదుపరి రౌండ్కు చేరుకుంది. ఆట 14వ నిమిషంలో జాన్ అరియస్ గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. రౌండ్ ఆఫ్ 16లో కొలంబియా స్విట్జర్లాండ్తో తలపడనుంది. అంతకుముందు అమెరికాలోని అర్లింగ్టన్లో జరిగిన పెనాల్టీ షూటౌట్లో ఈజిప్ట్ ఆస్టేలియాను 2-2 తేడాతో ఓడించి 16వ రౌండ్కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకారసే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండవ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈ రోజు మాంచెస్టర్లో జరగనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

0: Jyoti FM 101.3.
1: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనే తప్పు కారణానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

సుప్రీట్ సాంగ్ అయితే వినేశారు. మరి ఘనాన మొగుడు చిత్రం నుంచి మనో గారు అండ్ చిత్ర గారు పడిన వారి బృందం కలిసి పడిన సుప్రీట్ సాంగ్ అయితే గారు మీరు ట్యూన్ చేసుకుంటున్నారు కదా భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మరి చూడని సమయం 12:45 అవుతుంది. మరి తెలుసు కదా అందరికీ చాలా చాలా మంచి విషయాలు అయితే ఈ రోజు అయితే చెప్పబోతున్నాను అన్నమాట, చెప్తూ ఉన్నాను ఆల్రెడీ చాలా విషయాలు తెలుసుకున్నాం. సార్ మీకు తెలిసాలో మరి మంచి విషయాలు అయితే మనం తెలుసుకుంటూ ఉన్నాం, అంటే ఆశ్చర్యపోయే విషయాలు అయితే ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. సో సాధారణంగా మన వేలిముద్రలో ఎవరికి వేలిముద్రలకి సెట్ అవ్వో కలవో మ్యాచ్ అవ్వు అని చెప్పి మనం అనుకుంటాం కదా, కానీ మన బాడీలోనే ఇంకొక పార్ట్ ఉంది, అదేంటి తెలుసా? సేమ్ మ్యాచ్ అవ్వదు, అస్సలు మ్యాచ్ అనే అవ్వదు. సో ఇదేమి అది ఎస్ఎంఎస్ పోలింగ్ అని పెట్టట్లేదు, కానీ మన వేలిముద్రలు వేరొక వేలిముద్రతో మ్యాచ్ అవ్వని విషయం మనకు అందరికీ తెలుసు, దాదాపు 80% మెంబర్స్ తెలుసు. ఇప్పుడు తెలియకపోతే మిగతానికి ముప్పుడు కూడా ఆటోమేటిక్గా నేను చెప్పిన విషయాన్ని బట్టి అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది. దీంతోపాటు మన కాలు వేలిముద్ర మన మామూలుగా వేలిముద్రలే కాకుండా దీంతోపాటు మన నాలుకపై కూడా ఒక ముద్ర ఉంటుందంట, ఆటోమేటిక్గా ఒక ముద్ర అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. సో అందరికీ నాలుక ఎర్రగానే ఉంటుంది కదా, మరి దీంట్లో ఎలా ఉంటుంది ముద్ర అంటే కనుక దాంట్లో ఆటోమేటిక్గా దాని ప్రింట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఆ వేరేగా ఉంటుంది. దీంతోపాటు టంగ్ ప్రింట్ అని దీన్ని పిలవడం జరుగుతుందనమాట. దీన్ని ప్రపంచంలో ఏ ఒక్కరితో పోల్చినా కానీ ఎంతమందితో పోల్చినా కానీ అస్సలు మ్యాచ్ అవ్వనే అవ్వదంట, ఇది ముఖ్యమైన విషయం. సో ఇంకొక విషయం కూడా చెప్పబోతున్నాను, ఈఫిల్ టవర్ సైజు రోజు రోజుకి పెరిగిపోతుందంట ఒక చోట, మరి అది ఎట్లా పెరుగుతుంది ఏంటనే విషయం గురించి ఒక పాట తెలుసుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి, ఇప్పుడైతే మీకు సూపర్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఎస్ ఆట ఈ మూవీ నుంచి చూపించిన సాంగీత విషయాలు చంద్రబోస్ లిరిక్స్ అందించగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా టిప్పు గోపిక పూర్ణిమ పడిన అద్భుతమైన పాట విన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 12:51:45 మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మీకు తెలుసా, మీకు తెలుసా, నేనైతే చెప్తున్నాను చాలా చాలా మంచి విషయాలు అయితే చెప్తున్నాను. సో మనం ఇవి వింటే నిజంగా ఇలా జరుగుతాయా అన్నట్లుగా ఉండేటువంటి మంచి విషయాలు అయితే మనం అయితే మీకు తెలుసా తెలుసుకుంటూ ఉన్నాం. రెగ్యులర్ గా కూడా అందరూ కూడా ఇలానే చెప్తూ ఉంటారు. సో మంచి విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం, మీకు తెలుసారో. సో కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. సో ఇంకొక విషయం చెప్పాను కదా, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. సో ఈఫిల్ టవర్ మరి పొడవు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఉందంట, ఏంటి దీనికి కావాల్సిన అంటే దీనికి చెప్పాల్సిన విషయం ఏంటి, ఎందుకని ఇది పొడవు పెరుగుతుంది అంటే వాళ్ళు

ఫిక్స్ చేసిన రాడ్స్ లో కానీ వాటిలో కానీ కొత్తగా ఏమన్నా స్టార్ట్ అయిందా ఇన్నోవేషన్ అనేది? సో అలాంటివి ఏం కాదండి. దానికి కూడా ఒక చిన్న కిటిక ఉంది, అది కూడా ఎప్పుడు పెరుగుతుందంటే వేసవిలో మాత్రమే పెరుగుతూ ఉంటాయంట. ఇప్పుడు మీకు పాయింట్ అనేది బర్న్ అవుతూ తిరుగుతూ ఉంటుంది అనమాట, వేసవిలో పెరుగుతుంది అన్నట్టు కాబట్టి ఏదో విషయం ఉంది అని చెప్పి. సో విపరీతమైన ఎండల వల్ల వేసవిలో మరి థర్మల్ ఎక్స్పాన్షన్ అనే కాన్సెప్ట్తో ఏదైనా ఎక్స్పాన్షన్ అయితే తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది చలికాలంలో వర్షాకాలంలో. విపరీతమైన ఎండలు ఉండటం వల్ల థర్మల్ ఎక్స్పాన్షన్ అనే ఒక కాన్సెప్ట్ లోపల జరగటం వల్ల లోహంతో చేసిన రాడ్స్ అన్నీ కూడా ఈఫిల్ టవర్లో ఉన్నాయి కాబట్టి. సో దాదాపు వేసవికాలంలోనే అంతా కూడా వేసవికాలంలోనే దాదాపు 15 సెంటీమీటర్ల వరకు పొడవు పెరిగే అవకాశం ఉంది 15 సెంటీమీటర్లు. ఎందుకంటే అన్ని రాడ్స్తో చేసి ఉంది కాబట్టి అది కొంచెం పెరిగి పెరిగి పెరిగి పెరిగి 15 సెంటీమీటర్కి వెళ్తుంది. ఇన్ కేస్ మన దగ్గర ఉన్న రాడ్స్ కూడా ఏవైనా ఉంటే కనుక అలాంటివి ఏమైనా చెక్ చేస్తే కూడా కొంచెం మిల్లీమీటర్లో కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. అయితే ఇది ఎందుకు 15 సెంటీమీటర్లు అంటే రాడ్ గ్యాప్ ఎక్కువగా ఉండటం వల్ల దానివల్ల మరి ఆ రాడ్స్లో 15 సెంటీమీటర్ల వరకు పొడవు పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎస్పెషల్లీ వేసవకాలంలో మాత్రమే ఈ వింత అనేది అక్కడ చోటు చేసుకోవడం జరుగుతుంది అనమాట, ఇది విషయం. సో దీంట్లో కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అయితే విషయం ఏంటంటే ఈ విషయం చాలామంది తెలియదు కాబట్టి చెప్పడం జరుగుతుంది అనమాట, ఇది విషయం. మరి ఇప్పటివరకు కూడా మీకు తెలిసిన మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం కదండి. మరి ఇక్కడతో మీకు తెలిసే టాటా గుడ్ బై చేపిస్తూ నెక్స్ట్ మనమైతే ధీరలో కలుసుకుందాం. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడే మీకోసం గుర్వా గుర్వా గుర్రమిక్ గుర్వా అంటూ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎస్పీ బాలు గారు, ఎస్పీ శైలజ గారు పాడిన ఈ పాట మెకానిక్ అల్లుడు చిత్రం నుంచి మీకోసం వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

గంగులీడల్లె చెప్పులేసి రసగొట్టు గురు గురు బోలో చిరు ఓణి గురు పస్తే చిరు ఐ ప్రేమదాసు పోసు పెట్టి రెచ్చిపోన పూల రంగడల్లె కీలు గుర్రం ఎక్కిపోన చిరు చిరు క్యా గురు స్లోలీ చిరు సంపస గురు నాడు కట్ట ప్రేమ నగరు నేడు నీదే ఛాన్స్ బ్రదరు అదిరిపోయే పిల్ల ఫికరు అరగ దేస్తా.

0: వాము.
1: రంగు చూసుకో కోకి జోడ, ఉత్తి మీద ఉల్లిపాయ, గడ్డ మీద బెండకాయ, మిక్స్ చేసి లక్కు చూసుకో.
2: చెమ్మకు చెమ్మ గురువా గురువా, గుర్రమెక్కు గురువా, ఎంతసేపు.

అరే పప్పు చెక్క లాంటి పిల్ల చూడు గురువ, దాని రూటు మార్చి రైటు చేసేది అంటా గురువ. ఇంతే కదా అంతే గురు, ఇంకో చిరు చెప్ప గురు. పట్టు చీర కట్ట పెట్టి చెంగు పడుతూ పిల్ల అంటి పెట్టుకోకపోతే ఒట్టు పెట్టు అంతే చిరు వారే గురు చల్ప్యారే చిరు

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. స్వతంత్ర సమరయోధుడు మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ అల్లూరి త్యాగం, ధైర్యం, దేశభక్తి భారత జాతికి చిరస్మరణీయమని ముఖ్యమంత్రి కొనియాడారు. మాన్యం వీరుడి పోరాట పటిమ, విప్లవ కార్యాచరణ అనితర సాధ్యమని మంత్రి లోకేష్ అన్నారు. డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తృప్తి క్యాంటీన్లను ప్రోత్సహిస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలను చేసేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగానే తృప్తి క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు ఏలూరులో పర్యటించి పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ను మంత్రి పరిశీలించారు. అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి, త్యాగం ఆదర్శనీయమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఒంగోలులో ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు ఆదర్శప్రాయుడని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగం, ధైర్య సాహసాలు చిరస్మరణీయమని అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్టేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల

7-8 తేదీల్లో వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలని అవకాశం కల్పించినట్లు రిజిస్టార్ ఏ మణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని ఆ ప్రకటనలో సూచించారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారత 2026 జాతీయ అవార్డులకు నామినేషన్లను కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆహ్వానించిందని, అర్హులైన వ్యక్తులు సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని దివ్యాంగులు వృద్దులు హిజ్రాల సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు వినూత్న రీతిలో కృషి చేసిన వారు ఈ నెల 31 తేదీలోపు డబ్ల్యూ

యాత్రికులు వృద్దులు హిజ్రాల సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు వినూత్న రీతిలో కృషి చేసిన వారు ఈ నెల 31వ తేదీలోపు www.awards.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మంజూరైన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టేలా దృష్టి సారించాలని సూచించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: FM 101.3.

గడిగడు మూవీలో నుంచి కార్తికేయన్ హరిణి బండి అద్భుతమైన పాట అన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 2:10:03 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మరి మనమైతే తెలుసు కదండి, 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా మీకు నచ్చిన ధీర మహిళా మణులకు మంచి అవకాశాలను, మంచి ఆర్థిక విశేషాలను, మరి ఆర్థిక అవసరాలు ఎలా తీర్చుకోవాలి, వాళ్ళ జీవితంలో ఎలా ఎదగాలనే విషయాల గురించి తెలిపే ఒక సూపర్ హిట్ ప్రోగ్రామ్ అయితే నడుస్తూ ఉంది కదండి. మరి నేను కూడా ఈరోజు ధీరాలో మీకోసం అదే మన మహిళా మనుల కోసం మంచి విషయాలనైతే ఈరోజు చెప్పడానికి అయితే వచ్చేసానమాట. అయితే విషయం ఏంటంటే, ఈ కాలంలో మహిళలు ఎవరైనా సరే గ్రామ స్థాయి మొదలుకొని మెట్రో సిటీస్లో ఉన్న ప్రతి ఒక్కరి వరకు కూడా, అంటే చిన్న కుగ్రామం నుంచి పెద్దవారు వరకు కూడా మరి బిజినెస్ మ్యాగ్నెట్లుగా ఎదగడానికి ఏంటంటే వాళ్ళలో ఉన్న జీల్ ఎలా ఎదగాలి అనే వెతికే తత్వం, ఎలా మరి డబ్బు సంపాదించాలి అనే ఆలోచన అనేది పుడితే కానీ ఏవైనా చేయొచ్చు అనమాట. దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. అండ్ విషయం ఏంటంటే కనుక ప్రతి మహిళ కూడా ఉపాధి కోసం, ఉపాధి మార్గాల కోసం, డబ్బు ఎలా సంపాదించాలనే వాటి కోసం ఎక్కువ ఎదుగుతూనే ఉన్నారు. అటు ప్రభుత్వ పథకాలతోనే కాదు, ఇటు దానితోనే సంపాదించాలా, కొంతమంది ఎలిజిబిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొన్ని రేషన్ కార్డుల వల్ల లేకపోతే ఇంకా ఏదో ఒక పెన్షన్ వల్ల లేకపోతే ఇంకేదన్నా అంతకుముందు తీసుకున్న లోన్ వల్ల కొన్ని ప్రభుత్వ పథకాలకి కొంతమంది ఎలిజిబిలిటీ రాకపోవచ్చు, అవకాశం ఇవ్వకపోవచ్చు. కానీ అలా కాకుండానే మీ సొంత తెలివితేటలతో మంచి వ్యూహాలను ఆచరిస్తూ మార్కెట్ ట్రెండ్స్కి తగ్గట్టుగా మీ మేధస్సును ఉపయోగిస్తూ మంచిగా ఎలా ఎంచుకోవాలనే విషయం గురించి మాట్లాడబోతున్నమాట. దీంట్లో మొదటి భాగంగా అయితే కనుక నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేన్ని ఎంచుకుంటే బాగుంటుంది, దాని వ్యూహం ఎలా ఉంటుంది, అర్థమవుతుందా? దేన్ని ఎంచుకుంటే బాగుంటుంది, దాని వ్యూహం ఎక్కడ సప్లై ఇస్తే బాగుంటుంది, ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది అనే విషయం గురించి మాట్లాడుతుంది. ఫస్ట్గా అయితే కనుక అందరికీ మహిళలు అనగానే వచ్చే మొట్టమొదటి పదం, వచ్చే మొట్టమొదటి విద్య ఏంటంటే కనుక మరి ఏంటి అంటే ఫుడ్. ఫుడ్ అనగానే వాళ్ళకంటే ఎవరు ఎక్కువగా బాగా చేయలేరు, అంటే మీకంటే ఎవరు కూడా ఎక్కువ చక్కగా మరి బాగా ఎవరు చేయలేరు. వంట కనిపెట్టింది 43 అయినా కానీ మరి వంటలో మెళకువలు కనిపెట్టింది మీరే అని అందరూ ఖచ్చితంగా ఒప్పుకొని తిరగాల్సిన నిజం అనమాట. అయితే రుచికరమైన వంట కానీ లేకపోతే రుచికరమైన ఆహారం కానీ ఇంకేదైనా డిషెస్ని తయారు చేసే అలవాటు, టాలెంట్ ఖచ్చితంగా ప్రతి మహిళలోనే ఉంటుంది. సో నాలో ఇది లేదు అనుకుంటే కనుక పొరపాటే, వెతికితే కనుక ఖచ్చితంగా ఆ టాలెంట్ అనేది బయటపడుతుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫుడ్ బిజినెస్ అండ్ క్లౌడ్ కిచెన్. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి ఆప్షన్ అనుకోవచ్చు. సో నేను ఇంత చదువు చదివి ఈ బిజినెస్ చేయాలా అంటే

మరి మార్కెటింగ్ మేనేజర్స్ కానీ మార్కెటింగ్ కానీ ఎలా జరుగుతుంది, మరి హోటల్ మేనేజ్మెంట్ ఇదంతా కూడా ఎలా జరుగుతుంది, ఒక ప్రొఫెషనల్ లైఫ్లో కొనసాగుతుంది. సో వాళ్ళకంటే మనం తీసిపోతామా? ఖచ్చితంగా కానే కాదు కదా. అందుకని మహిళా మండలికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ చదువుతో సంబంధం లేదు. మరి మీరు చదివింది బీఎస్సీ కంప్యూటర్స్ అయితే మీరు వేరే దాంట్లో స్థిరపడుతూ ఉన్నారు, వేరే ఉద్యోగం చేస్తున్నారు. మీరు చదివింది డిగ్రీ అయితే, మీరు చదివింది బీటెక్ అయితే ఇంకా వేరే వేరే ప్రొఫెషన్లో జాబ్ ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చన్ని కనుక మీరు ఒకసారి వేసుకుంటే కనుక ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. నేను చెప్పేదానికి మీ మైండ్ మ్యాచ్ అవుతుందనమాట. మరి నేను చెప్పేది, రుచికరమైన ఆహారాన్ని మీరు తయారు చేస్తే కనుక దీనికి ఎప్పుడూ ట్రెండింగ్ ఉంటూనే ఉంటుంది, డిమాండ్ అసలు తగ్గనే తగ్గదు. మరి ఇంటిని వంటల మెస్గా కానీ, బ్రేక్ఫాస్ట్ సెంటర్ గా కానీ, మరి స్నాక్స్ పాయింట్గా కానీ, లేదా ఇంకా కుదిరితే చిన్నపాటి క్యాటరింగ్, అంటే మన ఇంట్లో ఒక చిన్న ప్లేస్ని చేసుకొని దాని ద్వారా చేసే అవకాశాలు బోలెడన్నాయి, లేదా ఒక చోట నుంచి ఇంకోటి చోటకి సప్లై చేయడం కానీ ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. దీనికి వర్కౌట్ ఎలా అవుతుంది అంటే కనుక, ఎలాంటి ప్లేసెస్లో అవుతుంది అంటే కనుక, మరి ఇది అంటే విషయం చెప్పాము, విషయం ఎలా వర్కౌట్ అవుతుందంటే, వర్కౌట్ అవుతుంది మీరు చేసే ప్రతి వంట కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, స్నాక్స్ కానీ, ఏదైనా సరే మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనే 5 నుంచి 10 కిలోమీటర్ల లోపలే అవుతుంది. ఎలా అంటే, స్థానికంగా ఉన్న ఆఫీసులు కానీ, హాస్టల్స్ కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ హోమ్ మేడ్ ఫుడ్ సప్లై చేయడం ద్వారా చిన్న చిన్న పెట్టుబడితో రోజువారీ ఆదాయాన్ని అయితే మనం సంపాదించుకునే అవకాశం ఉందన్నమాట. సో ఇది విషయం. సో మరి చుట్టూ ఉన్న ప్లేసులు ఏమన్నాయో సెర్చ్ చేయండి, దాన్ని బట్టి మినిమం టు మినిమం స్టార్ట్ చేయండి ఇప్పుడే. ఇంకొకటి కూడా ఉంది, అది కాసేపట్లో చెప్పేస్తాం. మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు జూన్ చేసి ఉంటున్నారు రేడియో భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మనం ఇప్పటివరకు కూడా ధీరాలో మంచి విషయాలు అయితే తెలుసుకున్నాం. మరి ఎలా ఎదగాలనే విషయం తెలుసుకుంటున్నారు కదా. సమయం చూస్తే స్టూడియోలో 1:20 వస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి పి నారాయణ తెలిపారు. పాపికొండలు విహారయాత్రను ఈ రోజు నుంచి పునరుద్దరిస్తూ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు పర్యటిస్తున్నారు. కడపల్లెలో వివిధ సమస్యలపై స్థానికులు ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి గుడిపల్లి మండలం నల్లగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నెట్ జీరో మోడల్ గృహాలను పరిశీలించారు. ఆ తర్వాత గ్రామంలోని రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ, ఇండక్షన్ కుక్టాప్ వినియోగం, టెర్రస్ గార్డెనింగ్, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ మధ్యాహ్నం నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరులో డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ను మంత్రి ఈరోజు సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్టంలో విజయవంతంగా కొనసాగుతున్న 8 తృప్తి క్యాంటీన్లకు అదనంగా మరో 8 క్యాంటీన్లను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. డ్వాక్రా మహిళల సాధికారత, స్వయం ఉపాధి, స్థిరమైన ఆదాయ వనరుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రాజెక్టును వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుకువచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి అన్నారు. కడపలో ఆయన పాత్రికేయుల సమావేశంలో ఈరోజు మాట్లాడారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తోందని విమర్శించారు. 2023 ఫిబ్రవరిలో వైఎస్ జగన్ ఈ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారని అవినాష్ రెడ్డి తెలియజేస్తూ,
3: జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనుల వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన సహకారం వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వల్ల ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలుగుతున్నానని చెప్పి చాలా స్పష్టంగా ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ యాజమాన్యము

0: సంస్థ ఎండీనే పూర్తిగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. మరి ప్రజలంతా కూడా గమనించారు నిన్నటి రోజున.
1: భారత స్వాతంత్ర సంగ్రామంలో మన్యువీరుడిగా బ్రిటిష్ వారిపై పోరాడిన స్వాతంత్ర సమరయోధులు, గిరిజన హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు. 1897 జులై 4వ తేదీన విశాఖ జిల్లా పాండ్రంగిలో జన్మించిన సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో విద్యాభ్యాసం చేశారు. గిరిజనుల కోసం ఆయన జరిపిన పోరాటం భారత చరిత్రలో ప్రధాన ఘట్టంగా నిలిచిపోయింది. బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరిపిన సంఘటనలో 1924 మే 7వ తేదీన అల్లూరి సీతారామరాజు అమరులయ్యారు. ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అల్లూరి సీతారామరాజు కృషి చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన అల్లూరి పోరాట స్ఫూర్తి, త్యాగం ఆదర్శనీయమని మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొంటూ,
2: అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా మహనీయునికి నివాళులర్పించడం జరిగింది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వారు చేసినటువంటి పోరాటం, గిరిజన ప్రాంతాల కోసం, ఆ ప్రజల హక్కుల కోసం ఎన్నైన సేవ చేయడమే కాకుండా స్వాతంత్ర ఉద్యమం కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి. విశాఖపట్నం జిల్లాలోని భీమి నిర్గంలో ఉన్నటువంటి వారి ఇంటిని కూడా ప్రభుత్వం మాన్యుమెంట్ గా కూడా చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. వారి పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటు చేయడం, అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పేరు పెట్టడం అనేది కూడా ప్రభుత్వానికి వారి సేవలకి ఆ విధంగా గుర్తింపుగా మనం స్మరించుకునే విధంగా ఏర్పాటు చేయడం అనేది కూడా శుభపరిణామం.
1: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పశ్చిమ గోదావరి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పాపికొండల విహారయాత్రను ఈ రోజు నుంచి పునరుద్దరిస్తూ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో గండిపోచమ్మ ఆలయం నుంచి బయలుదేరేందుకు ఒక ఏపీటీడీసీ బోటు, 15 ప్రైవేటు బోట్లను సిద్దం చేశారు. గత నెల 14వ తేదీన పోచమ్మ గండి నుంచి గోదావరిలో విహారయాత్రకు బయలుదేరిన ఓ పర్యాటక బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోగా అప్పటి నుంచి అధికారులు విహారయాత్రలను తాత్కాలికంగా నిలిపివేసి తాజాగా ఈరోజు అనుమతులు మంజూరు చేశారు. మావిగన్ పేరు చెప్తే చంద్రబాబు భయపడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పగలరా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు కార్యాలయాల్లో సకాలంలో పనులు జరగడం లేదని చెప్పారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు 2 టీ20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశంలోని మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 7-8 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు రిజిస్టార్ ఏ మణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు అధికారిక వెబ్సైట్ని సంప్రదించాలని ఆ ప్రకటనలో సూచించారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారిత 2026 జాతీయ అవార్డులకు నామినేషన్లను కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆహ్వానించిందని, అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట దివ్యాంగులు, వృద్దులు, హిజ్రాల సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాలరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు వినూత్న రీతిలో కృషి చేసిన వారు ఈ నెల 31వ తేదీలోపు www.awards.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పర్యటన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పలు అభివృద్ది పనులను ప్రారంభించారు.

0: మించుకున్నారు. గ్రామంలో చేపట్టిన పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు, స్వయం సమృద్ది, బస్ షెల్టర్ తదితర అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించనున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం నెలకొందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఇది వచ్చే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి పి నారాయణ తెలిపారు. పాపికొండలు విహారయాత్రను ఈరోజు నుంచి పునరుద్దరిస్తూ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: अखिल भारतीय एफएम 101.3।
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ తపస్సు చిత్రంలో నుంచి మనో గారు పడిన అద్భుతమైన పాట ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే వినేశారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు విద్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 1:36 అవుతుంది. మనమైతే ధీరాల్లో మంచి మంచి పాటలతో పాటు మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. మహిళా మండలకు ఎస్పెషల్లీ మహిళలకు ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనే విషయం గురించి, మరి ఎలా ఆర్థికాభివృద్ధి సాధించాలి, లేకపోతే మార్కెట్లో ట్రెండ్ని ఎలా సృష్టించాలి, లేదా జీరో నుంచి హై లెవెల్కి ఎలా వెళ్ళాలనే విషయాల గురించి మాట్లాడుతుంది. ఇంత చెప్పాను కదండి, రుచికరమైన ఆహారం వండటం ఈ రోజుల్లో చాలా చాలా ఈజీ. మీ చేతి పని వంటతో లేదా యూట్యూబ్తో దేంతో అయినా సరే ఫస్ట్ టైం ట్రై చేశారంటే రెండోసారి ఎలాంటి సోషల్ మీడియాతో సంబంధం లేకుండా ఆటోమేటిక్గా మీరే చక్కగా చేసేయచ్చు. ఎందుకంటే దాని తగ్గ మసాలాలు కానీ ఇవి కానీ వచ్చాయి. అఫ్ కోర్స్ నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే కొంతమంది అంటూ ఉంటారు అన్నీ ఉన్నా కానీ మరి చేసే విధానంలో కూడా ఉంటుంది, కొంతమంది చేతి వంట కూడా బాగుంటుంది అంటారు కదా. ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ నడుస్తుంది ఏంటంటే కనుక బయట హోటల్ ఫుడ్లు

తినకూడదు, చేతి వంటలే తినాలి అని చెప్పి అంటూ ఉంటారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే కనుక చాలామంది కూడా ఒక ఒక విజయవాడ లాంటి సిటీకో లేకపోతే ఇంకేదైనా సిటీకో వెళ్ళినప్పుడు, కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ న్యాచురల్ ఫుడ్ వెజ్ ఎక్కడ బాగుంటుంది, న్యాచురల్గా ఉండేటువంటి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అని అడిగి మరీ, అంటే వందల కాలం నాటి 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న కాలం నాటి హోటల్స్లో కూడా ఇప్పటికీ కూడా రైస్ని ఆ వంటని సర్వ్ చేస్తూ ఉన్నారు. సో ఇది సర్వేలో వెల్లడైంది. ఎందుకంటే మరి న్యాచురల్ ఫుడ్ ఇంటి వంట పేరుతో మరి చాలామంది కూడా బిజినెస్ చేస్తున్నారు. సో అన్ని చోట్ల ఉండాలని రూల్ అయితే లేదు, కానీ కొన్ని చోట్ల మాత్రం ఉన్నాయి. మరి అక్కడ ఒక ఎంటర్ప్రినర్గా మనం ఎందుకు అవ్వకూడదు, మీరు ఎందుకు చేయకూడదు, చిన్నగానే అతి తక్కువగానే ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే విషయం గురించి ఇంత మాడాం కదండి. సో ఎలా వర్కౌట్ అవుతుందో కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్, ఇదంతా వంట గింటామంట మాకొద్దు, మేము డైరెక్ట్గా ఇంకేమైనా చేయాలనుకుంటున్నామని చెప్పి అనుకుంటే కనుక పెద్ద పెద్ద నగరాలు కానీ లేకపోతే తయారీ కేంద్రాల దగ్గర కానీ కొన్ని కొన్ని వస్తువులు రీజనబుల్ ప్రైస్కి చాలా తక్కువకు వస్తూ ఉంటాయి. అది కూడా తక్కువ బల్క్లో, ఒక 500 నుంచి 1000 రూపాయల్లో, 1000 రూపాయల నుంచి 5000లో, ఇలా పెట్టుబడి వ్యవధిని బట్టి పెట్టుబడి రేంజ్ని బట్టి మరి ఆ తయారీ కేంద్రాల నుంచి చాలా తక్కువకు వస్తాయి. వీటిని ప్యాకింగ్ ద్వారా కానీ లేదా వేరే అంటే స్పెషల్గా ప్యాకింగ్ చేసిన వాటి ద్వారా కానీ హోల్సేల్గా కొనుగోలు చేసి ఆ చుట్టుపక్కల ఉన్న స్థానిక కేంద్రాలకి రిటైల్గా షాప్స్కి అందించవచ్చు అనమాట. ఇది విషయం. సో మీకు ఏదైనా ఎలాంటి షాప్ ఉన్నాయి, హోటల్లో అవ్వచ్చు, చిన్న చిన్న షాపులు అవ్వచ్చు, కొంతమంది చపాతీలు తయారు చేస్తారు, కొంతమంది మరి పూరీలు తయారు చేస్తారు, కొంతమంది బొబ్బట్లు తయారు చేస్తారు, కొంతమంది చిన్న చిన్న లడ్డూలు తయారు చేస్తారు, ఇలా రకరకాల ఫుడ్ బిజినెస్ని చేస్తూ ఉంటారు. సో అవి కూడా గ్రాసరీస్ లెక్కలోకి వస్తాయి కాబట్టి వీటిని కూడా తక్కువకి తీసుకొని ఎక్కువకి అమ్మే అవకాశం కూడా ఉంది. అది కూడా షాప్ వైజ్గా అన్ని చోట్ల వేసే అవకాశం ఉంది. సో ఇది కాకుండా ఆన్లైన్లో కూడా చేసే అవకాశం ఉంది. సో ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మరికొన్ని క్షణాల్లో. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: నీకుమే నత్తయ్యేలా. ఏ మిసాల పిల్ల, నా మొహం మీద ఎన్నిసార్లు డోరేవయ్యల్లా. అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

राजेश रिलीज करने चुका ए आर रहमान म्यूजिक कंपोज चेगा साहल अहमद एंड स्वर्णलता మల్గాది పైన సూపర్ సాంగ్ అయితే వినేశారు జెంటిల్ మ్యాన్ మూవీ నుంచి. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 1:48:32 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, ధీరాల్లో మనమైతే ఉన్నాం, ధీరాల్లో మంచి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. సో మహిళ మనుల కోసం మరి ఎన్నో ఆశలతో మరి ఎదురు చూస్తూ, నేను ఇంతవరకే చదువుకున్నాను, నా వల్ల అవ్వట్లేదు, నేను చదివింది ఒకటి, చేస్తున్న జాబ్ ఒకటి, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులకి నేను లోన్ కాలేకపోతున్నాను, ఆటోమేటిక్గా ఇబ్బందులు పడుతున్నాను, మరి స్కూల్ ఫీజులు కావచ్చు, ఇంట్లో మెయింటెనెన్స్ అవ్వచ్చు, బయట కావచ్చు, ఇంకా ఏదైనా సపరేట్గా ఇంకా ఏమైనా చేయాలి అనుకుంటున్నా, నా వల్ల అవ్వట్లేదు అనే మహిళల కోసం మంచి వివరాలు అయితే చెప్పడం జరిగిందనమాట. సో డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్లో హోల్సేల్ గా ట్రేడింగ్ చేయమని నేను చెప్తున్నాను. జెంట్సే చేయాలా, మీరు చేయలేరా? ఖచ్చితంగా చేయొచ్చండి. ఇది పెద్ద విద్యేమీ కాదు, ఎందుకంటే మీకు స్కూటీ తోలటం వచ్చు, బండ్లు తోలటం వచ్చు, వెహికల్స్ నడవటం వచ్చు, చాలా చాలా రకాలు వచ్చు, కాకపోతే మీ ప్రతిభని మీరు గుర్తించట్లేదు, అంతే విషయం. మరి రోడ్ల మీద దాదాపు చాలా స్కూటీస్ కానీ లేకపోతే బళ్ళు కానీ అందరూ మహిళలు చాలామంది నడుపుతున్నారు. మరి డ్రైవర్స్గా కానీ ఆటో డ్రైవర్స్గా కానీ చాలామంది కూడా నడుపుతున్నారు. సో అలాంటివన్నీ కుదిరితేనే చేయండి. అండ్ ఇది మాత్రం నేను చెప్పేది మాత్రం ఖచ్చితంగా కుదురుతుంది కాబట్టి చెప్తున్నాను, చేయమని చెప్తున్నాను. ఇందాక ఏం చెప్పానండి, పెద్ద పెద్ద నగరాల్లో కానీ లేకపోతే ఒక బస్తీల్లో కానీ కొన్ని కొన్ని ఏరియాలు, సపోజ్ మనం విజయవాడ ఉంది వన్ టౌన్, చాలా తక్కువకి మరి మనం అనుకున్నవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా తెచ్చుకొని కనుక మరి చిన్న చిన్న గ్రామాలు, మన చుట్టూ దాదాపు 200 గ్రామాలు 300 గ్రామాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ సప్లై చేసే అవకాశం వస్తే తర్వాత మీరు వేరే వర్కర్ని పెట్టుకొచ్చి సప్లై చేయొచ్చు. కానీ ఇప్పుడైతే డైరెక్ట్గా సప్లై చేయడం ద్వారా ఇన్కమ్ అనేది వస్తుంది ఖచ్చితంగా. రూపాయి రూపాయి రూపాయి కాదు, వందలు వేలలో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ దీని ఇది ఎలా వర్కౌట్ అవుతుంది దాన్ని కూడా చెప్తాను చెప్పాను కదా. మరి మామూలుగా అయితే అందరూ ఏం చెప్తారంటే ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తారు. మరి ఇది ఎలా చేయాలి, ఎలా వర్కౌట్ అవుతుందనే విషయం గురించి చెప్పరు కాబట్టి నేను ఆ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నిత్యావసర వస్తువులు, ఉప్పు నుంచి పప్పు నుంచి నూనె వరకు కూడా అన్నిటికీ నిత్యావసర వస్తువులు, ప్రతి మనిషికి కావాల్సిందే కూడా వాటర్తో సహా కూడా, మరి బాటిల్లో 10 రూపాయల బాటిల్తో సహా రోడ్డు మీద నుంచే మనం తెచ్చుకుంటూ ఉన్నాం కాబట్టి ఇది నిత్యావసర వస్తువుల్లో కలిసిపోయినాయి అన్నీ కూడా. ఇంకా ప్లాస్టిక్ సామాగ్రి, దుస్తువులు, గాజులు, మరి ఇంకా చిన్న చిన్నవి అవన్నీ కూడా ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా దొరుకుతున్నాయి. ఇదివరకే ఎక్కడికో పట్టణాలకు వెళ్తే దొరికాయి, దానికి కారణం ఏంటి, ఇప్పుడు అందరూ నేను చెప్పిన విధానంలో సప్లై చేస్తున్నారు కాబట్టి దొరుకుతున్నాయి. సో అందుకని ప్యాకేజ్డ్ ఫుడ్స్, మరి బాదం పప్పు కానీ ఇంకా ఏదైనా, మరి ఇప్పుడు నేను చెప్పేది సరే పూరీలు, చపాతీలు, లేకపోతే ఇంకా చిన్న చిన్న స్వీట్స్ కానీ, కొబ్బరి ఉండలు కానీ, ఇలాంటి రకరకాలన్నీ కూడా చాలా చిన్న స్థాయిలో నుంచి వచ్చాయన్నమాట. సో అవన్నీ కూడా మీరు మార్కెటింగ్ చేసే అవకాశం ఉంది. వీటికి పెద్ద మార్కెటింగ్ అవసరం లేదు, వాళ్ళకి కావాలి అంటే కనుక 1 or 2 ప్యాకెట్స్ అందజేసి తర్వాత బల్క్లో మనకు ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానమాట. సో ఖచ్చితంగా మీరు ఏదో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చిన్న చిన్న షాప్స్కి మీ దగ్గరలో ఉన్న 10 సందుల్లో ఉన్న వాటిని ముందు ట్రై చేయండి, ఆటోమేటిక్గా 10 ఓళ్ళకి మీరు పాకే అవకాశం ఉంటుంది, ఎగబాకే అవకాశం ఉంటుంది కాబట్టి మరి చిన్న షాప్కైనా సరే సప్లై చేయండి. వీళ్ళు తీసుకుంటారా తీసుకోరా అని కాకుండా ఒక్కసారి అడగండి, ఖచ్చితంగా ట్రయల్ వేయండి అని చెప్పండి, ఖచ్చితంగా సప్లై అనేది చేస్తే మంచి ఆదాయం సంపాదించవచ్చు. ఇది చాలా ఈజీ, చెప్పడానికి చాలాసేపు పట్టింది కానీ చాలా ఈజీగా అవుతుంది. కొంచెం ఎఫర్ట్ పెట్టి కొంచెం మనీ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది వస్తుంది. దీనికి కేవలం 5,000 నుంచి కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది, అది కూడా లేకపోతే చిన్నగా స్టార్ట్ చేయొచ్చు. చీరల బిజినెస్ కానీ ఇంకా రకరకాలు కూడా ఉంటాయన్నమాట, ఇవన్నీ కూడా ట్రై చేస్తే మరి ఎలా వర్కౌట్ అవుతుంది కూడా నేను చెప్పాను కాబట్టి ఆ విధంగా ట్రై చేయండి. సో ముందైతే వీటన్నిటికీ మెయిన్గా మిమ్మల్ని మీరు మార్కెటింగ్ చేసుకోండి, ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు అద్భుతంగా మీ చేతిలో ఉంది. జస్ట్ ఒక వీడియోతో అందరికీ రీచ్ అవుతుంది, మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల లొకేషన్స్ షేర్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా అందరికీ షేర్ చేస్తే ఖచ్చితంగా ఇన్కమ్ అనేది వస్తుంది, లీడ్స్ వస్తాయన్నమాట. ఇవన్నీ స్టార్ట్ చేయండి ఈరోజే, ఇప్పుడే ఒక ఆలోచన తీసుకురండి, స్టార్ట్ చేస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పి స్టార్ట్ చేయండి, మీకు వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను ధీరాలో టాటా గుడ్ బై చెప్పేస్తూ నెక్స్ట్ మనం కలుసుకుందాం. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: will continue over the next few days before concluding with his burial in the holy city of Mashhad on the 9th of this month. In men's cricket, the second T20 international between India and England will be played in Manchester today. The match will begin at 7 this evening Indian time. The opening game of the 5-match series was abandoned due to rain at Chester Street. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Modi dedicates India's first greenfield integrated refinery cum petrochemical complex in Balotra, Rajasthan. Also inaugurates new terminal building of Jodhpur Airport. Home Ministry designates 23 Pakistan-based individuals as terrorists under UAPA. Centre issues notice to Telegram messaging app over widespread piracy reports, asked to submit report within 15 days. Bilateral investment agreement between India and Israel comes into force today. IMD says southwest monsoon to further advance into parts of Gujarat, Haryana, Punjab and Rajasthan during the next 4 days. And in men's cricket, India to face host England in second T20 international in Manchester this evening. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the midday news.
1: Vintanaro Vivid Bharati FM 101.3.
2: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
3: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
2: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
3: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
2: ట్యూన్ చేసావా?
3: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
2: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
3: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

తెరగండి తెరగండి తెరగండి, గూగులే తిక్కిన గుంసు వచ్చనండి. తెరగండి.

ఎస్ మీరు ట్యూన్ చేసుకుంటున్నారు భారతీయ 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 2:21:12 మంచి పాటలు వినడానికి, దాంతోపాటు మంచి మంచి సందడి చేయడానికి సందడి సందడి సిద్ధంగా ఉన్నాను. సో మీ అందరికీ బాగా నచ్చిన సందడి సందడి ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి నేను అడిగే చిట్టి పొట్టి చిన్ని చిన్ని క్వశ్చన్స్ కి మరి మీ ఆన్సర్ చిట్టి పొట్టిగా పంపించండి, మరి బారుగా వాటర్ లిస్ట్ గా పంపించకండి. 1, 2 మహా అయితే 3 అన్నట్లుగా పంపించండి. మీ పేరు, మీ ఆన్సర్ ప్లస్ మీ ఊరు టైప్ చేయండి చాలు, అంతకంటే 1, 2 మించకండి ప్లీజ్. సో మీకైతే సందడి సందడి ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను, ఏమాత్రం ఆలోచన చేయకుండా నా నంబర్ దానికంటే ముందు సేవ్ చేసుకోండి. నా నంబర్ ఆల్రెడీ చాలా మంది దగ్గర ఉంది. సో నా నంబర్ తెలియకపోతే ఒకసారి సేవ్ చేసుకుని వెంటనే నాకు మెసేజ్ చేసేయచ్చు. ఆ మెసేజ్ లో మీ పేరు, మీ ఊరు, మీ దీంతోపాటు నేను అడిగిన దానికి, నేను అడిగిన క్వశ్చన్ కి సందడి సందడిలో ఆన్సర్ కూడా పంపించండి. సో మీకోసం అయితే ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. నా నంబర్ చెప్పేస్తున్నాను 0866-24888-14 0868-24888-14 మరొకసారి చెప్తున్నాను 0866-24888-14 0868-24888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయచ్చు, నాతో టచ్లో ఉండొచ్చు. 4 గంటల వరకు కూడా నేను మీ వాట్సాప్ టచ్లో ఉంటానమాట. సో ఫస్ట్ క్వశ్చన్ సందర్భ సందర్భంలో అడిగేస్తున్నాను, మరి ఆ పాట తర్వాత ఆన్సర్ అయితే రివీల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక సందర్భ సందర్భంలో ఫస్ట్ క్వశ్చన్, కాళ్ళు ఉండి కూడా నడవలేనిది ఏంటి? కాళ్ళు ఉంటే మ్యాక్సిమం అన్నీ నడుస్తూ ఉంటాయి కదా, మరి పాముకు లేవు కదా, కానీ కాళ్ళు ఉండి కూడా నడవలేని ఏంటి? మనం నడిపించినా నడవై ఏంటో తెలుసు, నాకు మెసేజ్ చేయండి. కాళ్ళు ఉండి కూడా నడవలేంది ఏంటో తెలుసు, నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ మరొకసారి చెప్తున్నాను 0866-24888-14 0868-24888-14 మెసేజ్ చేసేయచ్చు. మీకోసం, మీ ఆన్సర్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. సో మీరైతే ఇప్పుడు పాట వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఎస్ భాస్కర్ భట్ రఘుకుమార్ రచించగా రఘుకుంచి అండ్ స్మితాబాణి అద్భుతమైన పాట విన్నారు. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం నుంచి మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 2:41:14 అవుతుంది. మంచి పాటలతో పాటు సదరి సదరులను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లు అయితే వచ్చేస్తున్నాయి. మరి మీకు కూడా ఆన్సర్ తెలుసా? మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాకైతే మెసేజ్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి చెప్పిన తర్వాత ఎవరెవరు ఏమేమి ఆన్సర్ పంపించేసారు చూసేద్దాం. ఇంతకీ కాళ్ళు ఉండి కూడా నడవడేంది ఏంటి? మనం తీసుకెళ్ళినా కూడా అది నడవదు ఖచ్చితంగా, అది ఏంటి తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. కాళ్ళు ఉండి కూడా నడవలేంది, నా నంబర్ తెలుసు కదండి, 0866-24-888-14, 0866-24-888-14కి మెసేజ్ చేసేయచ్చు ఇప్పటికైనా ఆన్సర్ తెలిస్తే. మరి ఇప్పుడైతే మన కోసం మరి ఎవరెవరు ఆన్సర్ పంపించేశారో చూసేద్దాం. మరి నేను చదవబోతున్నాను. మరి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాద్ జైనుద్దీన్ కలిసి మెసేజ్ చేస్తున్నారు. ఆన్సర్ ఏమీ రాలేదు, మరి మరలా వస్తుందేమో చూద్దాం. మరి చిత్తూరు నుంచి పీలేరు మెసేజ్ చేస్తున్నారు. ధీరజ్ పీలేరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. శ్రీ విశాఖపట్నం నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు కొండారెడ్డి గారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారని. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా వచ్చేసి బెంగళూరు నుంచి జలసా గ్యాంగ్ అంట, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. వేటపాలెం దగ్గర రామానగరం బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. పెడన్న జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఒరిస్సా నుంచి బెర్హంపూర్ నుంచి హారిక మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. ఇంకా కోదాడ నుంచి కార్తీక్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. గడ్డం అంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. తూచ్ తూచ్ తూచ్. పిఎస్ రంగారావు వెస్ట్ తాంబరం నుంచి చెన్నై నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇంకా పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేసేశారు. ఓకేనండి, ఇలాగే మనకి ఆన్సర్లు వచ్చేస్తూ ఉంటాయి. నిన్న నుంచి శోభారాణి రంగారావు, సాగర్ చాందిని, అవినాష్ రియాన్ష్ రుత్విక వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు ధను, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా పులిపాటి సత్యవతి, పులిపాటి వెంకట

వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. మరి బాగున్నానండి, బట్ మీ ఆన్సర్ పంపిస్తే ఇంకా ఇంకా బాగుంటాను. మరి రాజోల్ నుంచి జయన్న మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా విజయవాడ నుంచి కరుణ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ రెండు ఆన్సర్ పంపించారని అనుకున్న ఆన్సర్లో. మరి ఉమ్మడి నుంచి మహమ్మద్ జయంతిని స్నేహబాబు జయంతిని కలిసి ఆన్సర్లు ఇప్పుడు చేశారని కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. శాంతి నగర్ నుంచి ఒకే ఒకరు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారని. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్నారు తరాలపల్లి నుంచి కాజీపేట మండలం హనుమకొండ జిల్లా నుంచి చెరుపోతల బుచ్చయ్య వారి కుటుంబ సభ్యులందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారని. జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. అనంతపూర్ మస్తాన్ భాషా జాను వీళ్ళందరూ వచ్చి హైదరాబాద్ నుంచి అనంతపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళలో శ్రీవత్స కోనాపూర్ నుంచి గణేష్ రాజు వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా వచ్చేసి మెసేజ్ కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఖమ్మం డిస్టిక్ నుంచి రబ్బవరం విలేజ్ నుంచి అమీదా బేగం, రజియా, హసీఫా అండ్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా పంపిస్తున్నాను అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మంగిలాల్ హరియా తండా నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇంకా వచ్చేసి సుధా కొత్తగూడెం నుంచి మెసేజ్ చేస్తున్నారు, అనుకుంటున్నా వద్దండి, కరెక్ట్గానే పంపించారు మీరు ఆన్సర్, కరెక్ట్గానే ఆన్సర్ చేశారు. సులోచన కరీంనగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి భార్గవి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇలా ఇలా మనకి ఎన్నో ఆన్సర్లు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనకైతే ఆన్సర్లు వస్తున్నాయి కాబట్టి ఇంకా నేను అయితే ఆన్సర్ చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను. మరి నేను నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కాలంటే ముందు క్వశ్చన్కి ఆన్సర్ తెల్లాలి కదండి, చెప్తానండి. సో ఇంతకీ కాళ్ళు ఉండి కూడా నడవలేంది ఏంటి అంటే కనుక బల్ల, మంచం, ఇంకా మహా అయితే కుర్చీ అన్నారు. కుర్చీ కూడా నాలుగు కాళ్ళు ఉంటాయి. పాతకాలం దానికి కాళ్ళే అనేవాళ్ళు, ఇప్పుడైతే మామూలుగా స్టీల్ కుర్చీలు అవి వచ్చేస్తున్నాయి కాబట్టి, అదే ఇనుప కుర్చీలు అవి వచ్చేస్తున్నాయి కాబట్టి సరిపోతుంది. బల్ల, మంచం, పాత కుర్చీ అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఎందుకీ కరెక్ట్గా ఆన్సర్ చాలామంది కూడా పంపించేస్తున్నారు. ఇంకా ఇప్పుడే మరి వచ్చాము, ఇప్పుడే వింటున్నాము అనే వాళ్ళకి నేనైతే క్వశ్చన్ వేస్తున్నాను. మరి రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే కనుక నా నెంబర్కి చేసేయండి, నేను ఆ నెంబర్ చెప్తాను కాసేపట్లో. ఇంతకీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక తల ఉంటుంది, తోక ఉంటుంది, కానీ శరీరం ఉండదు, ఏంటది తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. తల ఉంటుంది, తోక ఉంటుంది, కానీ శరీరం మాత్రం ఉండదు. అబ్బా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. మరి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆలోచించాలి కదా, మనం తలని తోకని ఎక్కడ ఉపయోగిస్తాం? మరి తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. తల ఉంటుంది, తోక కూడా ఉంటుంది, మరి కానీ శరీరం అయితే ఉండదు, దానికి ఎప్పటికీ ఉండదు, ఉండబోదు కూడా. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ 0866-24-8814, 0868-24-8814. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్లు పంపించేస్తారో చూసేద్దాం. ఇది కొంచెం లాజిక్గా ఆలోచిస్తేనే ఆన్సర్ వస్తుంది, ట్రై చేయండి. అంతవరకు నేను మీకోసం ఒక మంచి పాట అయితే ప్లే చేశాను, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: विविध भारती एफएम 101.3।
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కి స్వాగతం, నేను మణిశ్రీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు. కడపలేలో వివిధ సమస్యలపై స్థానికులు ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి గుడిపల్లి మండలం నలగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నెట్ జీరో మోడల్ గృహాలను పరిశీలించారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరులో డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ ను మంత్రి ఈరోజు సందర్శించారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అల్లూరి సీతారామరాజు కృషి చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పశ్చిమ గోదావరి, పర్వతీపురం, మన్యం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయాల్లో కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రాజెక్టు విషయంలో అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి వ్యవసాయ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 7-8 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు రిజిస్టార్ ఏమని ఒక ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారత 2026 జాతీయ అవార్డులకు నామినేషన్లను కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆహ్వానించిందని, అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట దివ్యాంగులు, వృద్దులు, హిజ్రాల సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మావిగన్ పేరు చెప్తే చంద్రబాబు భయపడుతున్నారని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈ రోజు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. 7 వారాల వెంకన్నగా పిలుచుకునే స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు వస్తున్నారు.

0: TFM 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: Meanwhile, India Meteorological Department has said that conditions are favorable for further advance of southwest monsoon into some parts of Gujarat, remaining parts of Haryana, Punjab and Rajasthan during the next 4 days. The Met Department has forecast heavy to very heavy rainfall over Madhya Pradesh, coastal Karnataka and Vidarbha till tomorrow. In men's cricket, the second T20 international between India and England will be played in Manchester today. The match will begin at 7 this evening. And that is the end of this news bulletin.
1: జయం బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఇంకా మెసేజ్ చేసిన వాళ్ళలో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇప్పుడు వచ్చేసి పెడన జోగనంద్రగాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గడ్డం అంకయ్య బందారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించేసేశారో. ఓకే, ఒకసారి చూసుకోండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య, వరలక్ష్మి, కృష్ణ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనితా సాయి, వర్షిత సాయి, మీకు కూడా అట్లాగే ఉందా? నాకు అట్లాగే ఉంది. ఎట్లా ఉంది? వాటర్ లిస్ట్ ని వరుసగా చదివినట్టుంది కదా. నాకు తెలుసు, అందుకే ఇన్ని పేర్లు పెట్టద్దు అని చెప్తున్నాను. 1, 2, 3. సో ఇది విషయం. సో ఇంత పేర్లు పంపిస్తే ఎలాగండి? హాయ్ చూసుకోండి. ఓకేనండి, మరి కరెక్ట్గా ఆన్సర్ అయితే పంపించారు. ఇంకా పంపించేసిన వాళ్ళు అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మంగీలాల్ హరియాతండ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించేసేసారండి. తోచండి, రాంగ్ ఆన్సర్ అండి. ఓకే, ఇంకా ఎస్ఎం భాష మైదుకూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఖమ్మం డిస్టిక్ రెబవరం విలేజ్ నుంచి అమీదే బేగం, రజియా, హసీఫా అండ్ వీళ్ళందరూ కలిసి పంపిస్తున్నారు. వీళ్ళు అనుకుని ఒకే బడిలో చదువుకున్నట్టున్నారు. ఇందాక వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఆన్సర్ ఒకటే వచ్చింది, రాంగ్ ఆన్సరే వచ్చింది. సరే, ఇంకా ఇది మెసేజ్ చేస్తున్న వాళ్ళు, మరి ఇంకా పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్గా మెసేజ్ చేశారని, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకొకళ్ళైతే కార్తీక్ కొదాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి భాస్కర్ రెడ్డి ఒడిషా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా మహమ్మద్ జనీద్దీన్, స్నేహబాల్ జనీద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ దినాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తంరావు పెద్దమస్తం దగ్గర కలిసి కరెక్ట్గా ఆన్సర్ చేశారు, కానీ స్పెల్లింగ్ మిస్టేక్ రాసినట్టున్నారు. సో అదేదో ప్యూరిటీ గురించి ఏదో స్పెల్లింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, చూడండి. ఓకేనా? రైట్. నన్ను నుంచి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని వీళ్ళు కూడా ఓటర్ లిస్ట్ పెట్టారండి. వీళ్ళకి పంపిన ఆన్సర్ కరెక్టే. ఇలా లిస్టులు పెడితే మిగతా వాళ్ళ టైం వృధా అయిపోతుంది, గమనించండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామలా కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళు విజయవాడ నుంచి కరుణ మెసేజ్ చేస్తున్నారు, ఏదో రాశారు బట్ ఆన్సర్ తెలియదు. గెస్ అంటే గెస్ చేయడం కష్టమే అని చెప్పన్నట్లుగా మెసేజ్ చేశారు. మరి మీరు గెస్ చేస్తూ ఉండండి, నేను ఆన్సర్ చెప్పేస్తాను. అంతపూర్ నుంచి మస్తాను, ఈ ఇమాంబి భాష వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఒక చండిక వాసు, వరలక్ష్మి వాసు, గంటలమ్మపాలెం మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు, 2 ఆన్సర్లు పంపించారు, 1 ఆన్సరే కరెక్ట్ అండి. అనుకోవద్దు, 1 మాత్రం పంపిస్తే బాగుంటుంది. మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు జడన్ అనిల్ కుమార్, మాధవి, పాల్వన్స్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా వీళ్ళు కూడా రాంగ్ ఆన్సరే పంపించేసేశారు. వెస్ట్ తాంబరం నుంచి, చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, పొద్దుటూరు నుంచి కృష్ణ సంతోషం మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి తారాళ్ళపల్లి జరిపోతుల బుచ్చయ్య గారు మెసేజ్ చేస్తున్నారు, హనుమకొండ జిల్లా నుంచి, కాజీపేట నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో బెరంపూర్ ఒరిస్సా నుంచి హారిక మెసేజ్ చేస్తున్న, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రమ మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా, ఎంత కరెక్ట్గా, అంత పర్ఫెక్ట్గా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఒక్కసారి చెక్ చేసుకోండి, నేను ఆన్సర్ చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు, భాస్కర్ కోడు నుంచి, విలేజ్ నుంచి, రాంగ్ ఆన్సర్. మరి ఇంకా ఆన్సర్లు పోలేపల్లి శ్రీనివాసరావు, రాజన్నపేట, సిరిసిల్ జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు, దేవనూరు మజారా చిన్నంపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ అష్టదిగ్గజాలు, కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఇంకా వచ్చేసి మీరు కేదర్ వీరేష్ రాజౌళి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

ఇంకా కర్నూలు తల సునీలు లక్కిరెడ్డిపల్లి మండలం అనమయ్య జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. అబ్బాబా, ఎంత చక్కగా పంపించారు, అర డజన్ పంపించారు, అర డజన్లో అర డజను రాంగ్ ఆన్సర్లు అండి అన్ని. ఓకేనా, పెడన జోగనందకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, ఒక్కసారి యాప్ని రీసెట్ చేయండి, మీరు రావట్లేదు అన్నారు కదా, ఒక్కసారి యాప్ని రీఫ్రెష్ చేసి మళ్ళీ పెట్టండి, యాప్లో అయితే వస్తుంది, నేను చెక్ చేశాను ఆల్రెడీ, మీరు చెక్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, ఇంకా వచ్చేసి మెసేజ్ వల్ల కీర్తిరాజ్ కుమార్ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ కాదండి, రాంగ్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేషి గారు మెసేజ్ చేస్తున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇవన్నీ ఆన్సర్లు, చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపించేస్తున్నారు. సో ఇంతకీ క్వశ్చన్కి ఆన్సర్, తల ఉంటుంది, తోక ఉంటుంది, కానీ అది గాలిపటము కాదు, కొబ్బరికాయ కాదు, ఇంకా మైనా, ఇంకేదో పెట్టారండి, చాలా చాలా పెట్టారు, అడిగిన మెసేజ్ పెట్టారు దాంట్లో. సో అది మాత్రం కానే కాదండి, తల ఉంటుంది, తోక ఉంటుంది, కానీ శరీరం ఉండదు. ఏంటి అంటే కనుక కాయిన్, నాణ్యము, బిళ్ళ, లేకపోతే ఏదైనా అనుకోండి, హెడ్ అండ్ టైల్, తల, తోక. ఓకేనా, రైట్, ఇది ఆన్సర్ కరెక్ట్గా. చాలామంది, దాదాపు 90-95% అందరూ కూడా కరెక్ట్గానే ఆన్సర్ చేశారు, ఎందుకంటే మీరు అందరూ కూడా బాగా ఇదిలో ఉన్నారు, ఫామ్లో ఉన్నారు. సో నేనైతే నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోతున్నాను, ఏమాత్రం సమయం వృధా కాకుండా. మరి ఇది కూడా కొంచెం లాజిక్గానే ఆలోచించండి. సో కొంచెం నాకు డౌట్ ఉంది, ఈ డౌట్ని మీరు తీర్చాలన్నమాట. సో ఏనుగంత పెద్దదిగా ఉంటుంది కానీ బరువు ఉండదంట, ఏనుగంత పెద్దగా ఉంటుంది బరువు ఉండదు, కానీ అన్న బరువు లేకపోయినా కానీ మనమైతే వేరే చోట పెట్టలేని ఏంటి? మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను, ఏనుగు అంత పెద్దదిగా ఉంటుంది, ఏనుగు కాదు, బరువు కూడా ఉండదంట, అంత బరువు లేకపోయినా కానీ మనం తీసుకెళ్ళి వేరే చోట పెట్టలేమంట, ఏంటంట? తెలుసంట? తెలీదంట? తెలిస్తే నాకు మెసేజ్ చేయండి అంట. ఓకే, నా నంబర్ మీకు చెప్తానంట, 0866-24-888-14, 0868-8888-14 మెసేజ్ చేయండి అంట. ఇప్పుడు మీకోసం పాట వేస్తున్నానంట, వింటూ ఎంజాయ్ చేయండి, వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: కోతి లేకుంటాడు గాని రామస్వామిని ఎవడన్నా ఏమన్నా అన్నాడనుకో హుక్ అని కొట్టాడు కొడతాడు.
1: అసలు నిన్న ఎవడరా మాట్లాడమంది
0: సార్? ఇప్పుడు
2: నోరు మూసి పక్కన లాక్కి వెళ్ళిపోతాడు.
1: నోరు ఇప్పని
3: అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకములో అవిక్రమ పరాక్రముండు కురువంశోద్భవుండు సుయోధనుండు.

0: దుర్యోధనుడి మీ గదీసిండు పిసికిండు ఎవ్వడి తొడలు అల్లాలు కొట్టుకున్నారు. ఆడు కొట్టిండు, ఇడు కొట్టిండు, ఆడు కొట్టిండు, ఇడు కొట్టిండు, తలక మీద కొట్టిండు, కాలు మీద కొట్టిండు, కాలు మీద కొట్టిండు, తలక మీద కొట్టిండు, కొట్టిండు కొట్టిండు. అరే ఎంతైనా భీముడు హీరో కదా భాయ్, దుర్యోధనుడు ఖాళీ విలన్. ఏమైతుంది, భీముని చేతుల కుక్క సావు దచ్చిడు.
1: అయ్యో మళ్ళీ గుర్తు చేశాడు రా.
2: అయితే ఇప్పుడు ఎట్లా,
3: నువ్వు చెప్పు, నువ్వు చెప్పు
2: అబ్దుల్లా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. ఆపండి
4: రే, శ్రీశైలం మధ్యలో వచ్చాడు కదా, కానీ నువ్వు చెప్పరా సాలి.
0: అరే రే రే, చిన్న పూరన్కి కథ చెప్ప నీకు వస్తలేదు. ఏం చదువుకున్నారు మీరు? ఈ స్టోరీ నేను చెప్తా, చెవులు పెట్టి నుండ్రి.

0: గప్పుడు ఏమైందో ఎరికెనా. మాయల పక్కిరిగాడు తన చేతులున్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసింది. గంతి బాలనాగమ్మ మారిపోయింది.
1: ఎలా మారిపోయింది?
0: అదే మారిపోయిందని చెప్పినా కదా.
1: అదే ఎలా మారింది?
0: ఎన్నిసార్లు చెప్తారు భయ్, కాపు మాత్రం ఫోటోలు మారిపోయింది.
1: చెప్తావా లేదా?
0: చెప్పా.
1: చెప్తావా లేదా?
0: చెప్పా. నీ దండం పెడతా. చెప్పా.
1: చెప్పా.
0: కొడతారా? అందరు కొడతారా?
1: డౌటా?
0: డౌట్ ఏం లే, చెప్పినా చెప్పకుండా కొడతారు. మ్యాటర్ అసుంటిది. మీ చేతులలో నేను దావు నీకు కుక్క లెక్క మారింది భయ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

అంబదొంగ చిత్రంలో నుంచి వేటూరి గారి రచనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు, ఎస్పీ శైలజ గారు పడిన అద్భుతమైన పాట విన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 3:23:42 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మరి సందర్శనలో మనమైతే ఉన్నాం. మంచి పాటలతో పాటు మంచి క్వశ్చన్స్ కూడా, చిట్టి పొట్టి క్వశ్చన్స్ కి ఆన్సర్ కూడా వచ్చేస్తున్నాయి. నేను అడిగిన క్వశ్చన్ కి చాలా మంది కూడా ఆన్సర్ పంపించేస్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్, ఏనిగంత పెద్దదిగా ఉండి బరువు లేని ఒకటి ఉంది, అయినా బరువు లేకపోయినా దాన్ని వేరే చోట పెట్టడం అనేది జరగని పని, పెట్టలేని పని, ఏంటో తెలిసే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు. సో మీకు కూడా తెలుసా, ఆన్సర్ చేసేయండి, నేను వెయిట్ చేస్తుంటాను మీ ఆన్సర్స్ అవ్వడానికి. సో చాలా మంది కూడా ఆన్సర్ చేశారు. ఆ ఆన్సర్లు ఏంటో ఒక్కోటి చేద్దాం. మరి ఎందుకు ఎవరంటే కనుక రాజుల నుంచి జయన్ గారు మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. దేవనూరు మజారా చిన్నంపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్. అష్టదిగ్జాలు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకొచ్చి శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఇందాక నుంచి వరుసగా తప్పులు పంపిస్తూనే ఉన్నారు. ఎన్ని పంపిస్తారు, సరదాగా తీసుకోండి అండి. సో ఆన్సర్ రాంగ్ అండి, ఒకే ఒకటి గారు కరెక్ట్గా ఆన్సర్ పంపించండి, ట్రై చేయండి. సో ఇంకా వచ్చేసి అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. చండిక వరలక్ష్మి మచిలీపట్నం గంటమ్మ పాలెం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. చిన్నగొల్లపాలెం కృష్ణా జిల్లా నుంచి నవ్య, అక్షయ, విరాట్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అశోక్ శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. హారిక బెరంపూర్ నుంచి ఒరిస్సా నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఏదో ఆన్సర్ పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. ఓకే పాలే.

పోలయ్య ఆళ్లకి నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ గా ఆన్సర్ చేశారని, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, ఇంకా వచ్చేసి కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కొంచెం దగ్గరగా ఉందండి బట్ రాంగ్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీ వస్త కొనాపు నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ అండి. అనిల్ కుమార్ జన్ అనిల్ కుమార్ చంద్రశేఖర్ నగర్ జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. చందనపేట మండలం చిత్రియా గ్రామం నుంచి దమ్మోజీ వెంకటాచారి వరలక్ష్మి గారు కృష్ణమ్మ గారు వీళ్ళందరూ కలిసి మెసేజ్, దమ్మోజీ వరలక్ష్మి కృష్ణమ్మ గారు మెసేజ్ చేస్తున్నారు. అండ్ చక్కగా సింపుల్ గా క్యూట్ గా మంచి ఆన్సర్లు పంపించారు అండ్ పేర్లు కూడా తక్కువ పంపించారు, సంతోషం. నన్ను నుంచి శోభగాని రంగారావు చాందిని అవినాష్ రియస్ వీళ్ళు మాత్రం మారలేదు, ఆన్సర్ కరెక్ట్ అండి, మీ లిస్ట్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది చూసుకోండి. రైట్, ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళు నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డి పల్లె గ్రామం ప్రియా శ్రీనివాసరెడ్డి గారు మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. వినాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కొంచెం దగ్గరగా ఉంది ఆన్సర్, నేను కరెక్ట్ ఆన్సర్ కాసేపులో చెప్పేశాను. కనకారావు గారు పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా మెసేజ్ చేసిన వాళ్ళు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామలా కలిసి మెసేజ్ చేస్తున్నారు, కొంచెం దగ్గరగా ఉంది ప్రతిబింబం అంటూ పంపించారు, కాదండి. వెల్లూరు నుంచి భూలక్ష్మి జాప భూమేశ్వర్ వాళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభవన్ జైనుద్దీన్ కలిసి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి పరాశ పంపిస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకో లేదు మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఆత్మ గురించి ఆదిశేషి గారు కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్. ఇవన్నీ ఆన్సర్లు, సో చాలా మంది కూడా ఆన్సర్లు పంపించేస్తున్నారు, ఇద్దరు ముగ్గురు మాత్రమే కొంచెం రాంగ్ ఆన్సర్లు పప్పులో కాలేశారన్నమాట. ఇంతకీ కొంతమంది మేఘం అంటున్నారు, కొంతమంది ప్రతిబింబం అంటున్నారు, నేను అనేది నీడ అంటానన్నమాట. ప్రతిబింబం అంత సైజు ఉండకపోవచ్చు, కనిపించినంత సైజు మొత్తం కనబడదు. మ్యాక్సిమం ఏనుగు నీడైతే మాత్రం పక్కకు మాత్రం బాగా కనబడుతుంది, ఏనుగు అంత ఎత్తే ఉంటుందన్నమాట, అది విషయం. అంతకంటే ఎత్తే ఉండొచ్చు కానీ ఆ బరువును ఎక్కడ తీసుకెళ్ళలేని పరిస్థితి అనమాట. ఇంతకీ ఆ పేరు ఏనుగు నీడ, ఆన్సర్ వచ్చేసి ఏనుగు నీడ అనమాట. సో కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నారు. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి తెలిపోదాం. ఇంకోటి, మన ముందే ఉంటుంది కానీ మనకు కనబడతాం, మన ముందే ఉంటుంది కానీ మనకు కనబడింది ఏంటి తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మన ముందే ఉండి మనకు కనబడింది ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయాల్సిన నా నంబర్, నా వాట్సాప్ నంబర్ 0866248814 0862624888814. ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి, మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

పవన్ చంద్ర గారు లేదు సంధించగా బప్పిలహరిగారు మ్యూజిక్ కంపోజర్ గారు ఎస్పీ బాలు గారు చిత్ర గారు బన్న రౌడీ ఇన్స్పెక్టర్ మూవీ సూపర్ సాంగ్ అయితే తెలిసారు. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి. పాట చూసారా ఎంత బాగుందో. అసలు ఆ ప్రతి ఊరు ఏపీలో ఉన్న ప్రతి ఊరిని మెయిన్ మెయిన్ ఊర్లన్నీ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారండి ఈ రైలు పాటలతో. సో సూపర్ హిట్ సాంగ్ అయితే తెలిసారు. మనమైతే మరి సందేశంలో ఉన్నాం, మరి ఎలాంటి మంచి పాటలు మీకోసం అయితే ఇంకా ఇంకా ప్లే చేయాలని, బట్ తమ సమయం అయితే అయిపోతుంది కాబట్టి మరి క్వశ్చన్ ఒకసారి అడిగిన తర్వాత మరొకసారి మరి మనమైతే ఎవరెవరికి ఆన్సర్లు పంపించేసారో వాళ్ళందరి పేర్లు కూడా చదివేద్దాం. సో ఎందుకు మన ముందే ఉంటుంది కానీ మనకు కనపడదు, వేరేవాళ్ళు కనపడద్దు అంటే వేరే వాళ్ళకి ఇంకా కూడా కనపడదండి. సో మీ అనుమానం తీరిపోయిందా, వేరే వాళ్ళకి కనపడద్దా అని చెప్పి కొంతమంది డౌట్ అడుగుతున్నారు. సో వేరే వాళ్ళకు కూడా కనబడదు, మనకి కనబడదు, వేరే వాళ్ళకి కనబడదు. అదేంటో తెలిస్తే మరి అంత అద్భుతమైనది ఏంటో తెలుసుకోవాలని ఉంటే కనుక మరి నేను స్టేట్ ట్యూన్ చేయండి. సో మీకోసం అయితే ఆన్సర్ చేస్తున్నాను, మీకు కూడా ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేసేయచ్చు. తర్వాత మనకి మెసేజ్ చేసిన వాళ్ళలో శాంతినగర్ నుంచి ఒకే ఒక్కటి మెసేజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్గా ఇప్పుడే కరెక్ట్ ఆన్సర్ చేస్తారండి. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఎందుకు కనబడదండి, ఎందుకు అడిగింది ఆన్సరా? ఓకే. పెడన జోగనంద్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కనకరా గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణ, స్వర్ణ, గౌతమి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్.

సార్ కర్నూలు నుంచి రాజేశ్వరి, ఉదయ్ వీళ్ళందరూ కలిసి, గౌతమ్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఆన్సర్ అండి. ఇంకోళ్ళు అయితే మెసేజ్ చేశారు. రాజోల్ నుంచి జయన్న గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. దేవనూరు మజారా చిన్నంపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు. అష్టదిగ్గజాలు కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ అండి. మరి జాన్సన్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాస గారు కోదా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మన ముందే ఉంటుంది, అన్ని చోట్ల ఉండదు, మళ్ళీ మన ముందే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరైతే ఏ పంపిస్తున్నారు ఆ అర్థం ఏంటో కూడా చెప్తాం కాసేపట్లో. జడల అనిల్ కుమార్ మాధవి మెసేజ్ చేస్తున్నారు పాల్వాన్స నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. సో సో సో రమా అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. చిన్నగొల్లపాలెం నుంచి, కృష్ణా జిల్లా నుంచి నవ్య, అక్షయ, విరాట్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఎన్ అనిల్ కుమార్ చంద్రశేఖర్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకోళ్ళైతే హారిక బెహాపూర్ నుంచి ఒడిశా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కార్తీక్ కోదా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అబ్బాబ్బా, రాంగ్ ఆన్సర్ చదవటం కూడా బాగుంది కదా. చూద్దాం. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్నారు రమేష్ దొంతి అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవట్ట మండలం నుంచి, కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అబ్బా, నన్ను నుంచి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అయాన్స్, వీళ్ళందరూ బ్యాచ్ అంతా కలిసి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఓకే, ఇంకా వచ్చేసి మీ యాంకరింగ్ సూపర్ అండి అని చెప్పి అన్నారు, బట్ ఆన్సర్ కూడా పంపిస్తే బాగుంటుంది కదా. రైట్. ఇంకొచ్చి నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్తిరా గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అబ్బా, ఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేశారు. అనంతపురం నుంచి మస్తాన్ బాషా ఇమాంబి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మరి పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నంద్యాల ఫర్ఖా పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళలో రామళ్ళకోట నుంచి దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఆత్మ గురించి ఆదిశేషి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా వచ్చి ఉమ్మడి నుంచి మహమ్మద్ జనేద్దీన్, స్నేహభావన్ జనేద్దీన్ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కేదారి వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వచ్చేసి సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి నంద్యాల జిల్లా నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి జయలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు, ఇంగ్లీష్లో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎంఎం శ్రీవస్త గణేష్ గారు మెసేజ్ చేస్తున్నారు, కోనాపూర్ నుంచి, రాంగ్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, ఒకటైతే కరెక్ట్ ఆన్సర్ అండి. కేవీ రణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కొంచెం దగ్గరలో ఉన్న ఆన్సర్ అయితే పంపించారు, చూస్తానండి. ఇంత పెద్దగా పంపిస్తే ఎలాగండి ఆన్సర్? ఓకే, దగ్గరగా ఉంది, చూద్దాం. మరి వినికొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మహమ్మద్ వినాయతుల్లా భావనిపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా హౌసింగ్ బోర్డ్ కాల్ నుంచి టైలర్ రమేష్ మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జబర్దస్త్ పాటలు ప్రసంగం చేస్తున్నారు అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేస్తున్నారు. ఓకేనండి, ఇలాగే మెసేజ్ చేస్తున్నాండి. నల్గొండ జిల్లా చందంపేట గ్రామం నుంచి, చందంపేట మండలం చిత్తిరా గ్రామం నుంచి దమోజ్ వెంకటాచార్య వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మళ్ళీ సవరించుకొని వీళ్ళందరూ కూడా మెసేజ్ చేస్తున్నారన్నమాట. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పోరపల్లి శ్రీనివాస్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఇవన్నీ ఆన్సర్లు, చాలా మంది మంచి మంచి ఆన్సర్లు పంపించేశారు. మరి ఇది విషయం. సో ఇంతకీ క్వశ్చన్కి ఆన్సర్ మన ముందే ఉంటుంది, ఇతరుల ముందు ఉండదు. అబ్బా, ఎంత హింట్ ఇచ్చానండి, మామూలు హింట్ కాదు కదా. సో ఇది మన ముందే ఉంటుంది కానీ మనకు కనబడదు, ఎవరు తెలిస్తే మెసేజ్ చేయమని చెప్పాను, మిగతా కూడా కనబడుతుందని చెప్పాను. ఇప్పుడు అర్థం చేసుకుని మన వాళ్ళు మెసేజ్లు చేస్తున్నారు. ఏంటి అంటే కనుక భవిష్యత్తు ఎవరి ముందు అలాగే ఉంటుంది, వేరే వాళ్ళకి కనబడదు. మీరు ఎవరన్నా భవిష్యత్తు చెప్తానో నమ్మొద్దు దయచేసి, ఓకేనా? ఇది విషయం. చాలా మంది కూడా చేస్తున్నారు కాబట్టి ఆ విషయం చెప్పడం వచ్చేసింది. సో ఇంతకు వచ్చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ భవిష్యత్ అనమాట. మరి ఇక్కడతో మరి నేనైతే సందర్శనందరికి టాటా గుడ్ బై చెప్పేస్తాను. నెక్స్ట్ మనం మళ్ళీ కలుసుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఇంటికి వస్తాను, కారుకి వస్తాను, లారీకి వస్తాను, బస్సుకి వస్తాను, బండికి వస్తాను, కారుకి వస్తాను, లారీకి వస్తాను.

என்ஜாய் செய்யறா, ஓரி சோதரா என்ஜாய் செய்யறா.

0: ఇలాగొద్దు ఇలాగొద్దు. ఉత్తర్ సాల్ట్ కమాయ్ తోడు స్విట్జర్లాండింగ్ అలా ఇలా అలా ఇలా ఆ
1: సర్కుల్లు ఉంటేనే లవ్ అంటారు, నువ్వే ప్రాణం అంటారు, హార్ట్ బీట్ అంటారు. అబ్బా కంపెస్ట్

కింద షికార్ అంటే నో అంటారు, ఏసీ కార్ ఉంటే లేడీస్ సై అంటారు, హబారా అంటారు, మెయింటెనెన్స్ తగ్గిపోతే బ్రదర్ అంటారు, చేతిలో కార్డు పెట్టి తన పెళ్లికి రమ్మంటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. పాకిస్తాన్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 23 మందిని చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఉగ్రవాదులుగా కేంద్రం ప్రకటించింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ తన సేవలను ఆధునికీకరించే ప్రక్రియలో భాగంగా కీలక మార్పులు చేసింది. సిస్టమ్ అప్గ్రేడ్ తర్వాత సరికొత్త యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మార్పుల వల్ల పీఎఫ్ ఖాతాదారులకు వేగవంతమైన మరింత సురక్షితమైన సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో 2 రోజు పర్యటన కొనసాగించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నలగంపల్లి గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్రజలు అవలంబిస్తున్న వినూత్న నెట్ జీరో విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. సౌర విద్యుత్ వినియోగం, వ్యర్థాల నిర్వహణ, నీటి పొదుపు వంటి పద్దతులతో ఆదర్శంగా నిలుస్తున్న ఈ గ్రామంపై ఆయన ప్రశంసలు కురిపించారు. రాష్టంలో తోతాపురి మామిడి సాగు, మార్కెటింగ్, ప్రాసెసింగ్ వంటి అంశాలను పరిశీలించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. గిరిజనుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పొగాకు కొనుగోళ్ల కోసం వేలం నిర్వహించే అన్ని ప్లాట్ఫామ్లు వెంటనే ప్రారంభించాలని, ప్రతి కంపెనీ తప్పనిసరిగా వేలంలో పాల్గొనాలని, కంపెనీలన్నీ ఏకమై మంచి పొగాకు బేళ్లపై సీలింగ్ పెట్టి ధరలు తగ్గించినా అక్రమాలకు పాల్పడినా సహించేది లేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. పౌర సరఫరాల సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువచ్చేలా గుజరాత్ రాష్టంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ పథకాన్ని ఏపీలోనూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వారసత్వాస్తుల పంపకాల దస్తావేజు రిజిస్టేషన్ పూర్తి కాగానే ఆటోమేటిక్గా మ్యుటేషన్ జరిగేలా కొత్త విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ నిర్ణయంతో భూ యజమానులు మ్యుటేషన్ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు తప్పనున్నాయి.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: చేస్తూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. అసలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?

0: కోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
1: 101.3. అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

చేశారు చంద్రబోస్ గారు నిర్దేశం నుంచి ఆ రాజు సునీత వారి బృందం కలిసిపోయిన అద్భుతమైన పాట అయితే లక్ష్మి సినిమా నుంచి ఉన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మరి స్టూడియో సమయం 4:09:57 అవుతుంది. మంచి పాట అయితే వినేశారు కదా. నేను ఈ పాట ప్లే చేయగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి పాటలు ప్లే చేయబోతున్నాను అని అనమాట. సో ఈ రోజు 4 గంటలకి వివిధలో మరి నయన తార గురించి మంచి పాటలు అయితే ప్లే చేస్తూ ఉంటారనమాట. తను నటించిన ఒక మంచి పాటలు అయితే మీకోసం వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇండస్ట్రీలో ఒక స్టార్డమ్ నిలబెట్టుకున్న ఒకప్పుడు విజయశాంతి గారు, రాధిక గారు రాధ ఎలా సంపాదించుకున్నారు, ఇప్పుడున్న హీరోయిన్లలో కూడా మరి సమంత గారు కానివ్వండి, నయనతార, ఇలా అందరూ కూడా స్టార్డమ్ సంపాదించుకుంటున్నారు. లేడీ ఓరియంటెడ్ యాక్టర్స్ కూడా బాగా అనుష్క లాంటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళలో మరి బిగ్గెస్ట్ స్టార్గా కూడా నయనతార గారు చెప్పుకోవచ్చు. నయనతార ఇంకా చాలా చాలా సినిమాలు నటిస్తున్నారు. రీసెంట్గా శివనశంకర వరప్రసాద్ సినిమాలో కూడా నటించడం జరిగింది, ఆలరించడం జరిగింది, అదే స్టార్దమ్ని ఇవ్వడం జరిగింది అనమాట. సో అలాంటి పాటలు మీకోసం అయితే నయనతార పాటలు వచ్చేస్తుంటాయి మీకోసం. నెక్స్ట్ మన కోసం రాబోతున్న పాట మనశంకర వరప్రసాద్, ఈ చిత్రం నుంచి ఒక పాట అయితే వచ్చేస్తుంది. మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుతున్నానండి. ఇది మనలో అందరికీ యూస్ఫుల్ టాపిక్. అదేంటంటే ఫస్ట్ ఎయిడ్. ఏదైనా డిజాస్టర్ అయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, చిన్న పెద్ద గాయాలైనప్పుడు ఫస్ట్ ఎయిడ్ ప్రాముఖ్యత గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎయిడ్ అనేది అత్యవసర సమయాల్లో చాలా ముఖ్యం. మరి ఈ ప్రథమ చికిత్స ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి వెన్నెలా ప్రోగ్రాంలో చేతంతో. ఎమర్జెన్సీ టైంలో ఫస్ట్ ఎయిడ్ ఇలా చేయండి. చాలామందికి ఫస్ట్ ఎయిడ్ ఇంపార్టెన్స్ తెలియదు, అది నేర్చుకోవడానికి కూడా తొందరగా ముందుకు రారు. ఎందుకంటే టైం ఉండదు, ఎక్కడి నుండి మొదలుపెట్టాలో తెలియదు. వారికి కానీ వారి దగ్గర వారికి కానీ యాక్సిడెంట్స్ అవ్వచ్చని వారు అనుకోరు. ఒకవేళ అవసరమైతే ఆ మాత్రం తెలుసునే అనుకుంటారు. కానీ ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోవడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏమిటో చూడండి. ప్రాణాలు సేఫ్. ఎస్, ఎమర్జెన్సీలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో తెలిసిన వారే ఉంటారు. దీనివల్ల ఒక లైఫ్ సేవ్ అవుతుంది. కంఫర్ట్. ఎస్, సెకండ్ ఇస్ కంఫర్ట్. ఫస్ట్ ఎయిడ్లో ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి విక్టిమ్కి కంఫర్ట్ కలుగజేస్తారు. ఒకరిక్కడ సిచ్యువేషన్ని కంట్రోల్లో చేస్తున్నారు అన్న నమ్మకం పేషెంట్కి కలిగితే వారికి యాంగ్జైటీ తగ్గుతుంది. ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి అవసరాన్ని బట్టి గాయాలకి కావాల్సిన ఇమీడియట్ ట్రీట్మెంట్ అందజేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో ఫస్ట్ ఎయిడ్ అందకపోతే పేషెంట్ పరిస్థితి చేయి దాటిపోతుంది. ఫస్ట్ ఎయిడ్ ద్వారా పేషెంట్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ వచ్చే వరకు స్టెబిలైజ్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో లేకపోతే ఉన్న వాటిని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. వీరికి పేషెంట్ గురించి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దానికి వారు ఎమర్జెన్సీ సర్వీసెస్ వారికి అందజేస్తారు. అంటే చైన్ ఆఫ్ సర్వీసెస్లో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న వారు ఒక వాల్యుబుల్ లింక్ ప్రొవైడ్ చేయగలుగుతారు.

మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 09515 22

7039. My email address feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ ఉన్న వారికి వారి స్కిల్స్ మీద నమ్మకం ఉంటుంది. అంటే వారు చాలా కాన్ఫిడెంట్గా ఫస్ట్ ఎయిడ్ అడ్మినిస్టర్ చేయగలరు. ఈ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి వారు ట్రైనింగ్ తీసుకొని వారి రియాక్ట్ అయ్యే పద్ధతిలో తేడా తెలుస్తుంది. అది వారి నిత్య జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్స్ అనేవి ఎవరికి ఎప్పుడైనా కావచ్చు. అది ఎప్పుడు వేరే వాళ్ళకి, రోడ్డు పైన ఇతరులకి అవుతుందని ఏమీ లేదు కదా. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఉన్నవారు పరిస్థితిని త్వరగా అంచనా వేయగలుగుతారు. చుట్టుపక్కల జరుగుతున్న దానికి అనుగుణంగా వెంటనే వారి ప్లాన్స్ని మార్చుకోగలుగుతారు. ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ వల్ల సేఫ్టీ గురించి ఆలోచన పెరుగుతుంది. యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయో అవగాహన ఉన్నప్పుడు ఎలా వాటిని ప్రివెంట్ చేయాలో బాగా తెలుస్తుంది. దీనివల్ల యాక్సిడెంట్స్ బాగా తగ్గుతాయి. ఫస్ట్ ఎయిడ్స్లో చిన్న చిన్న గాయాలను ట్రీట్ చేయడం, ఎక్కడైనా కోసుకుపోతే అక్కడ ప్లాస్టర్ వేయడం, బ్యాండేజ్ కట్టడం, బ్లీడింగ్ జరుగుతుంటే ఆపడం, సిపిఆర్ చేయడం, వెనుకుని ట్రీట్ చేయడం, వడదెబ్బ తగిలితే ట్రీట్ చేయడం, కాలిన గాయాలకు అవసరమైన ప్రథమ చికిత్సను అందించడం వంటివి నేర్పిస్తారు. అయితే ఇవన్నీ కొన్ని గోల్స్ని రీచ్ అవ్వడానికి నేర్పిస్తారు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్కి 3 ప్రీమియర్ గోల్స్ ఉంటాయి. వాటిని 3 P's ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అంటారు. ఎందుకంటే ఈ 3 లక్ష్యాలు పి అక్షరంతో మొదలవుతాయి. అవేమిటంటే ప్రిజర్వ్ లైఫ్, ప్రివెంట్ ఫర్దర్ డిటీరియరేషన్, ప్రమోట్ రికవరీ. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో మొట్టమొదటి గోల్ ఫస్ట్ ఎయిడ్ పద్ధతుల ద్వారా ప్రాణాన్ని కాపాడడం. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో మొదట నేర్పించే విషయం, ఒక క్యాజువాలిటీని చూసినప్పుడు వారి ఎయిర్వే ఓపెన్గా ఉందా లేదా చెక్ చేయాలి. స్పృహ కోల్పోయిన వ్యక్తిని చూస్తే అవసరమైతే సిపిఆర్ చేయాలి అని నేర్పిస్తారు. ప్రిజర్వ్ లైఫ్లో మరొకరి ప్రాణం కాపాడమే కాదు, తన ప్రాణం కూడా కాపాడుకోవాలని చెప్తారు. తనను తాను ప్రమాదంలో పడేసుకోకూడదు. ఒక ప్రమాదకరమైన పరిస్థితి చూసినప్పుడు అక్కడున్న రిస్క్ అంచనా వేయాలి. తన ప్రాణాలు పక్కన ఉన్న వారి ప్రాణాలు రిస్క్లో పెట్టి వస్తువులు వీలైతే అక్కడి నుండి రిమూవ్ చేయాలి. సిచ్యువేషన్ మరీ డేంజరస్గా ఉండి దెబ్బతిన్న వ్యక్తికి అక్కడి నుండి కదిపే పరిస్థితి లేకపోయినా, లేదా సిచ్యువేషన్ని అప్రోచ్ అయ్యే పరిస్థితి లేకపోయినా కంట్రోల్లో ఉండాలి. ప్రొఫెషనల్ హెల్ప్ కొరకు కాల్ చేయాలి తప్ప తను హ్యాండిల్ చేయాలన్న సిచ్యువేషన్లోకి ఎంటర్ కాకూడదు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో సెకండ్ ఆబ్జెక్టివ్ ఉన్న పరిస్థితి ఇంకా బ్యాడ్గా తయారవ్వకుండా చూడడం. అంటే బోన్స్ ఫ్రాక్చర్ అయిన వారిని కదపకుండా ఉంచడం, వారికి ఇంకా గాయాలు కాకుండా ఉండే ప్లేస్లో ఉంచడం, గాయానికి కట్టుకట్టడం, బ్లీడింగ్ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ పేషెంట్ పరిస్థితిని ఇంకా బ్యాడ్గా కాకుండా కాపాడతాయి. అలాగే పేషెంట్ చుట్టుపక్కల ఏరియాని సేఫ్గా ఉంచడం, పేషెంట్ని సెక్యూర్ పొజిషన్లో ఉంచడం, స్పెషలిస్ట్ హెల్ప్ కోసం కాల్ చేయడం వంటివి కూడా ఇందులోకే వస్తాయి. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ యొక్క ఫైనల్ గోల్ రికవరీకి హెల్ప్ చేయడం. ప్రొఫెషనల్ మెడికల్ హెల్ప్ వచ్చేలోపు చేసే ఫస్ట్ ఎయిడ్ లాంగ్ టర్మ్ రికవరీకి ఎంతో సహకరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాలిన గాయం మీద కూలింగ్ అప్లై చేయడం వల్ల ఆ గాయం త్వరగా హీల్ అవ్వడమే కాక మచ్చపడే ఛాన్స్ని కూడా తగ్గిస్తుంది. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు రకరకాల పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. చిన్న గాయాల దగ్గర నుండి బోన్ ఫ్రాక్చర్స్ వరకు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తుంది. ప్రొఫెషనల్ హెల్ప్ వచ్చేలోపు ప్రొవైడ్ చేసే అసిస్టెన్స్ ఎంత ఇంపార్టెంటో తెలియపరుస్తారు. ఎమర్జెన్సీ ప్రొఫెషనల్ కేర్ కోసం కాల్ చేయడం కూడా రికవరీ త్వరగా జరుగుతుంది. ఈ ట్రైనింగ్ని చాలా మెడికల్ ఇన్స్టిట్యూట్స్, ఫస్ట్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్ నేర్పిస్తాయి. దీనివల్ల ప్రాణాలు కాపాడబడతాయి, సేఫ్టీ గురించి అవగాహన కూడా పెరుగుతుంది. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ వెన్నెల ప్రోగ్రాం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం, గమనించగలరు. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బాయ్. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

మీరింతవరకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం

0: కార్యక్రమం వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ముద్దు, కొత్త కర్నెల చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
2: ఆగు ముద్దు.
1: ఏంటి?
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
2: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఈనాటి
0: వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన పోషకాహార పెరటి తోటల ప్రాముఖ్యత, పోషకాహార లోప నివారణ గురించి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ఐ జ్యోతి గారి ప్రసంగం వింటారు.
6: రైతులకు, రైతు సోదరీమణులకు నమస్కారం. పోషకాహార పెరటి తోటల పెంపకం అనే అంశం మీద మనము ఈరోజు మాట్లాడుకుంటున్నాము. ప్రతి ఒక్కరము పల్లెటూరి ఇళ్లలో కావచ్చు, తర్వాత పట్టణాల్లో కావచ్చు, మనం ఈ పోషకాహార పెరటి తోట అంటే ఏం లేదండి, ఇది పెరటి తోట పెంచుకునే విధానము, ఎలా పెంచుకోవాలనే అంశం మీద మనము ఈరోజు మాట్లాడుకుందాము. ఈ యొక్క పోషకాహార పెరటి తోట అన్న పేరు ఎందుకు వచ్చిందంటే, కనుక మనకు ఇంటి చుట్టూ ఉన్న స్థలాన్ని మనకు ఎక్కువ పోషక విలువలు అందించే కూరగాయల మొక్కల్ని పెంచుకోవడం ద్వారా మనము ఆహారంలో ఈ యొక్క కూరగాయలని తీసుకోవడం ద్వారా ఈ యొక్క పోషకాలు అనేది మన శరీరానికి అందడం ద్వారా ఈ పోషకాహార లోపం అనే సమస్యను మనము ప్రధానంగా నివారించవచ్చు. ఈ యొక్క ముఖ్యమైన ఉద్దేశంతో ఈ పోషకాహార పెరటి తోట పెంచాలి అనే కాన్సెప్ట్ అనేది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు పోషకాహార పెరటి తోట యొక్క ముఖ్య ఉద్దేశము ఏమంటే, మన పరిసర ప్రాంతాల్లో అన్ని రకాల కూరగాయలు అలాగే ఆకుకూరలు, పండ్లు పెంచడం అనేది మనం ఏ విధంగా పెంచాలి అన్న అంశం మీద మనము ఈరోజు మాట్లాడుకుంటాము. సో ఫస్ట్ ఈ పోషకాహార పెరటి తోట ఎందుకు పెంచాలి, వాటి యొక్క ప్రయోజనాలు ఏంటి అన్న విషయానికి మనం గమనించినట్లయితే, ఫస్ట్ ఈ పోషకాహార పెరటి తోట పెంచడం ద్వారా మనకు మన పెరట్లోనే మనకు కావాల్సినటువంటి తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు లభించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క పోషకాహార పెరటి తోటను మనము సంవత్సరం పొడవునా కూడా ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి, ఎలాగో నిర్వహించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నట్లయితే మనకు సంవత్సరం పొడవునా కూడా ఈ కూరగాయలు, ఆకుకూరలు అనేది మనము మన యొక్క పరిసర ప్రాంతాల్లోనే పొందుకోవచ్చు అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకు అదనంగా ఆదాయాన్ని మనము ఆర్జించవచ్చు. అలాగే ఈ పోషకాహార పెరటి తోట పెంచడం ద్వారా మనం కూరగాయలు కొనుక్కోవడానికి అయ్యే ఖర్చు కూడా మనకు తగ్గుతుందన్నమాట. అలాగే రసాయన రహిత కూరగాయలు, పండ్లు మనకు దొరుకుతాయి. అలాగే మన ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా పంట మొక్కల్ని ఎలా పెంచాలి అనే అంశం మీద వారికి కొంచెం అవగాహన అనేది మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో ఇంకా మనం చూసినట్లయితే మార్కెట్లో దొరికే కూరగాయలను చూసినప్పుడు వాటి మీద ఎన్నో రకాలైనటువంటి క్రిమిసంహారక మందులు, వాటి అవశేషాలు

మనకు అనే సమస్య అనేది మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు రైతులు వాణిజ్యపరంగా వేసే పంటలలో వివిధ రకాలైనటువంటి తెగుళ్లను వ్యాధులను తట్టుకోవడం కోసం ఎన్నో రకాలైనటువంటి హానికరమైనటువంటి క్రిమిసంహారక మందులను వాడుతూ ఉంటారు. వాటిని వాడడం ద్వారా ఏంటంటే వాటి యొక్క అవశేషాలు అలాగే కూరగాయల మీద ఉండిపోతాయి. వాటిని మనము మార్కెట్లో నుంచి తీసుకున్నప్పుడు కలుషితమైనటువంటి ఆ కూరగాయలని తీసుకోవడం ద్వారా వాటిని సరైన విధానంలో మనము నీళ్లతో కడగకపోవడం కారణాన్ని బట్టి ఒక్కొక్కసారి మనము మంచినీళ్ళతో కడిగినా కూడా కొన్ని అవశేషాలు

కలుషితమైనటువంటి ఆ కూరగాయలని తీసుకోవడం ద్వారా వాటిని సరైన విధానంలో మనము నీళ్లతో కడగకపోవడం కారణాన్ని బట్టి ఒక్కొక్కసారి మనము మంచినీళ్ళతో కడిగినా కూడా కొన్ని అవశేషాలు అలాగే ఉండిపోతాయి. సో వాటి వల్ల ఏమవుతుందంటే మనకు ఈ కెమికల్స్ అనేవి, ఈ రసాయన పదార్థాలు అనేది మన శరీరంలోనికి పోవడం ద్వారా అవి శరీరంలో పేరుకుపోయి లాస్ట్కు చివరికి మనకు క్యాన్సర్ వంటి భయంకరమైన జబ్బులు రావడానికి ప్రధానమైన కారణంగా కూరగాయలు అనేవి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనము టొమాటో చూసినా, మిరప చూసినా, వంకాయ ఇలాంటి రెగ్యులర్గా మనము కూరగాయలు వాడే కూరగాయలు అన్నమాట ఇవి. సో వీటిని చూసినట్లయితే వీటికి తప్పకుండా మందులు అనేవి వాడుతూ ఉంటారు. అలాగే ఆకుకూరల మీద వివిధ రకాలైనటువంటి పురుగులు అలాగే మచ్చలు ఇలాంటి సమస్యలు అనేవి రైతులు సాధారణంగా ఎదుర్కొంటూ ఉంటారు. సో తప్పనిసరిగా వాళ్ళు ఈ క్రిమిసంహారక మందులు వాడుతూ ఉంటారు. సో ఇలాంటి సమస్య అనేది మనము సమాజంలో చూస్తూ ఉంటాము, కానీ మనము వాటి గురించిన అవగాహన లేకపోయినా కారణాన్ని బట్టి అలాగే మనం వాటిని వాడుతూ ఉంటాము. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మన పరిసరాల్లో ఉన్న స్థలాన్ని, వ్యర్థంగా ఉన్న స్థలాన్ని ఉపయోగించుకోవడం ద్వారా, అలాగే మన ఇంటిలో ఉన్నటువంటి వ్యర్థాలను ఉపయోగించుకోవడం ద్వారా ఒక వర్మి కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా, అలాగే ఒక కంపోస్ట్ యూనిట్ వ్యర్థ పదార్థాలు వంటింటి వ్యర్థాలతో మనము ఈ కంపోస్ట్ అనేది తయారు చేసుకోవడం ద్వారా, అలాగే పశువుల ఎరువు వాడడం ద్వారా ప్రకృతి సేద్యం విధానంలో కూడా మనము ఈ యొక్క పోషకాహార తోటను పెంచవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఇది ప్రధానమైన కారణం. పోషకాహార తోట పెంచడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రసాయన రహిత కూరగాయలని పొందుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఈ రసాయన రహిత కూరగాయలను పొందుకోగలుగుతుంటామో అప్పుడే ఆ యొక్క భయంకరమైన క్రిమి సంహారక మందుల అవశేషాల నుంచి మనము వాటి బారిన పడకుండా కాపాడబడవచ్చు అన్నమాట. అలాగే మన ఇంటిల్లి పాదిని కూడా కాపాడవచ్చు. ఇది పోషకాహార పెరటి తోట యొక్క ప్రధానమైన ఉద్దేశం. అలాగే ఈ యొక్క పెరటి తోట యొక్క మరొక ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు మనము ఆరోగ్యపరంగా చూసినట్లయితే మనకు మహిళల్లో, చిన్నపిల్లల్లో రక్తహీనత అనేది ప్రధానమైన సమస్య. మనం తీసుకునే ఆహారంలో కేవలము క్యాలరీస్ అంటే శక్తిని మాత్రమే ఇచ్చే ఈ బియ్యము, తర్వాత కందిపప్పు ఇలాంటివి మాత్రమే వాడుతున్నాము. కానీ ఏదైతే రక్తహీనతకు, అలాగే కాల్షియం లోపము, తర్వాత అయోడిన్ లోపము, వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఏమిటంటే సరైన మోతాదులో మనము ఈ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వాడకపోవడమే. సో ఇవి మనకు చాలా తక్కువ మొత్తంలో అవసరమయ్యే పదార్థాలు అన్నమాట. ఇది మనకు కాల్షియం కావచ్చు, ఇనుము కావచ్చు, ఐరన్, ఇనుము ధాతువు, తర్వాత అయోడిన్, ఫాస్ఫరస్ ఇలాంటివి మనకు, క్రోమియం, మ్యాంగనీస్ ఇలాంటివన్నీ కూడా మనకు ఈ ఆకుకూరల ద్వారా వస్తాయన్నమాట. ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల ద్వారా వచ్చేటువంటి ఖనిజ ధాతువులు, అలాగే విటమిన్స్ కూడా, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ సి, విటమిన్ కే, అలాగే బి విటమిన్స్, ఇవన్నీ కూడా మనకు పుష్కలంగా మనకి ఆకుకూరలలో, కూరగాయలలో, పండ్లలో దొరుకుతాయన్నమాట. సో దాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకొని మనము మనకున్న తక్కువ స్థలంలోనే ఏ విధంగా ఈ యొక్క పోషకాహార తోటను వేసుకోవాలి అనేది ఒక నమూనా అనేది మనము అవగాహన కలిగి ఉండాలన్నమాట. మొట్టమొదట మన చుట్టూ ఉన్నటువంటి స్థలాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఎలాంటి ప్లాస్టిక్ పదార్థాలు కావచ్చు, ఎలాంటి క్రిమి సంహారక మందుల అవశేషాలు కానీ ఇలాంటివి లేకుండా మొత్తము మన యొక్క ఇంటి పరిసరాల్లో ఉన్న స్థలాన్ని నీట్గా సేద్యం చేసుకోవాలి. తర్వాత ఒక 15 రోజుల ముందే ఈ నేలను సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకున్న తర్వాత దాంట్లో వర్మి కంపోస్ట్ కానీ లేకపోతే పశువుల ఎరువు కానీ ఈ విధంగా వేసి ఆ యొక్క నేలను మనము సిద్ధపరచుకోవాలన్నమాట. తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత మనము ఈ యొక్క స్థలాన్ని వివిధ మనం ఏ కూరగాయలు వేయాలనుకుంటున్నాము అనేది ఒక అవగాహన కలిగి ఉండి మనకున్న స్థలాన్ని బట్టి, మనకు తక్కువ స్థలం ఉన్నట్లయితే దాంట్లో కేవలము 4-5 రకాలు లేదా 6 రకాల కూరగాయలు మన యొక్క అభిరుచిని బట్టి ఆకుకూరలు అనేవి వేసుకోవాలన్నమాట. మనకున్న స్థలం చిన్నదే అయినట్లయితే గిన ఆకుకూరలు వేసుకోవడం ఉత్తమమైన పని. అందులో పాలకూర, ఇందులో ఏదైతే కాల్షియం అనేది అధికంగా ఉంటుంది, తర్వాత గోంగూర, ఇందులో ఇనుము అధికంగా ఉంటుంది, తర్వాత తోటకూర, ఇందులో వచ్చేసి మనకు కాల్షియం అధికంగా ఉంటుందండి. ఈ విధంగా మనకు చుక్కకూర, తర్వాత మెంతికూర కూడా చలువ చేస్తుంది. మెంతికూరలో కూడా మనకు కావాల్సినటువంటి విటమిన్ ఏ,

విటమిన్ సి ఇవి అనేది మనకు పుష్కలంగా దొరుకుతాయి అన్నమాట. సో ఈ విధంగా ముఖ్యమైనటువంటి బచ్చలి కూర, ఇందులో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా ముఖ్యమైనటువంటి ఆకుకూరలు అనేది మనము వేసుకోవడానికి ఎక్కువగా వీలు కల్పించాలన్నమాట. సో అలాగే మనకున్నటువంటి స్థలం మధ్యస్థంగా ఉంటే గిన అందులో ఆకుకూరలతో పాటుగా కొన్ని రకాలైనటువంటి కూరగాయలు కూడా మనం వేసుకోవచ్చు. ఇందులో మనకు ముఖ్యంగా రెగ్యులర్గా వాడేటువంటి టొమాటో, తర్వాత మిరప, తర్వాత వంకాయ, చిక్కుడు, చిక్కుడులో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనము తీసుకోవాలన్నమాట. అలాగే క్యారెట్, ముల్లంగి, ముల్లంగిలో మనకు ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. క్యారెట్లో మనకు విటమిన్ ఏ, బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. సో ఈ విధంగా దుంప కూరగాయలు కూడా వేసుకోవాలన్నమాట. అలాగే కాలీఫ్లవర్, క్యాబేజీ ఇలాంటివి కూడా మనము పాదులుగా ఏర్పాటు చేసుకొని వేసుకోవడం అనేది మంచిది. ఇంకా పండ్ల విషయానికి వస్తే గిన మనకు విటమిన్ సి, విటమిన్ ఏ ఎక్కువగా ఉన్నటువంటి పండ్లు కూరగాయలు వేసుకోవడము మనకు కొంచెం లాభదాయకంగా ఉంటుంది. అంటే బొప్పాయిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, అలాగే జామ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు సంవత్సరం పొడవునా ఉండేటువంటి మునగ చెట్టు వేసినట్లయితే మనకు మునగ ఆకులు, మునగ కాయలు, అలాగే రెండు విధాలుగా మనకు ఉపయోగపడతాయి అన్నమాట. సో తర్వాత ఉసిరి, నిమ్మ ఇలాంటి చెట్లను కూడా మనం వేసుకోవడం ద్వారా మన పరిసర ప్రాంతాల్లోనే మన శరీరానికి కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్ అనేది మనము పొందుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి, మనము పోషకాహార పెరటి తోటను మరియు వాటి మొక్కల ఎంపిక ఎలా చేసుకోవాలి అన్నట్లయితే, ఇప్పుడు వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, చిన్నపిల్లలు వాళ్ళ యొక్క అభిరుచిని బట్టి కూర మొక్కలు కానీ లేకపోతే పండ్ల మొక్కలు కానీ ఎంపిక చేసుకోవడము మంచిది. అలాగే స్వల్పకాలిక మొక్కల నుంచి మనకు దృఢమైన ప్రాంతీయ వాతావరణానికి, నేల అనుకూలమైనటువంటి కూరగాయల మొక్కల్ని ఎంపిక చేసుకోవడం అనేది మంచిది. అలాగే సాధారణంగా క్రిములను, వ్యాధులను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవడం అనేది మంచిది. సో ఈ విధంగా మనకు మెరుగైన మొక్కలను ఎంపిక చేసుకోవడం ద్వారా మన జీవన విధానంలో వైవిధ్యాన్ని తీసుకురావడమే కాకుండా ఆహారపు అలవాట్లను, ఆచారాలను మనము నిలుపుకోవచ్చు అన్నమాట. అలాగే ఈ విధంగా మనము ఆకుకూరలు చూసినట్లయితే ఇందులో మనకు కొన్ని మంచి రకాలైనటువంటి విత్తనాలు మనకు లభ్యమవుతూ ఉన్నాయి. టమాటాలో వచ్చేసి పూసా, అర్క ఈ కంపెనీస్ నుంచి, అంటే IAHR బెంగళూరు నుండి, పూసా వారి నుండి కూడా మనకు ఈ యొక్క వివిధ రకాలైనటువంటి ఉత్తమమైన హైబ్రిడ్ రకాలు అనేది మనకు అందుబాటులో ఉన్నాయి. సో అలాగే బెండకాయలు కూడా అర్కానామికా, అర్కాబై అనే IAHR వెరైటీస్ మనకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత కాకరలో కూడా పూసావారి, పూసా విశేష, అలాగే పూసాకో ఇలాంటి మంచి రకాలు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత పాలకూరలో ఆల్ గ్రీన్, తర్వాత అర్క అనుపమ ఇలాంటి కొన్ని మంచి రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఏమంటే తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చి వ్యాధులను తట్టుకునే శక్తి కలిగినటువంటి రకాలు అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకు మాటికి వ్యాధులకు గురి కాకుండా, ఎక్కువగా క్రిమి సంహార మందులు వాడకుండా ఉపయోగించడానికి మనకు ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇంకా మనం వేసుకోవాలనుకున్నటువంటి ప్రతి ఒక్క కూరగాయ మొక్కల్లో కూడా మనకు సైంటిఫిక్గా రూపొందించినటువంటి కొత్త రకాలు విడుదల చేసి ఉన్నారు. సో అభిరుచిని బట్టి మీరు వేసుకోవాలనుకున్న కూరగాయల మొక్కల్ని, ఏ కూరగాయల మొక్కలు వేసుకోవాలనుకుంటున్నారో వాటిని మీరు స్థానికంగా ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం వారి సాంకేతిక సహకారంతో కావచ్చు, లేకపోతే వ్యవసాయ ఉద్యాన శాఖ అనుబంధ సంస్థల వారి సాంకేతిక సహకారంతో కావచ్చు, ఈ యొక్క కూరగాయల మొక్కల రకాలను అలాగే వెరైటీలను మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఇంకా మనకు ఈ సంవత్సరం పొడవునా కూడా మనకు ఈ కూరగాయల మొక్కల్ని ఎలా పెంచుకోవాలి అన్నట్లయితే మనకు మూడు రకాలైనటువంటి సీజన్లు ఉంటాయి, ఖరీఫ్, రబీ. ఈ ఖరీఫ్ అనేసరికి మనకు జూన్ నుంచి మనకు నవంబర్ వరకు ఉంటుందండి. తర్వాత రబీ అంటే మనకు డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. తర్వాత మనకు ఎండాకాలం వచ్చేసరికి మార్చ్ నుంచి మే వరకు మనము ఎండాకాలంగా చెప్పుకోవచ్చు. సో మనం అన్ని రకాల కూరగాయలని, ఆకుకూరలను వచ్చేసి ఖరీఫ్లో మనము పెంచుకోవచ్చు. అలాగే మనము మీకు ఉద్యాన శాఖ వారి సహకారంతో లేదా కృషి విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో ఈ కూరగాయలు ఏ ఏ కాలంలో ఎప్పుడు సోయింగ్స్ చేయాలి, అంటే ఎప్పుడు నాటాలి, ఎప్పటి వరకు నాటుకోవచ్చు అనే అంశం మీద వారు మీకు అవగాహన కల్పిస్తారు. అలాగే ఇంకా ఈ కూరగాయల మొక్కల్ని పెంచడానికి ముందు మనము ఫస్ట్ స్థలాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఈ యొక్క స్థలం అనేది మనకు నీటి వసతి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. అలాగే సూర్యరశ్మి తగిలే స్థలాన్ని

ఎంపిక చేసుకోవాలన్నమాట. ఏమంటే ఇప్పుడు సూర్యరశ్మి అనేది మనకు మొక్కలకు తప్పనిసరిగా అవసరమైనటువంటి సోర్స్, అంటే వాటి కిరణజన్య సంయోగక్రియ జరగడానికి ఈ యొక్క సూర్యరశ్మి అనేది చాలా అవసరము. అలాగే నీరు కూడా, నీటి వసతి, మంచినీటి వసతి కలిగి ఉండాలి. అలాగే ఈ యొక్క పోషకాహార పెరటితో చుట్టూ పశువుల నుంచి, దొంగల నుంచి రక్షణ కల్పించే విధంగా ఏదైనా కంచె అనేది ఏర్పాటు చేసుకోవడం మంచిది. తర్వాత ఈ తోట పరిమాణం అనేది ఒక ఇంట్లో గురి నుంచి 5 మంది ఉన్న ఇంట్లో సంవత్సరం పొడవునా కూరగాయలు పొందుకోవడం కోసం ఒక 220 మీటర్ స్క్వేర్ల స్థలము సరిపోతుంది. ఇంకా ఈ యొక్క పోషకాహార పెరటి తోట వేసుకోవాలనుకున్న ఆ స్థలం అనేది మనకు దీర్ఘచతురస్రాకారంగా ఉన్నట్లయితే మనం దానికి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చు అన్నమాట. ఇంకా ఈ పోషకాహార పెరటి తోట లేఅవుట్ ఎలా వేసుకోవాలి అన్నట్లయితే, మనము ఫస్ట్ నేలను సిద్ధపరచుకున్న తర్వాత వీటిని మనము 1 మీటర్ స్క్వేర్ దూరంలో ఈ యొక్క నేలను అనేది మనము విభాగించుకోవాలన్నమాట. సో ఒక్కొక్క 1 మీటర్ స్క్వేర్లో మనం ఒక్కొక్క రకం వేసుకునే విధంగా ఆ నేలను అనేది మనము సిద్ధపరచుకోవాలి. ఈ విధంగా మనము 5-6 విభాగాలు చేసుకున్న తర్వాత మన యొక్క అవసరాన్ని బట్టి, మన యొక్క ప్రాధాన్యతను బట్టి ఈ యొక్క కూరగాయలు అనేది మనం వేసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు 3 భాగాలు, మిగతా భాగాలలో కూరగాయలు అనేది వేసుకోవాలి. తర్వాత బహువార్షిక మొక్కలు కేటాయించిన తర్వాత, బహువార్షిక మొక్కలు అంటే ఇవి మునగ, తర్వాత నిమ్మ, జామ ఇలాంటి వాటిని మనము తూర్పు బయటన నాటుకోవడం మంచిది. ఎందుకంటే వీటి యొక్క నీడ ఈ యొక్క మిగతా ఆ కూరగాయల మీద పడకుండా ఉండేలాగా చూసుకోవాలి. సో అలాగే ఈ తోటకు మనకు నడిచే విధంగా 4 విధాల దారి అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ మనం ఈ యొక్క టమాటా, మిరప, వంకాయ ఇలాంటి మొక్కల్ని చూసినట్లయితే ఫస్ట్ వీటిని మనము నారుమడిలో వేసి ఆ తర్వాత మెయిన్ పొలంలోనికి మార్చుకోవడం అనేది మంచిది. ఎందుకు అంటే దీనివల్ల మనకు 3-4 వారాల వరకు వాటి యొక్క పెరుగుదలకు కావాల్సిన నీటి మోతాదును మనము తగ్గించవచ్చు. అలాగే ఈ నర్సరీలో పెంచడం ద్వారా ఇది చీడపీడలను తట్టుకోవడం అనేది తేలిగ్గా ఉంటుంది. తర్వాత తోటలోని స్థలాన్ని మనము మిగతా వాటి కోసం చక్కగా వాడుకోవచ్చు అన్నమాట. ఈ పోషకాహార పెరటి తోటల్లో ఎక్కువగా దిగుబడి ఇచ్చే జాతుల కన్నా ఎక్కువ కాలం ఉండి మనకు ఒకేసారి ఎక్కువ దిగుబడి ఇచ్చే మొక్కల కన్నా కూడా సంవత్సరం పొడవునా మనకు కాపు ఇచ్చే పంట మొక్కల్ని ఎంపిక చేసుకోవడం మంచిదన్నమాట. అలాగే ఈ యొక్క పెరటి తోటలో మనకు ఒక తేనె పట్టు కూడా ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా ఈ మొక్కల్లో పరపరాగ సంపర్కం అనే ప్రక్రియ జరగడానికి వీలు కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు తేనె కూడా లభిస్తూ ఉంటుందన్నమాట. తర్వాత ఈ మడి తయారీ, మడిలను ఎత్తుగా చేయడం వలన నీరు నిలిచిపోవడం అనేది జరగదు. మనము ఈ యొక్క మొక్కలకు మడులను మనము ఎత్తుగా పెంచుకోవాలన్నమాట. సో దీనివల్ల ఏంటంటే నీరు అక్కడే నిలిచిపోకుండా, మొక్కలకు వేర్లు కుళ్ళిపోకుండా, మొక్కలకు అధికంగా నీరు అందకుండా, అంటే అతివృష్టి లాగా జరగకుండా సహాయపడవచ్చు. అలాగే ఈ మట్టి కూడా తొందరగా గట్టిపడదన్నమాట ఇలా చేయడం ద్వారా. ఇంకా మనకు కలుపు తీసుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇంకా భూసారాన్ని నిర్వహించాలి మనము, అంటే మనము వేసే పోషకాహార తోట వేసే ముందు ఆ యొక్క నేల యొక్క సారాన్ని, అంటే ఆ నేల యొక్క పోషకాహార స్థితిని మనము పరీక్ష చేయించడం అనేది మంచిది. అంటే ఆ నేలలో మనకు ఏమేమి ఖనిజాలు ఉన్నాయి, ఎంత మోతాదులో ఉన్నాయి, ఇంకా మనము ఆ నేలకు మనము ఏ ఎరువులు వేసుకోవాలి, అలాగే ఏ ఎరువు ఎక్కువ వేసుకోవాలి, ఏ ఎరువు తక్కువ వేసుకోవాలి, వీటన్నిటి గురించిన అవగాహన తప్పనిసరిగా మనకు ఉండాలి. అంటే ఈయన ఈ యొక్క నేలకు మనము భూసార పరీక్షను నిర్వహించడం అనేది తప్పనిసరి. ఇది భూసార పరీక్షను నిర్వహించడం ద్వారా మనకు నేలను ఎలా సంరక్షించుకోవాలి, ఏ పదార్థాలు, సేంద్రియ పదార్థాలు వాడాలి, అలాగే ఏ యొక్క ఎరువులు ఎక్కువ వేసుకోవాలి అనే దాని మీద మనకు అవగాహన అనేది కలిగి ఉండడం ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా వీటితో పాటుగా సేంద్రియ పదార్థాలు, అంటే సహజంగా తయారు చేసే సేంద్రియ పదార్థాలు వాడడం వల్ల నేలలో పోషకాలు అనేది మనకు పుష్కలంగా ఉండడమే కాకుండా మట్టిని కూడా పుష్టిగా ఉంచి ఖనిజలవణాల లోపం రాకుండా నివారించవచ్చు అన్నమాట. ఇంకా సహజ సేంద్రియ ఎరువులు అంటే ఇక మనకు మన పెరట్లో ఉన్నటువంటి చెట్లకు రాలిన ఆకులు, తర్వాత వంట చేసేటప్పుడు మిగిలిపోయిన వ్యర్థాలు ఇలాంటివన్నీ కూడా మనము ఒక పెరటి తోటలోనే ఒక మూలన ఒక కంపోస్ట్ గుంతలాగా ఏర్పాటు చేసుకొని 2 అడుగుల లోతులో ఏర్పాటు చేసుకొని 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతు కనీసం ఏర్పాటు చేసుకొని దాంట్లో మన వ్యర్థాలను

0: వేయడం ద్వారా దాంట్లో వేస్ట్ డీకంపోజర్ అని మనకు మార్కెట్లో దొరుకుతుంటుంది. సో అది ఒక 20 రూపాయల బాటిల్ ఉంటుంది. సో దాన్ని వేయడం ద్వారా అది తొందరగా మనకు కుళ్ళి తొందరగా ఎరువు అనేది ఏర్పడడానికి మనకు ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇంకా సహజ క్రిమి సంహారక మందుల తయారీ విధానాలు మనము వేప ద్రావణము, అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణము, సీతాఫల ఆకుల ద్రావణము, తర్వాత జంతువుల మూత్రము, పేడల ద్రావణము, ఇలాంటివన్నీ సహజంగా మనకు దొరికేవి కాబట్టి సహజ ఎరువులుగా వీటిని ఉపయోగించవచ్చు. ఈ విధంగా మనము చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన పెరట్లోనే వివిధ రకాలైనటువంటి పోషకాలతో కూడిన ఆకుకూరలు కూరగాయలు పెంచడం ద్వారా మన శరీరంలో పోషకాహార లోపం అనేది రాకుండా నివారించడానికి ఈ పోషకాహార తోట ప్రధానమైన సాధనంగా ఉపయోగపడుతుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి.
1: మీరు ఇంతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన పోషకాహార పెరటి తోటల ప్రాముఖ్యత, పోషకాహార లోప నివారణ గురించి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ఐ జ్యోతి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

0: మీరున్న పాట సఖీ చిత్రం నుంచి హరిహరన్ క్లింటన్ సెర్జు ఆలపించగా ఏఆర్ రెహమాన్ సంగీతం, సాహిత్యం వేటూరి.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి.
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్,
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శనివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి,

0: కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుగుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుగుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఇప్పుడు విందాం ఉద్యోగ సమాచారం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఈనాటి ఉద్యోగ సమాచారంలో, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అనగా సిఐసి విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 86 కాగా, ఇక పోస్టుల వివరాలు చూస్తే మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 4, సీనియర్ క్రెడిట్ అనలిస్ట్ 38, చీఫ్ మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 1, సీనియర్ మేనేజర్ సిఐసి రిలేషన్షిప్ 36, చీఫ్ మేనేజర్ సిఐసి రిలేషన్షిప్ 7 పోస్టులు ఉన్నాయి. ఇక అర్హత విషయానికి వస్తే, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఫైనాన్స్ స్పెషలైజేషన్లో పీజీ, డిప్లొమో లేదా సిఏ, సిఎంఏ, సిఎస్, సిఏఎఫ్ఏ వంటి అర్హతలు ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే, మేనేజర్కు 25-30, సీనియర్ మేనేజర్కు 28-25, చీఫ్ మేనేజర్కు 32-42 మధ్య వయసు ఉండాలి. ఇక పే స్కేల్ విషయానికి వస్తే, నెలకు గ్రేడ్ 2 పోస్టులకు 93,960 రూపాయలు కాగా, గ్రేడ్ 3 పోస్టులకు 1,05,280 రూపాయలు కాగా, గ్రేడ్ 4 పోస్టులకు

1,20,940 రూపాయలు పేస్కేల్గా నిర్ధారించారు. ఇక ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ పోస్టులకు ఎంపిక విధానం షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ రాత పరీక్ష లేదా సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇక ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 16 జూన్ 2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 6 జూలై 2026. వెబ్సైట్ విషయానికి వస్తే https://bankofbaroda.bank.in వెబ్సైట్ మరోసారి https://bankofindia.bank.in. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు. మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం యువవాణి యోజనలో కార్యక్రమంలో ఇప్పుడు విందాం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
1: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వారాంత విశ్లేషణాత్మక కరెంట్ అఫైర్స్ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు, ఈ కార్యక్రమం ప్రతి శనివారం సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ప్రసారమవుతుంది. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న ఎంతోమంది ఉద్యోగార్థులకు చేయూతనిచ్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఎంతో కొంత దోహదకారిగా ఉంటుందని భావిస్తూ మరిక కార్యక్రమంలోకి ప్రవేశిద్దామా? ఈరోజు మనం ఈ వారంలో జరిగినటువంటి దేశ విదేశాల విశేషాలు మనం పరిశీలిద్దాం. ఈ వారంలో అంటే జూన్ 28 నుంచి జులై 2 వరకు ఈ వారంలో దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చకు వచ్చిన అంశాలు ఏమేమంటే వాతావరణ పరిస్థితులు, వ్యవసాయం, విద్యా విధానం, ఆరోగ్య రంగంలో డిజిటల్ సంస్కరణలు, ఇంకా కేంద్ర ప్రభుత్వ పరిపాలనా నిర్ణయాలు. ఇప్పుడు మనం ఒక్కొక్క అంశాన్ని విశ్లేషణాత్మకంగా పరిశీలిద్దాం. ముందుగా నైరుతి ఋతుపవనాల పురోగతి, ఇది వ్యవసాయానికి ఎంత కీలకమో మనం పరిశీలిద్దాం. ఈ వారం దేశవ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశం నైరుతి ఋతుపవనాల పురోగతి. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం జూన్ చివరి వారంలో ఋతుపవనాలు ఉత్తర భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించాయి. జూలై 1వ వారంలో అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అదే సమయంలో మొత్తం జూలై 4 పరిగణనలోకి తీసుకుంటే దేశ సగటు వర్షపాతం సాధారణం కంటే కొంత తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పుడు దీనికి నేపథ్యం ఏమిటో మనం ఒకసారి చూద్దాం. భారతదేశంలో దాదాపు సగానికి పైగా వ్యవసాయం వర్షాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఖరీఫ్ పంటలైన వరి, పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, పప్పుధాన్యాల సాగు నైరుతి ఋతుపవనాల మీదనే ఆధారపడుతుంది. అందువల్ల వర్షాల పరిమాణం, సమయానికి కురవడం, ప్రాంతాల వారీగా పంపిణీ, ఈ 3 అంశాలు వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఇక ఈ అంశాన్ని గనక మనం విశ్లేషిస్తే, అసలు వర్షాలు తక్కువగా నమోదైతే ఏమేమి పరిణామాలు ఉంటాయి? మొదటగా సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే భూగర్భ జలాల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇంకా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతాయి. అంతేకాకుండా విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి సరఫరా మీద కూడా ప్రభావం పడుతుంది. ఆహార ధాన్యాల ధరల మీద ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం కూడా మరో సమస్య. వరదలు, పంట నష్టం, రహదారి రవాణా అంతరాయం వంటి పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. అందుకే కేవలం మొత్తం వర్షపాతం కాకుండా వర్షాల సమాన పంపిణీ కూడా చాలా ముఖ్యం. ఈ అంశం గనక మనం టూకీగా పరిశీలిస్తే, పరీక్షా కోణంలో గనక మనం పరిశీలిస్తే,

ప్రధాన అంశాలు మీరు నోట్ చేసుకుంటే మంచిది. నైరుతి ఋతుపవనాలు సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగుతాయి. భారతదేశ వార్షిక వర్షపాతంలో సుమారు 70-75% ఈ కాలంలోనే కురుస్తుంది. ఇక భారత వాతావరణ శాఖ, ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇక మనం రెండో అంశం తీసుకుంటే ఖరీఫ్ సీజన్. ఈ సీజన్ మీదనే రైతుల ఆశలు, అలాగే ప్రభుత్వ చర్యలు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాలు మనం పరిశీలిద్దాం. ఋతుపవనాల పురోగతితో దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేస్తూ విత్తనాలు, ఎరువులు, సాగునీటి నిర్వహణ మీద ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దీనికి నేపథ్యంలో మరి గనక మనం చూస్తే భారతదేశంలో వ్యవసాయాన్ని 3 ప్రధాన సీజన్స్గా విభజిస్తారు. అవేంటంటే ఖరీఫ్, రబీ, జైద్. ఖరీఫ్ పంటలు ప్రధానంగా వర్షాకాలంలో సాగు చేస్తారు. వరి, పత్తి, చెరకు, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటలు ఈ సీజన్లో కీలకమైనవి. దీన్ని గనక మనం విశ్లేషిస్తే ఏం మనకి తెలుస్తుందంటే వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికి కూడా కీలక రంగమే. గ్రామీణ ఉపాధి, ఆహార భద్రత, ద్రవ్యోల్బణ నియంత్రణలో వ్యవసాయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్. సకాలంలో వర్షాలు కురిస్తే మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే పంట దిగుబడులు మెరుగుపడతాయి, అలాగే రైతుల ఆదాయం పెరుగుతుంది, గ్రామీణ మార్కెట్లలో కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఇంకా దేశ ఆర్థిక వృద్ధికి ఊతం లభిస్తుంది. ఇక మనం 3 అంశంలో ప్రవేశిస్తే ఇది ప్రధానమైనటువంటి విషయం. ఏమిటంటే విద్యారంగంలో 3 భాషల విధానం, అంటే 3-లాంగ్వేజ్ పాలసీ. కొత్త జాతీయ విద్యా విధానం, న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 అమలులో భాగంగా సిబిఎస్ఈ 3 భాషల విధానం మీద స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కొత్త విధానం వర్తించదని తెలిపింది. దీనికి నేపథ్యం గనక మనం పరిశీలిస్తే జాతీయ విద్యా విధానం 2020 విద్యార్థుల్లో బహుభాషా నైపుణ్యాలను పెంపొందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. 3 భాషలు నేర్చుకునే అవకాశాన్ని కల్పించడం ద్వారా భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహించాలి అనేది దీని ఉద్దేశం. ఈ నిర్ణయంతో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు మధ్యలో పాఠ్య ప్రణాళిక మార్పుల వల్ల కలిగే ఇబ్బందులు తప్పాయి. అదే సమయంలో భవిష్యత్ బ్యాచ్లకు కొత్త విధానాన్ని దశల వారీగా అమలు చేయడానికి అవకాశం లభించింది. అయితే మరి ఈ విద్యా సంస్కరణల విజయానికి ఏమేం చేయాలి? ఉపాధ్యాయుల శిక్షణ, పాఠ్యపుస్తకాల రూపకల్పన, ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం, అలాగే విద్యార్థుల మీద అదనపు భారం పడకుండా చూడటం అత్యంత కీలకం. ఇక ఇప్పుడు మనం 4వ అంశం, డిజిటల్ ఆరోగ్య సేవల విస్తరణ ఏమిటనేది చూద్దాం. దేశంలో డిజిటల్ ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. డిజిటల్ హెల్త్ ఐడీలు, ఎలక్ట్రానిక్ ఆరోగ్య రికార్డులు, టెలిమెడిసిన్ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. వీటిని గనక మనం విశ్లేషిస్తే అసలు ఈ డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది కనుక మనం పరిశీలిస్తే రోగుల వైద్య చరిత్ర సురక్షితంగా నిల్వ ఉంటుంది, అంటే మెడికల్ రికార్డ్ అన్నమాట. ఇక దేశంలోని ఏ ప్రాంతంలోనైనా వైద్య సేవలు పొందడం సులభతరం అవుతుంది. ఇంకా ప్రభుత్వ ఆరోగ్య పథకాల అమలు పారదర్శకంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు నిపుణుల సేవలు చేరే అవకాశం చాలా ఇతోదికంగా పెరుగుతుంది. అయితే డేటా గోప్యత, సైబర్ భద్రత, డిజిటల్ అక్షరాస్యత లాంటి విషయాల మీద కూడా సమానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక మనం దేశ విషయాల నుంచి అంతర్జాతీయ విషయాల గురించి మనం పరిశీలిద్దాం. ఈ వారం ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా చర్చకొచ్చిన అంశాలు ఏమిటంటే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, భారత్ విదేశాంగ విధానం, ఐక్యరాజ్య సమితి పాత్ర, వాతావరణ మార్పుల ప్రభావం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక పరిణామాలు. ముందుగా మనం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, అవి

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనే విషయం పరిశీలిద్దాం. ఈ వారం కూడా పశ్చిమాసియా ప్రపంచ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా నిలిచింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్ మీద కనిపించింది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ముడి చమురులో గణనీయమైన భాగం హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా అవుతుంది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడుతుందనే ఆందోళన అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలను ప్రభావితం చేసింది. దీనికి నేపథ్యం కనుక మనం పరిశీలిస్తే, హోర్ముజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలక సముద్ర వాణిజ్య మార్గాలలో ఒకటి. రోజుకు కొన్ని కోట్ల బ్యారళ్ల ముడి చమురు ఈ మార్గం ద్వారానే ప్రపంచ మార్కెట్లకు చేరుతుంది. అయితే దీనివల్ల మన భారత్ మీద ఎటువంటి ప్రభావం కలుగుతుంది? ఏమిటంటే, భారతదేశం తన చమురు అవసరాల్లో అధిక భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. చమురు ధరలు పెరిగితే మరి మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల మీద ఒత్తిడి పెరుగుతుంది, రవాణా వ్యయం పెరుగుతుంది, అలాగే ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా రూపాయి విలువ మీద కూడా దీని ప్రభావం పడుతుంది. ఇంకా మనకు దిగుమతి బిల్లు అంటే మనం దిగుమతి చేసుకోవడానికి చెల్లించాల్సిన రుసుము కూడా ఎక్కువ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం తన ఇంధన వనరులను వైవిధ్యపరచడం, వ్యూహాత్మక చమురు నిల్వలను పెంచడం, పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులను వేగవంతం చేయడం ఇలాంటి చర్యలను కొనసాగిస్తోంది. ఇక ఇప్పుడు మనం భారత విదేశాంగ విధానం బహుముఖ భాగస్వామ్యాల వైపు ఎటువంటి దారి తీస్తోంది అనే విషయాలు మనం పరిశీలిద్దాం. ఈ వారం భారత విదేశాంగ విధానం మరోసారి అంతర్జాతీయ వేదిక మీద చర్చనీయాంశమైంది. ప్రపంచంలో వివిధ దేశాలతో సమతుల్య సంబంధాలను కొనసాగిస్తూ బహుళ ధ్రువ ప్రపంచం, మల్టీపోలార్ వరల్డ్ భావనకు భారతదేశం మద్దతు ఇస్తోంది. దీని గనక మనం విశ్లేషిస్తే, భారతదేశం ప్రస్తుతం అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా దేశాలతో సమాన ప్రాధాన్యంతో సంబంధాలను అభివృద్ధి చేస్తోంది. ఈ విధానం వల్ల మనకు విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి, సాంకేతిక సహకారం విస్తరిస్తోంది, రక్షణ రంగంలో భాగస్వామ్యం బలపడుతోంది, ఇంకా ప్రపంచ సరఫరా గొలుసులో భారత ప్రాధాన్యం పెరుగుతోంది. ఇక ఇప్పుడు మనం యూరప్లో హీట్ వేవ్, వాతావరణ మార్పులకు ఇంకో హెచ్చరిక లాంటి విషయం గురించి మనం పరిశీలిద్దాం. ఈ వారం యూరప్లో తీవ్రమైన హీట్ వేవ్ అంటే వేడి గాలులు, వడగాలులు అని కూడా అనుకోవచ్చు, ఇది నమోదైంది. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్, గ్రీస్ లాంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరాయి. అయితే ఇది ఎందుకు ఇంత ఆందోళన కలిగిస్తోంది అంటే, హీట్ వేవ్ ప్రభావం కేవలం వాతావరణానికే పరిమితం కాదు. దీనివల్ల ప్రజారోగ్య సమస్యలు, విద్యుత్ వినియోగం పెరగటం, అటవీ అగ్ని ప్రమాదాలు, నీటి కొరత, వ్యవసాయ దిగుబడులు తగ్గటం ఇలాంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే మనం భారతదేశం ఎటువంటి ప్రభావాన్ని ఎదుర్కొంటోంది అనేది కనుక మనం పరిశీలిస్తే, నగరాల్లో హీట్ యాక్షన్ ప్లాన్లు, అలాగే నీటి సంరక్షణ, పచ్చదనం పెంపు, పునరుత్పాదక ఇంధన వినియోగం మరింత అవసరం అవుతున్నాయి. ఇక ఇప్పుడు మనం ఐక్యరాజ్య సమితి పాత్ర గురించి పరిశీలిద్దాం. ప్రపంచంలోని వివిధ ఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆహార భద్రత, శరణార్థుల సమస్యల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి కీలక పాత్ర పోషిస్తోంది. దీని గనక మనం విశ్లేషిస్తే, భారతదేశం చాలా కాలంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలను కోరుతోంది. భారతదేశం అభిప్రాయం ఏమిటంటే, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా భద్రతా మండలిలో మార్పులు అవసరం. అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలి, అలాగే భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి. ఇక ఇప్పుడు మనం ఇండో పసిఫిక్ ప్రాంతం ఎందుకు అంత ప్రాధాన్యం అనే విషయం మనం పరిశీలిద్దాం. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యం పొందుతున్న ప్రాంతం

ఇండో పసిఫిక్. ఈ ప్రాంతంలో ప్రపంచ సముద్ర వాణిజ్యంలో పెద్ద భాగం జరుగుతుంది. ఇంధన రవాణా మార్గాలున్నాయి, వ్యూహాత్మక నౌకాశ్రయాలు ఉన్నాయి. మరి భారత్కు ఏ విధమైనటువంటి ప్రాధాన్యం ఉంది? ఈ ప్రాంతంలో భారతదేశం చేపడుతున్న సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ SAGAR ఈ విధానం ద్వారా సముద్ర భద్రత, వాణిజ్య మార్గాల రక్షణ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయం, సముద్ర వనరుల సంరక్షణ ఇలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇక ఇప్పుడు మనం ప్రపంచ చమురు ధరలు, వాటి వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం ఉంది అనే విషయం మనం పరిశీలిద్దాం. ఈ వారం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. దీనికి ప్రధాన కారణం పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు. దీనికి నేపథ్యం ఏమిటంటే, భారతదేశం తన ముడి చమురు అవసరాల్లో సుమారు 85% పైగా దిగుమతుల మీదనే ఆధారపడుతోంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావం వల్ల చమురు ధరలు గనక పెరిగినాయనుకోండి, మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది, రవాణా వ్యయం పెరుగుతుంది, ఆహార వస్తువుల ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం మీద ఒత్తిడి పెరుగుతుంది, ప్రభుత్వ సబ్సిడీ వ్యయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇందుకోసం భారతదేశం తన చమురు దిగుమతి వనరులను విస్తరిస్తోంది. అలాగే సౌరశక్తి, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రాధాన్యం ఇస్తోంది. దీర్ఘకాలంలో ఇంధన భద్రతకు ఇది కీలక వ్యూహంగా మారుతోంది. ఇక ఇప్పుడు మనం ద్రవ్యోల్బణం గురించి పరిశీలిద్దాం. అయితే ద్రవ్యోల్బణం లేదా ఇన్ఫ్లేషన్, ఎందుకు మనం దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది? అసలు ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? ద్రవ్యోల్బణం అంటే వస్తువులు సేవల ధరలు సాధారణంగా పెరగటం. అయితే ద్రవ్యోల్బణం అధికంగా ఉంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది, కుటుంబాల నెలవారీ ఖర్చులు పెరుగుతాయి, వడ్డీ రేట్లపై ప్రభావం ఉంటుంది, వ్యాపార వ్యయం పెరుగుతుంది. అయితే ఇందులో RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత్ర ఏమిటి అనేది కనుక పరిశీలిస్తే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రెపో రేటు లాంటి ద్రవ్య విధాన సాధనాలను ఉపయోగిస్తోంది. రెపో రేటు పెరిగితే రుణాల మీద వడ్డీ పెరుగుతుంది, వినియోగం కొంత తగ్గుతుంది, ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల్లో భారత ప్రగతి ఏ రకంగా ఉందనేది పరిశీలిద్దాం. గత కొన్ని సంవత్సరాల్లో భారతదేశం డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. UPI, AEPS, రూపే, ఫాస్టాగ్ వంటి వ్యవస్థలు నగదురహిత లావాదేవీలను విస్తృతం చేశాయి. వీటి వల్ల ప్రయోజనాలేంటి? తక్షణ నగదు బదిలీ, తక్కువ లావాదేవీ ఖర్చు, గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవల విస్తరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ. ఇక వీటి వల్ల ఈ రంగంలో భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతోంది అంటే, యూపీఐ సేవలు ఇప్పటికే పలు విదేశీ విదేశాలకు కూడా విస్తరిస్తున్నాయి. ఇది భారత డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతర్జాతీయ గుర్తింపును పెంచుతోంది. ఇక ఇప్పుడు మనం బ్యాంకింగ్ రంగం గురించి పరిశీలిద్దాం. ఈ బ్యాంకింగ్ రంగంలో స్థిరత్వం ఎందుకు అవసరం అనేది మనం పరిశీలిద్దాం. బ్యాంకింగ్ వ్యవస్థ ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా వెన్నెముక లాంటిది. ఈ వారం బ్యాంకింగ్ రంగంలో పరిపాలన, గవర్నెన్స్ అంశాలు చర్చకు వచ్చాయి. బ్యాంకుల పాత్ర, ప్రజల పొదుపులను భద్రపరచడం, పరిశ్రమలకు రుణాలు ఇవ్వడం, వ్యవసాయ రంగానికి ఆర్థిక సహాయం అందించడం, చిన్న వ్యాపారాలకు మూలధనం అందించడం. అయితే మంచి గవర్నెన్స్ ఎందుకు అవసరం? ఎందుకంటే దీనివల్ల పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది, ఆర్థిక మోసాలు తగ్గుతాయి, బ్యాంకుల పనితీరు కూడా మెరుగుపడుతుంది, ఇంకా దేశీయ విదేశీ పెట్టుబడులు ఆకర్షించబడతాయి. ఇక విదేశీ పెట్టుబడులు, ఫారిన్

0: డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ అంశాన్ని మనం పరిశీలిద్దాం. ఎఫ్డిఐ అంటే విదేశీ సంస్థలు భారతదేశంలో పరిశ్రమలు, తయారీ యూనిట్లు లేదా సేవల రంగంలో పెట్టుబడులు పెట్టడం. దీనివల్ల ప్రయోజనాలేంటి? క్రొత్త ఉపాధి అవకాశాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఎగుమతుల విస్తరణ పెరుగుదల, మౌలిక వసతుల అభివృద్ధి ప్రధానంగా ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ పెట్టుబడుల వల్ల జరుగుతాయి. ఇక ఇందులో మన భారతదేశం ఏమి లక్ష్యంగా ఏర్పాటు చేసుకుందంటే మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఇలాంటి కార్యక్రమాల ద్వారా పెట్టుబడులను ఆకర్షించి తయారీ రంగాన్ని బలోపేతం చేయడం. ఇక ఈ వారం కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో చివరిగా స్టాక్ మార్కెట్ గురించి మనం పరిశీలిద్దాం. స్టాక్ మార్కెట్లో ప్రతిరోజు మార్పులు సహజం. ఈ వారం మార్కెట్ను ప్రభావితం చేసిన అంశాలు అంతర్జాతీయ చమురు ధరలు, అలాగే విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు అమ్మకాలు, రూపాయి మారకం విలువ, ప్రపంచ రాజకీయ పరిణామాలు ప్రధానమైనవి. వీటి వల్ల పెట్టుబడిదారులకు ఏ విధమైన సందేశం ఇస్తున్నారు అంటే నిపుణులు దీర్ఘకాల పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారు. తాత్కాలిక హెచ్చుతగ్గులను చూసి నిర్ణయాలు తీసుకోకుండా ఆర్థిక ప్రణాళికతో ముందుకు సాగాలని సూచిస్తున్నారు. ఇక పరీక్షలకు ప్రధానమైనటువంటి అంశాలు కనుక మనం పరిశీలిస్తే భారత ముడి చమురు అవసరాల్లో అధిక భాగం దిగుమతుల ద్వారానే తీర్చబడుతోంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రధాన సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ప్రధాన ద్రవ్య విధాన సాధనం రెపో రేటు, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందిన డిజిటల్ చెల్లింపు వ్యవస్థల్లో యూపీఐ ఒకటి, ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి, ఇంకా బ్యాంకింగ్ రంగంలో మంచి కార్పొరేట్ గవర్నెన్స్ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. మరి శ్రోతలు అవండి, ఈ వారం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు. మరి ఈ కార్యక్రమం మీకు నచ్చిందని భావిస్తూ ఈ కార్యక్రమంలో వచ్చిన విషయాలన్నీ కూడా మీరు నోట్ చేసుకొని మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో ఒక సాధనంగా వాడుకుంటారని భావిస్తూ ఈ వారం ఇక్కడ ముగించి మళ్ళీ వచ్చే వారం వారాంతపు విశ్లేషణాత్మక కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు మీ సుధాకర్ మోహన్కు సెలవు. నమస్తే.
1: మీరు ఇంతవరకు వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ విన్నారు. సమర్పించిన వారు శ్రీ ఎం సుధాకర్ మోహన్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ, ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం ఈరోజు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:30 అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఇక 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో కషాయాల తయారీ, ఇంకా పురుగు తెగుళ్ల నివారణ గురించి వ్యవసాయ అధికారి పి వాణిగారి ప్రసంగం వింటారు. ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 సినీ భక్తి గీతాలు. ఈరోజు రాత్రి 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక 9:30 ఏకచిత్రగానం శీర్షికన సూర్య ఐపీఎస్ చిత్రం నుంచి పాటలు వింటారు. 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమంలో పండిట్ అర్నాబ్ చటోపాధ్యాయ గారి ఖయాల్ గాత్రం వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ముందుగా సూర్యకీర్తనలు, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ ఎం యాడమ్స్. 6:35 పొలం కబుర్లు. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 7:00 ప్రసార విశేషాలు. ఇక రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వతంత్రయ సమరం శీర్షికన భారత జాతీయ కాంగ్రెస్ మితవాద దశ వివరాలు వింటారు. అనంతరం మనసులోని మనసు ధారావాహిక నవలాపట్టణం 11వ భాగం రచన మాలతీ చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసం గారు. 7:45 ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమం. 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో సోమరితనం వద్దంటే వద్దు కుమారి ఎస్ ఈశారెడ్డి గారి కథానిక, అనంతరం బాలల గేయాలు వింటారు. 9:00 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:15 మధ్యాహ్నం 12:10 12:40 1:30 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక మధ్యాహ్నం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత భక్తి గీతాలు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 5:30 యువవాణి యోజనల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం సినీ ధమాకా. ఇక రేపు సాయంత్రం 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:30 తరిగొండ గీతరవళి భక్తి గీతాల కార్యక్రమం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ఢిల్లీ. ఇక రేపు సాయంత్రం 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సమగ్ర పోషణ యాజమాన్యంతో చిరుధాన్యాలలో అధిక దిగుబడి గురించి పెరుమాళ్లపల్లె వ్యవసాయ పరిశోధన స్థానం సాయిల్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి వజంత గారి ప్రసంగం వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్లో భాగంగా లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు హిందీ ఇంకా ఆంగ్ల భాషల్లో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం,

0: నిలయంలో సమయం 6:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రీడ్ బై నరేష్ మాగో.

0: Less premium, more bonus, most suitable for your loved ones. RPLI, nothing better than this.
1: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమలో 100 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి పి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాష్టంలో మైనార్టీ యువతకు మెరుగైన

0: ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాయలసీమలో 100 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇందులో ప్రైవేటు రంగం వాటా 60,000 కోట్ల రూపాయలు కాగా, ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నట్టు చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో 2వ రోజు పర్యటించిన ముఖ్యమంత్రి 117 కోట్ల రూపాయలతో బస్ స్టేషన్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ జొన్నగిరిలో గోల్డ్ ఫీల్డ్స్ ను ప్రారంభించామని, కుప్పంలో కూడా బంగారు గనులు ఉన్నాయని, వాటిని అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎంఎస్ఎంఈల అభివృద్దికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. యువత వ్యాపారవేత్తలుగా ఎదగాలని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి, ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలి. నిన్న ఒక్కరోజే 30 ప్రాజెక్టులు 9,322 కోట్ల రూపాయల పెట్టుబడికి ప్రారంభాలు చేశాం. ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. చదువుకున్న పిల్లలు మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. ఇది జరుగుతుంది.
0: అనంతరం కంగుందిలో డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గాన్ని టూరిజం హబ్గా మారుస్తామన్నారు. రైతులందరూ సేంద్రీయ సాగువైపు మళ్లాలని, గో ఆధారిత సేద్యం చేయాలని కోరారు. స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలకులకు ఎదిరించి అపూర్వ సాహసాన్ని ప్రదర్శించిన మహనీయుడు అల్లూరి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆయన త్యాగం, ధైర్యం, దేశభక్తి యావత్ జాతికి చిరస్మరణీయమన్నారు. అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. దేశాన్ని బలోపేతం చేయాలంటే సేవాభావంతో ముందుకు సాగాలని, సమాజం కోసం నిలబడటమే నిజమైన దేశభక్తి అని అల్లూరి సీతారామరాజు జీవితం మనకు నేర్పుతుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ రాజమహేంద్రవరంలో అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోదావరి మహాపుష్కరాల కోసం ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. ఇందులో రాజమహేంద్రవరం నగరంలోనే మౌలిక వసతుల కల్పన, అభివృద్ది పనుల కోసం 580 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులతో తొలి దశ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అలాగే నగరంలో మురుగునీటి శుద్ది కేంద్రాలను త్వరితగతిన నిర్మించి మురుగునీరు గోదావరి నదిలో కలవకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ,
2: పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి రాజమండ్రి సిటీలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన ఫెసిలిటీస్ గురించి, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, రివర్ ఫ్రంట్ కావచ్చు, వీటన్నిటి మీద డిస్కషన్ జరిగింది. అయితే బడ్జెట్ కి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కింద దాదాపు 580 కోట్లు వర్క్ చేసుకునేటట్టుగా వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది.
0: మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను రాష్ట వ్యాప్తంగా ఘనంగా ఈరోజు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, ప్రజల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి కేవలం 27 వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 16-17 తేదీల్లో కోనసీమ క్వైర్ కాన్క్లేవ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ కాన్క్లేవ్కు 4 రాష్ట్రాల నుంచి క్వైర్ అనుబంధ పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు, అధికారులు రానున్నారు. ఈ నేపథ్యంలో అమలాపురం కలెక్టరేట్లో కాన్క్లేవ్కు సంబంధించి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. కోనసీమలో 120,000 ఎకరాల్లో కొబ్బరి సాగవుతోందని, దీనికి అనుబంధంగా ఉపాధి కల్పించేందుకు క్వైర్ పరిశ్రమలకు సంబంధించి జాతీయ స్థాయి కాన్క్లేవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రైతులు, యువతతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

0: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముందే మాస్టర్ ప్లాన్ రహదారుల అభివృద్ది, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా రవాణా ఏర్పాట్లను పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. 2041 మాస్టర్ ప్లాన్ పరిధిలోని రహదారుల అభివృద్దిపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గుర్తించిన మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ది పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. రాష్టంలో మైనార్టీ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలో మంత్రి ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమ శాఖ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన విజయవాడలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ ఉపాధి కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. హోటళ్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీతానగరం మండలంలో ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం అందిస్తున్న డిజిటల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈసీఐ నెట్ మొబైల్ యాప్లోని బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ సదుపాయం లేదా voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. కాల్ బుక్ చేసిన 48 గంటల్లోపు సంబంధిత బీఎల్ఓ స్వయంగా ఓటరును సంప్రదించి అవసరమైన సమాచారాన్ని అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఓటరు నమోదు, పేరు, వయస్సు, చిరునామా వివరాల్లో మార్పులు, సవరణలు చేసుకోవచ్చని తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 T20ల సిరీస్లో భాగంగా ఈరోజు 2వ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. మాంచెస్టర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. తొలి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. వాతావరణం. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం రాగల 2 రోజుల్లో మరింత బలపడనుందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తూ 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్త కరుణసాగర్ తెలిపారు. అదేవిధంగా పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ,
1: వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలైనటువంటి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం మధ్య ప్రాంతంలో కొనసాగుతుంది. ఇది రాబో 2-3 రోజులు మనం గమనించినట్లయితే ఉత్తర ఒడిశా మరియు ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించడానికి అవకాశం ఉంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమలో 100 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి పి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాష్టంలో మైనార్టీ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य राजस्थाने 1.05 लक्ष कोटि रूप्यतोप्यधिकानां विकास परियोजनानां उद्घाटनं शिलान्यासं च विहितवान्. केन्द्रीय गृहमन्त्रालयेन विधि विरुद्ध क्रियाकलाप निवारण अधिनियमान्तर्गतं पाकिस्ताने स्थिताः 23 जनाः आतंकवादित्वेन उद्घोषिताः. व्यापकरूपेण प्रवृत्तं चलच्चित्रवञ्चनामाधृत्य भारतसर्वकारेण टेलीग्राम संस्थायाः कृते आधिकारिकी सूचना प्रसारिता.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నారు.

0: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: అమ్మవారు కరుణిస్తేనే అయ్యవారి దర్శనం. అలమేలు మంగను ఉరమంగిడు కొన్న దేవుడు సందడి సొమ్ములతో సాకారమై నిలిచాడు. అన్నమయ్య తన కులదైవాన్ని, తన దక్తి తీర్చే కాలమేఘాన్ని, తన ప్రాణబంధువును ఆనందాశ్రువులతో అభిషేకించాడు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: వెంకటేశ్వరుని కటివరద హస్తాలను ధనుర్బాణాలు నిలిచాయి. కోదండరాముడు లోకాభిరాముడు, అతడు తత్వవేత్తల హృదయాలలో విహరించే తారక బ్రహ్మము. వేదాలలో సారాను, శాస్త్రాలలో పరమార్థము,

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: శ్రీరామచంద్రుని దర్శనమైనది ఇక రామబంటు ఆంజనేయుల వారు. హనుమంతుడు ఉదయాస్తగిరులపై పాదాలు మోపి సూర్యుని వద్ద సకల శాస్త్రాలు చదివినవాడు. రావణుడు రామబాణంతో నేల కూలిన ఆ దశకంఠుని తేజస్సును ఈ రామభక్తుడు ముందే హరించాడు. పవనపుత్రుడు శ్రీ వెంకటపతి పాద సరోరుహ పాలకుడు.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: అన్నమయ్య రామాంజనేయ లహరి.

0: మీరింతవరకు అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు తదితర అంశాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదపడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసులను ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 20 తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈవేళ ప్రారంభమవుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లో 1,05,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇది రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి

నాకు పెద్ద ఊపునిచ్చింది. తను ఒకరోజు పర్యటన భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్రా జిల్లాలోని పాచ్పద్ర వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ఆయన దేశానికి అంకితం చేశారు. రిఫైనరీలో అత్యాధునిక కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. జైపూర్ మెట్రో ఫేజ్ 2కి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఎటువంటి అభివృద్ధి జరగని ఖాళీగా ఉన్న స్వచ్ఛమైన భూమిపైన మొదటి నుండి నిర్మించే చమురు, గ్యాస్ లేదా ఖనిజాల పారిశ్రామిక ప్రాసెసింగ్ ప్లాంట్ను గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ అంటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు 21వ శతాబ్దంలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని ప్రేరేపించాయని, అయితే భారత్ సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, సమర్థవంతమైన దౌత్యం, జాతీయ వనరుల వివేకవంతమైన నిర్వహణ ద్వారా ఈ సవాలను విజయవంతంగా అధిగమించిందని అన్నారు. అనేక దేశాలు ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతుండగా భారత్ సంక్షోభాన్ని ఖచ్చితంగా అంచనా వేసి సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించి దేశ ఇంధన భద్రతను కాపాడేందుకు తన దౌత్య శక్తిని ఉపయోగించిందని ఆయన చెప్పారు. గతంలో 20 నుంచి 26 దేశాల నుండి ఇంధనాన్ని

0: ఎటువంటి అభివృద్ధి జరగని ఖాళీగావున స్వచ్ఛమైన భూమిపైన మొదటి నుండి నిర్మించే చమురు, గ్యాస్ లేదా ఖనిజాల పారిశ్రామిక ప్రాసెసింగ్ ప్లాంట్ను గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ అంటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు 21వ శతాబ్దంలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని ప్రేరేపించాయని, అయితే భారత్ సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, సమర్థవంతమైన దౌత్యం, జాతీయ వనరుల వివేకవంతమైన నిర్వహణ ద్వారా ఈ సవాలను విజయవంతంగా అధిగమించిందని అన్నారు. అనేక దేశాలు ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతుండగా భారత్ సంక్షోభాన్ని ఖచ్చితంగా అంచనా వేసి సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించి దేశ ఇంధన భద్రతను కాపాడేందుకు తన దౌత్య శక్తిని ఉపయోగించిందని ఆయన చెప్పారు. గతంలో 25 నుంచి 26 దేశాల నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే భారతదేశం ప్రస్తుతం తన ఇంధన వనరులను దాదాపు 40 దేశాలకు విస్తరించిందని చెప్పారు. భారత్ తన రిఫైనింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుందని, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రిఫైనింగ్ దేశంగా అవతరించిందని కూడా ప్రధానమంత్రి గుర్తు చేశారు.
1: समर्पित किया गया है. ये रिफाइनरी यहाँ हजारों लोगों के रोजगार का माध्यम बनेगी. मैं राजस्थान के युवाओं को इस रिफाइनरी की विशेष तौर पर बधाई देता हूँ. आज का दिन साक्षी है कि बीजेपी सरकारें परियोजनाओं को सिर्फ शिलान्यास करके नहीं छोड़ती है, बल्कि हम उन परियोजनाओं को पूरा करने के लिए भी दिन रात एक कर देते हैं.
0: పచ్చిభద్రా రిఫైనరీ భారత్ అభివృద్ధి చెందిన స్వయం సమృద్ధ దేశంగా మారే ప్రయాణంలో ఒక మైలురాయి లాంటి ప్రాజెక్టు అని ప్రధానమంత్రి అన్నారు. ఈ రిఫైనరీ వేలాది మందికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని, పశ్చిమ రాజస్థాన్లో పారిశ్రామిక అభివృద్ధికి పెద్ద ఊపునిస్తుందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలను నెలకొన్నప్పటికీ దేశీయంగా వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరగకుండా ప్రభుత్వం నిరోధించిందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా సెమీకండక్టర్ మిషన్కు భారీ ఊపునిస్తూ గుజరాత్లోని సనంద్లో సిజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి కూడా సహాయపడుతుంది.
1: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमीकंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीफ पैकेजिंग का कॉमर्शियल ప్రొడక్షన్ షురు హో రహా హై.
0: ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, దేశంలో 3వ సెమీకండక్టర్ చిప్ తయారీ కేంద్రం ప్రారంభమైందని, వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభించడం ఒక పెద్ద మైలురాయని పేర్కొన్నారు. ఆధునికీకరించిన ఉడాన్ పథకం ప్రారంభం కావడం భారత ప్రాంతీయ అనుసంధాన ప్రయాణంలో తదుపరి అధ్యాయాన్ని సూచిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో రామ్మోహన్ నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28,840 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ప్రారంభించిన ఈ పథకం టియర్2, టియర్3 నగరాల్లో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ పథకం 100 కంటే ఎక్కువ కొత్త విమానాశ్రయాలు, 200 హెలిప్యాడ్ల అభివృద్ధిని సులభతరం చేస్తుందని, దీనివల్ల లక్షలాది మంది ప్రజలకు అందుబాటు ధరలో విమాన ప్రయాణం కల సాకారమవుతుందని, ఎదుగుతున్న భారత్ ఆకాంక్షలను అనుసంధానిస్తుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో కాలేయ వ్యాధుల వ్యాప్తిని, టైప్2 డయాబెటీస్ తీవ్రతను అరికట్టేందుకు ముందస్తు ఆరోగ్య సంరక్షణ, విస్తృత ప్రజా చైతన్యంతో కూడిన ఒక జాతీయ స్థాయి మిషన్ మోడ్ స్పందన అవసరమని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో లివర్ అండ్ మెటబాలిక్ డిసీజెస్ నెట్వర్క్ 3వ వార్షికోత్సవ సభను ఉద్దేశించి డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, ఈ వ్యాధులు ఇప్పుడు మునుపటి కంటే చాలా చిన్న వయసులోనే కనిపిస్తున్నాయని, దీనివల్ల ఈ సవాలు కేవలం ఒక వైద్యపరమైన సమస్యగానే కాకుండా అంతకు మించి మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ మెటబాలిక్ ప్రొఫైల్ గురించి ప్రస్తావిస్తూ, దేశంలో ప్రజలు

0: పురమైన లక్షణాల వల్ల పుట్ట భాగంలో కొవ్వు పెరుకుపోవడం, ప్రత్యేకమైన భారతీయ ఫెనోటైప్ లక్షణాల కారణంగా మన దేశం జనాభా మధుమేహం, ఫ్యాటీ లివర్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని మంత్రి చెప్పారు. శాస్త్రీయ సంస్థల మధ్య మరింత సమన్వయం ఉండాలని అంటూ దేశంలో విస్తరిస్తున్న బయోటెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ, జీనోమ్ మిషన్, పెద్ద ఎత్తున జరుగుతున్న జీన్ సీక్వెన్సింగ్ కార్యక్రమాలు భారత్లో ప్రత్యేకమైన వ్యాధుల సరళిని అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాయని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు చెప్పారు. ఈ సమావేశాలు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపైన అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలపై దృష్టి సారిస్తాయని కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని రాత్రికి రాత్రే ప్రవేశపెట్టలేదని, ఒక క్రమబద్ధమైన దశల వారీ శాస్త్రీయమైన ప్రక్రియ ద్వారా దీన్ని అమలు చేశామని పారిశ్రామిక నిపుణులు తెలియజేశారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంజనీయర్స్ ఇండియా లిమిటెడ్ మాజీ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ వర్తికా శుక్లా ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని నిర్మాణాత్మక చర్చలు, స్టేక్ హోల్డర్ సంప్రదింపుల కోసం 2018లోనే బహిరంగంగా అందుబాటులో ఉంచామని తెలియజేశారు.
1: The ethanol blending program, particularly in 2018, it was in a structured manner put out for discussion and deliberation by all stakeholders. It is supported by scientific evidence, extensive testing by the automotive manufacturers and the agencies who support them, namely the Automotive Research Association of India. And also it is in line with the global best practices which is followed to green the fossil fuels to lower the carbon.
0: అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ మిషన్లో భారత్ అందిస్తున్న సుదీర్ఘ సహకారానికి ఒక ముఖ్యమైన గుర్తింపు లభించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని పర్మనెంట్ ఆపరేటింగ్ బేస్ సఖేలో జరిగిన అధికారిక మెడల్ పెరేడ్ కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ కింద సేవలందిస్తున్న 651 మంది భారతీయ సైనిక సిబ్బందికి ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్స్ మెడల్ బహుకరించారు. యునైటెడ్ నేషన్స్ శాంతి భద్రతల మిషన్ కింద భారత బలగాలు ప్రదర్శించిన వృత్తిపరమైన నిబద్ధత, ఆపరేషనల్ ఎక్సలెన్స్ మొదలైన వాటి గుర్తింపుగా ఈ పథకాలు ఇచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ నుంచి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఈ రాత్రి టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగే తొలి మ్యాచ్లో కెనడా మొరాకోతో భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు తలపడుతుంది. రౌండ్ ఆఫ్ 16లో మరొక మ్యాచ్లో ఫిలడెల్ఫియాలో పారాగ్వే ఫ్రాన్స్ జట్లు తెల్లవారుజామున 2:30 గంటలకు తలపడతాయి. విశేషాలు మరొకసారి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసులు ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈరోజు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, నిలయముల సమయం 7:15. ఇప్పుడు విందాం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
3: अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बिजू का
4: पुतला बोल रहा है
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
4: मतलब
3: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी अरे अब पहली वाली बात कहाँ
4: पर हम तो सभी डाले हैं
3: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
4: सच है
3: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో కషాయాల తయారీ, ఇంకా పురుగు తెగుళ్ల నివారణ గురించి వ్యవసాయ అధికారి పి వాణిగారి ప్రసంగం వింటారు.
7: అందరికి నమస్కారము. ఈరోజు ప్రకృతి వ్యవసాయంలో కషాయాల తయారీ మరియు పురుగు తెగుళ్ల నివారణ గురించి వివరిస్తాను. వెంకన్నపాలెం అనే గ్రామంలో సుబ్బారావు, కృష్ణారావు అనే స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా ఒకే స్కూల్లో చదువుకుంటాడు. అట్లా పెరిగి పెద్దోళ్ళు అయ్యి ఒకే కాలేజీలో కూడా చదువుకుంటారు. చదువుకున్న కొన్ని రోజులకి కృష్ణారావు పూర్తి కాలేజీ పూర్తి అయిన తర్వాత విదేశాలకు వెళ్ళిపోతాడు. అంటే తను ఉద్యోగ రీత్యాగా విదేశాలకు వెళ్తాడు. కృష్ణారావు మాత్రం ఆ గ్రామంలోనే ఉండిపోతాడు. 10 ఏళ్ళ తర్వాత కృష్ణారావు సొంత ఊరికి పోవాలనేసి ఆలోచనతో వాళ్ళ ఊరికి వస్తాడు. మన ఊరు చూసుకొని వద్దాము అనేసి వాళ్ళ ఊరికి వస్తాడు. వచ్చినప్పుడు ఆ రోడ్లో పోతా కారు దిగేసి పైర్లు ఎలా ఉన్నాయి, ఏముండయి, బాగున్నాయి అని చూసుకుంటా పోతాడు. చూస్తే పోతా అంటే పైర్లన్నీ పచ్చగా ఉంటాయి. అవి బాగున్నాయి పైర్లు, ఇక్కడ ఒక పురుగు లేదు, తెగుళ్ళు లేదు అనుకుని భలే ఉంది మన ఊరు అనుకుంటా పోతాడు. పోయి కొద్ది దూరం పోనిచ్చి సుబ్బారావు వాళ్ళ ఇల్లు ఉండాలి అక్కడ. ఇక్కడ లేదే సుబ్బారావు ఇల్లు, అక్కడ అందరిని అడుగుతాడు. సుబ్బారావు ఇల్లు వాళ్ళ ఇల్లు ఎక్కడండి, ఇక్కడ ఉండింది మా ఫ్రెండు నా స్నేహితుడు అని అంటే ఏమో మాకు తెలీదు తెలీదు అంటారు చాలామంది. సరే వాళ్ళ మామ కనబడతాడు, కృష్ణారావు వాళ్ళ మామ. మామ ఎప్పుడు వచ్చినప్పుడే వస్తానని మామ అంటాడు. సరే సుబ్బారావు ఇంటికి పోయేస్తా ఉండు మామ అంటాడు. సరే సరే సుబ్బారావు ఇల్లు ఎక్కడ మామ అని అడిగితే సుబ్బారావు ఇల్లా, కషాయాలు సుబ్బారావు ఇల్లేనా, మీ స్నేహితుడా, వాళ్ళ ఇల్లు వచ్చి అక్కడ వాళ్ళు పొలంలోనే ఇల్లు కట్టుకోండారా అంటాడు వాళ్ళ మామ. ఏం మామ కషాయాలు సుబ్బారావు అంటాడు, నువ్వు పోరా వాడికి, ఆడికి పోరా తెలుస్తుంది అంటాడు. సరే కృష్ణారావు నేరుగా పొలం కాడికి పోయేతాడు, వాళ్ళ సుబ్బారావుని కలుస్తాడు. ఏ సుబ్బారావు బాగున్నావురా అంటే బాగున్నానురా, నువ్వు ఎలా ఉన్నావురా, ఎన్నెండు లేనిరా చూసి అని అనుకుంటాడు. అని ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటా ఉంటారు. ఏమిరా ఊర్లో సుబ్బారావు ఇల్లు అంటే ఒక్కరు కూడా చూపిలేదు, కషాయాలు సుబ్బారావు అంటేనే చూపిస్తాడారు, ఏమిరా అని అడుగుతాడు కృష్ణారావు. సుబ్బారావు ఏం లేదురా, కషాయాలు చేస్తూ ఉంటాను, అందువల్ల నా పేరు కషాయాలు సుబ్బారావు అని పెట్టేసినారు సార్ ఊళ్ళో జనమంతా అని అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. అవునా, ఏంద్రా ఇదంతా, ఏమో డ్రమ్ములు పెట్టిండవు, ఇదేంద్రా నల్లేరు పెంచిండవు, ఆకులు పెంచిండవు, ఏమో చేసినావు, ఏంద్రా అని అడతాడు కృష్ణారావు. ఏం లేదురా, కషాయాలన్నీ తయారు చేస్తుంటానురా నేను, అది తయారు చేసి మనం పైరులో వచ్చే తెగుళ్ళు పురుగులకంతా కూడా నివారణ కోసం ఉపయోగిస్తూ ఉంటాంరా అని చెప్తాడు సుబ్బారావు. అప్పుడు కృష్ణారావు అడుగుతాడు, ఏమేమి రా కషాయాలు, అంత కషాయాలు చేస్తావు, ఏమేమి కషాయాలు చేస్తావు రా అని అడుగుతాడు. ఏం లేదురా చెప్తా ఏంట్రా, 5% వేపగింజ కషాయం అనేది చేసుకోవాలరా, అది వచ్చి అన్ని పంటల్లో పొగాకు లద్దె పురుగుకి, శనగ పచ్చ పురుగుకి, నామాల పురుగుకి, ఆకుముడత పురుగుకి, రసం పిలిచే పురుగులకి అంతా కూడా నివారణ చేసుకోవచ్చురా కషాయం తయారు చేస్తే. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి వేపగింజలు 5 కిలోలు కావాలి, నీరు 100 లీటర్లు కావాలి, కుంగుడుగాయలు 500 గ్రాములు కావాల్సి వస్తుందిరా. ఈ విధంగా ఉన్నాయంటే మనం వేపగింజలు కషాయం తయారు చేసుకోవచ్చు. మొదట ఏం చేయాలంటే, ఈ వేపగింజలు కావాలంటే మనం వేప చెట్లు ఉన్నాయి కదా, ఈ వేప చెట్లు కింద మనకి రాలి పడిపోయి ఉంటాయి కదా వేపకాయలు, అవన్నీ తెచ్చుకునేసి ఆ వేపకాయలంతా కూడా నీళ్ళలో కొంచెము 2 రోజులు అట్లా ఆరబెట్టుకున్నామంటే ఆ పొట్టు సులభంగా వచ్చేస్తుంది. దాంట్లో ఉండే వేపగింజలంతా కూడా మనము సేకరించుకోవచ్చు. ఈ వేపగింజలంతా సేకరించిన వేపగింజల్ని మెత్తగా రోట్లేసి రుబ్బుకోవాలి. రుబ్బుకునేసి

ఒక తెల్ల గుడ్డ తీసుకునేసి ఆ గుడ్డలో ఈ రుబ్బుకున్న వేపగింజల ముద్దలంతా కూడా దాంట్లో వేసి గట్టి కట్టేసి దాన్ని ఏం చేయాలంటే ఒక కర్ర తీసుకునేసి కర్రకి దాన్ని గట్టిగా కట్టి పెట్టేయాలి, వేలాడించాలరా. వేలాడించిన తర్వాత ఒక ప్లాస్టిక్ డ్రమ్ అట్ట తీసుకునేసి ఆ డ్రమ్లో 10 లీటర్ నీళ్లు పోసేసి ఆ నీళ్ళల్లో ఈ మూట మునిగేలాగా మనము ఆ కర్రతో వేలాడించాలి. వేలాడిచ్చేస్తే అట్లనే ఉంచేయాలి మనము. మధ్య మధ్యలో ఒకసారి 2 సార్లు మనము ఆ మూటలో నీళ్లు బాగా లోపలికి వెళ్ళేదానికి, రసం లోపలికి వెళ్ళేదానికి ఆ మూటను కదిలిస్తూ ఉండాలి. బయటకు తీయడం, లోపల పెట్టడం అట్లా చేస్తూ ఉంటే దాంట్లో ఉండేదంతా కూడా సారమంతా దిగి ఆ నీళ్ళలో కలుస్తుంది. అట్లా 12 గంటల సేపు మనం వదిలేసినామంటే దాంట్లో ఉండే రసం అంతా కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ మనము దాన్ని అట్లనే తీసేసి ఆ మూటని పక్కన ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకునేసి దాంట్లో మనము ఈ మూటలో ఉండే రసాన్ని అంతా కూడా పిండుకోవాలి. పిండుకున్నాక దాన్ని మనం 100 లీటర్ నీళ్ళలో కలుపుకునేసి తనీగా మనం కుంగుడుకాయలు ఒక 500 గ్రాములు తీసుకుంటాం కదా, ఈ 500 గ్రాముల కుంగుడుకాయలని పొడి చేసుకోవాలి. దాన్ని రసంలాగా చేసుకునేలా పొడిని నీళ్ళ కలుపుకుంటే రసంలాగా వస్తుంది. ఆ కుంగుడుకాయల రసాన్ని కూడా మనము ఈ 100 లీటర్ నీళ్ళలో కలుపుకునేసి ఒక ఎకరాకు సరిపోతుంది. ఆ విధంగా చేసుకున్నామంటే దాన్ని మనం సాయంకాలం వెళ్ళగానే స్ప్రే చేసినామంటే పిచికారీ చేసుకుంటే ఈ పురుగులంతా కూడా మనం నివారణ చేసుకోవచ్చు. అదే కాకుండా ఈ పురుగుల్లో ఉండే గుడ్లు పెట్టింటాయి కదా ఆకుల పైన, ఆ గుడ్లు కూడా పొదకుండా ఈ వేపగింజల కషాయం అనేది చాలా తోడ్పడుతుంది. ఈ విధంగా ఇది ఒకటి ఉందిరా, మనకి ఎక్కువగా వేప చెట్లు ఉన్నాయి మన ఊళ్ళో. ఈ వేప చెట్లలో వచ్చిన గింజలంతా కూడా సేకరించి నేను ఈ విధంగా కషాయం లాగా తయారు చేసి మన పంటల్లో పొలాల్లో, నా పంటల పొలాలు కానీ మన ఊళ్ళో ఉండే వాళ్ళకంతా కూడా ఇస్తూ ఉంటారా, వాళ్ళు పిచికారీ చేసుకుంటూ ఉంటారు. అందుకే రా, ఎక్కడ కూడా మన పొలాల్లో కూడా ఎక్కడ కూడా నీకు పురుగులు కూడా మనకు ఎక్కడ కూడా కనిపించలేదు. నువ్వు తిరిగి చూసినానన్నావు కదా కార్ దిగి, అక్కడ ఎడైనా పురుగులు ఉన్నాయా అంటే లేదురా, అందుకే రా అడుగుతున్నాను అంటాడు కృష్ణారావు సుబ్బారావుతో. ఆ విధంగా కషాయాల వల్ల మనకి పురుగులు లేకుండా నివారణ చేసుకున్నాను రా అంటాడు. అవునా, ఇది బాగుందిరా ఇది అన్నసిన. మళ్ళీ ఇంకో అదే కాకుండా బ్రహ్మాశ్రమం అనేసి ఒకటి ఉందిరా కషాయము, అది కానీ చేసి తయారు చేసుకున్నామంటే మనకి వచ్చే గొంగలి పురుగులన్నీ వస్తూ ఉంటాయి కదా, ఆకులు తినేస్తూ ఉంటాయి ఎక్కువగా ఈ చెనుగు చెట్లు కానీ అంతా కూడా. ఆ గొంగలి పురుగులంతా నివారణ చేసేదానికోసం బ్రహ్మాస్త్రం అనేది కానీ తయారు చేసుకుంటే ఏ పైరులో ఉన్న గొంగలి పురుగులంతా కూడా మనం నివారణ చేసేయచ్చు అని చెప్తాడు సుబ్బారావు. అవునా, దానికి ఏం కావాలరా అంటాడు కృష్ణారావు. అప్పుడు సుబ్బారావు అంటాడు, మనకు వచ్చి వేపాకులు 3 కిలోలు, కానగాకులు 2 కిలోలు, సీతాఫలం ఆకులు 2 కిలోలు, ఉమ్మిత్ ఆకులు 2 కిలోలు, ఆముదం ఆకులు 2 కిలోలు, బొప్పాయి ఆకులు 2 కిలోలు, జామాకులు 2 కిలోలు, వయార్బామ్ ఆకులు 2 కిలోలు, ఇట్లా అన్ని రకాల ఆకులు మనం సేకరించుకోవాలరా. దాంట్లో మొదటగా నేను 5 రకాల ఆకులు చెప్పినాను కదా, అది కానీ తీసుకున్నామంటే ఇంకా బాగా ఉంటుందిరా అని చెప్తాడు. అవునా, ఇంకా మళ్ళీ రా అంటే మళ్ళీ వచ్చి ఆవు మూత్రం 10 లీటర్లు, మామూలు నీరు వచ్చి 10 లీటర్లు తీసుకోవాలి. ఇవన్నీ తీసి ఒక పక్క పెట్టుకోవాలరా. పెట్టుకున్నాక నేను చెప్పాను కదా ఆకులు 5 రకాల ఆకుల్ని, మొదట చెప్పిన 5 రకాల ఆకుల్ని సపరేట్ సపరేట్గా మనము ప్రతి ఆకుల్ని రుబ్బు తనీకి తనీగా మనము ముద్దగా తయారు చేసి పెట్టుకోవాలి, రుబ్బు పెట్టుకోవాలి. రుబ్బు పెట్టుకున్నాక ఒక మనము కుండ తీసుకునేసి ఆ కుండలో 10 లీటర్ నీళ్లు పోసేసి ఈ నీళ్ళల్లో మనము ఈ ముద్ద తయారు చేసి ఉంటాం కదా వేపాకులకు సంబంధించింది, కానగాకుల ముద్ద అంతా బాగా నూరి పెట్టుకుంటాం కదా, ఈ ముద్దను అంతా కూడా తీసి 5 రకాల ముద్దలు వేసి దాంట్లో బాగా మనము మూత పెట్టేసి ఒక అరగంట సేపు బాగా మరగనివ్వాలరా. అట్లా మరగనిచ్చేటప్పుడు మధ్య మధ్యలో కర్ర పెట్టుకునేసి కర్రతో మనము అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. తిప్పుతా ఉంటే ఆ ముద్ద అంటకుండా కింద పోకుండా మొత్తం నీళ్ళలో కలిసి ఆ మిశ్రమం అనేది బాగా తయారవుతుంది. అట్లా 5 పొంగులు వచ్చేందుకు మనము అరగంట సేపు మనము ఇట్లా తయారు చేసి తిప్పుతూ ఉంటే అరగంట సేపు మనం బాగా ఉడికినిస్తే దాంట్లో రసం అంతా బాగా కలిసిపోయేసి బాగా తయారవుతుంది బ్రహ్మాశ్రము. దాన్ని మనము బాగా 2 రోజులు పెట్టేసినామంటే వదిలేసినామంటే చల్లారిపోతుంది. ఆ 2 రోజుల తర్వాత చల్లారిన దాన్ని మనం ఏం చేయాలంటే దాంట్లో వచ్చే రసాలను అంతా కూడా ఒక దాంట్లో గుడ్డ తీసుకునేసి వడగట్టుకోవాలి. వడగట్టుకునేసి ఇంకో పాత్రలో ఇంకొక ప్లాస్టిక్ డ్రమ్ము కానీ ఏదైనా తీసుకునేసి దాంట్లో వడగట్టుకునేసి దాంట్లో వచ్చే రసంలో ఉండే 6 లీటర్లు కషాయాన్ని మనము 200 నీళ్ళల్లో కలుపుకునేసి దాంట్లో ముందు చెప్పినాం కదా ఆవు మూత్రం కావాలి 10 లీటర్లు అనేసి, ఆ ఆవు మూత్రం కూడా 10 లీటర్లు దాన్ని కలుపుకునేసి మొత్తం కానీ మనం తయారు చేసి పెట్టుకునేసి కలిపేసుకునేసి దాన్ని మనం ఎక్కడా పొలం కానీ పిచికారీ చేసుకున్నామంటే ఈ గొంగలి వచ్చే గొంగలి పురుగులు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కూడా చచ్చిపోతాయిరా. అది కాకుండా చిన్న చిన్న పురుగులు ఉంటే కూడా మొత్తం గొంగలి పురుగులు రాకుండా నివారణ చేసి బ్రహ్మాస్త్రం.

ఈ పదార్థం మనము అప్పుడప్పుడు పిచికారీ చేసుకునే దానికోసం 3 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు ఈ పదార్థాన్ని. ఈ బ్రహ్మాస్త్రం మాత్రం 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇందాక వేపగింజ కషాయం చెప్పాం కదా, అది మాత్రం అప్పటికప్పుడు తయారు చేసుకునేసి పిచికారీ చేసేయాలి. ఈ బ్రహ్మాస్త్రం మాత్రం మనకి 3 నెలల వరకు నిలువ ఉంటుంది, నిలువ ఉంచుకొని మనం అప్పుడప్పుడు కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి గొంగళి పురుగును కూడా మనం నివారణ చేసుకునేదానికి ఈ బ్రహ్మాస్త్రం అనేది ఉపయోగించుకోవచ్చు రా అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. కృష్ణారావు అంటాడు, ఏ బాగుందిరా, ఇదేదో గొంగళి పురుగులకి, నేనైతే మేము అమెరికాలో అంతా కూడా మందులు కొట్టేవాళ్ళం రా అంటాడు. మీరు మందులు కొడతారు, నేను ఇక్కడ కషాయాలతోనే మనం గొంగళి పురుగు నివారణ చేసుకోవచ్చు అని సుబ్బారావు కృష్ణారావుతో అంటాడు. మళ్ళీ ఇంకేం ఉంటాయిరా, ఇంకేరా, ఏమో డ్రమ్ములు పెట్టిండావు అంటే చెప్తారా, చెప్తా. ఇంకా మనకి అగ్నాస్త్రం అనేసి ఒకటి ఉంది, ఆ కషాయం తయారు చేసుకున్నామంటే కాండం తొలచు పురుగు కానీ వేరు పురుగు కానీ అన్ని రకాల కాయలు తొలచు పురుగులన్నీ కూడా మనము నివారణ చేసుకోవచ్చు అగ్నాస్త్రం ద్వారా అంటాడు సుబ్బారావు. అవునా, అప్పుడు కృష్ణారావు అంటాడు, దీనికి ఏమేమి కావాలరా, దీనికి కూడా ఆకులు కావాలంటే, దీనికి ఆకులు కాదురా, పచ్చిమిరపకాయలు కావాలరా, దీనికి పచ్చిమిరపకాయలు 1 కేజీ తెచ్చుకోవాలి, వెల్లుల్లిపాయలు 500 గ్రాములు తెచ్చుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు 1 కేజీ తెచ్చుకుంటాం కదా, దాన్ని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు కూడా 500 గ్రాములు తెచ్చుకుని దాన్ని పక్కన మెల్లగా మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. దీంతోపాటు వేపాకు 5 కిలోలు కావాలి. జిల్లేడు ఆకులు కూడా నువ్వు అన్నావు కదరా, ఆకులు కావాలి అన్నావు, వద్దు ఆకులు చెప్తాయినరా, వేపాకులు 5 కిలోలు, జిల్లేడు ఆకులు 1 కేజీ, నీరు 10 లీటర్లు, ఆవు మూత్రం 10 లీటర్లు కావాల్సి వస్తుంది. ఈ పదార్థాలన్నీ తెచ్చుకున్నామంటే సులభంగా మనము అగ్నాస్త్రాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ అగ్నాస్త్రం ద్వారా మనం కాండం తొలచి పురుగు, వేరు పురుగుని, అన్ని రకాల కాయలు తొలచి పురుగులంతా కూడా నివారణ చేసుకోవచ్చు అంటాడు సుబ్బారావు. దీని ఎట్ట తయారు చేసుకోవాలంటాడు కృష్ణారావు. అవి చెప్తాయినరా, చెప్తాయను, ఏం లేదురా, దీంట్లో కూడా అంతే. మనం ఏం చేయాలంటే ఒక కుండ తీసుకోవాలి. ఇందాక బ్రహ్మాస్త్రంలో లాగానే అగ్నాస్త్రంలో కూడా ఒక కుండ తీసుకునేసి ఆ కుండలో 10 లీటర్ల నీళ్లు పోసేసి ఈ మనము ఈ పేస్ట్ లాగా చేసుకుంటాం కదా, పచ్చిమిరకాయలని పేస్టు, ఉల్లిపాయలు పేస్టు, ఇవంతా కూడా ఆ పేస్ట్ని వేసేసి మనము దాంట్లో వేపాకు కూడా 5 కిలోలు వేసుంటాం కదా, 5 కిలోలు తీసుకోవాలి. ఆ వేపాకులను కానీ జిల్లేడాకులు 1 కేజీ ఉంటుంది కదా, అది కూడా అన్నీ కూడా వేసేసి మనము మొత్తం కూడా ఒక మూత పెట్టేసి బాగా మనము 5 పొంగులు వచ్చేంత వరకు ఒక అరగంట సేపు మరగబెట్టాలరా. బాగా మరగబెట్టిన తర్వాత అంటే మధ్య మధ్యలో అప్పుడప్పుడు కర్రతో తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే అన్నీ కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత దాన్ని మనము తర్వాత మనకి చల్లార్చాలి. 48 గంటల సేపు చల్లార్చి పెట్టాలి. అంటే 2 రోజుల తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని పలచని గుడ్డు తీసుకునేసి దీనంతా కూడా మనము ఒక ప్లాస్టిక్ డ్రమ్ తీసుకునేసి వడగట్టుకునేసి దాంట్లో పోసి పెట్టుకోవాలి. దాంట్లో చల్లారిన దాంట్లో ఆవు మూత్రం 10 లీటర్లు పోసి కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోరు ఎప్పుడు కానీ ఆవు మూత్రము వేడి దాంట్లో పోయకూడదు, చల్లగా చల్లారిన ఆవు పదార్థంలోనే పోయాలరా అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. ఓకే ఓకే, నేను గుర్తుపెట్టుకుంటానలేరా సుబ్బారావు అంటాడు కృష్ణారావుతో. మళ్ళీ దీంట్లో వచ్చిన పదార్థాన్ని అంతా కూడా వచ్చిన దాంట్లో ఈ 6 లీటర్లు వస్తుంది కదా, ఈ 6 లీటర్ పదార్థాన్ని మనము 200 లీటర్లు నీళ్ళలో కలుపుకునేసి ముందు ఎట్లా చెప్పినాను బ్రహ్మాస్త్రం లాగానే అగ్నాస్త్రంలో కూడా వచ్చిన కషాయంలో నుంచి 6 లీటర్లు తీసుకునేసి దాంట్లో 10 లీటర్ల ఆవు మూత్రం అన్నీ ముందు కలిపి పెట్టుకునేసి దాంట్లో ఉండే 6 లీటర్లు అగ్నాస్త్రంలో వచ్చిన కషాయంని 200 లీటర్ల నీళ్ళలో కలుపుకునేసి మన ఎకరా పొలంలో కానీ పిచికారీ చేసుకున్నామంటే నేను చెప్పిన పురుగులన్నీ కూడా నివారణ అవుతాయరా. ఇవి కూడా అంతే, అగ్నాస్త్రం కూడా బ్రహ్మాస్త్రం లాగానే 3 నెలల వరకు నిలువ ఉంచుకోవచ్చు. ఇది మాత్రం వేపగింజ కషాయం మాత్రమే అప్పుడప్పుడే వాడేయాలి. బ్రహ్మాస్త్రం కానీ అగ్నాస్త్రం కూడా కానీ 3 నెలల వరకు నిలువ ఉంచుకోవచ్చు అని చెప్తాడు సుబ్బారావు కృష్ణారావుతో. ఓ ఇది కూడా బాగుందిరా, నిలువ ఉంచుకొని కూడా మనం అప్పుడప్పుడు మన టైం ఉన్నప్పుడు తయారు చేసుకొని టైం లేనప్పుడు మనం పిచికారీ చేసుకుంటూ ఉండొచ్చు అంటాడు కృష్ణారావు సుబ్బారావుతో. అదే కాకుండా ఎర్రగడ్డల ద్రావణం కూడా ఉందిరా, ఎర్రగడ్డలు ఎందుకైనారా, అడంతా ఎక్కువ వేసిందావు ముందర వచ్చేటప్పుడు అంటాడు. అవునరా, ఎర్రగడ్డలు వేసినాను, ఎందుకంటే ఎర్రగడ్డల ద్రావణం కూడా తయారు చేసుకున్నామంటే మనం మిరప చెట్లు కూడా నా చూసినావురా అంటాడు. చూసాను రా అంటాడు కృష్ణారావు సుబ్బారావుతో. ఆ మిరప చెట్లు వచ్చే నల్ల తామర పురుగులంతా కూడా నివారణ చేసేదానికోసం ఎర్రగడ్డల ద్రావణం అనేది తయారు చేసుకోవాలరా అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. ఓహో, అందుకేనా నీ మిరప చెట్లు బాగుండాయి, నవనవలాడుతుండయి, ఒక్కటి కూడా పురుగు లేదు, ఏమి లేదు అని అడుగుతాడు కృష్ణారావు. అప్పుడు సుబ్బారావు నవ్వుతా, అవునరా, దానికి ఎర్రగడ్డల ద్రావణం అనేది కొట్టినానురా మిరప చెట్లలో, ఆ ఎర్రగడ్డల ద్రావణం వల్ల నాకు నల్ల తామర పురుగులంతా కూడా రాకుండా పోయినాయిరా, అసలుకి మాకు ఒక రసం పీల్చే పురుగులు కానీ ఏది కూడా లేవు చూడరా, తెగుళ్ళు కానీ పురుగులు కానీ అంటే. అవునవునరా, అందుకే రా నిన్ను అడుగుతాండది ఏ విధంగా తయారు చేస్తావు అనేసి అంటే, ఎర్రగడ్డల ద్రావణం తయారు చేసుకునే దానికోసం ఎర్రగడ్డలు 5 కిలోలు కావాలి,

సీతాఫలం ఆకులు 5 కిలోలు కావాలి, ఆవు మూత్రం 10 లీటర్లు కావాలి, పసుపు 500 గ్రాములు కావాలి, కుంగుడుగాయల రసం కూడా మనకి కుంగుడుగాయలు 1 కేజీ కావాల్సి వస్తుంది. దీన్ని మనము కుంగుడుగాయల రసంగా తయారు చేసుకోవాలి. మళ్ళీ పగలగొట్టేసి దాన్ని నీళ్ళలో కలుపుకునేసి ఒక పక్క ఏమంటే ఎర్రగడ్డలు 5 కిలోలు ఉన్నాం కదా, దాని పేస్ట్ లాగా చేసుకోవాలి. మళ్ళీ దాంట్లో పక్కన పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఇది కూడా అంతేరా ఒక కుండ తీసుకోవాలి. అగ్నాస బ్రహ్మాసనం లాగానే ఇది కూడా ఎర్రగడ్డల ద్రావణం కూడా ఒక కుండ తీసుకునేసి ఆ కుండలో ఈ అగ్నాసనం బ్రహ్మాసనంకి మాత్రం 10 లీటర్ల నీళ్లు పోయమన్నాను. ఈ ఎర్రగడ్డల ద్రావణంకి మాత్రం 20 లీటర్ల నీళ్లు పోసుకోవాలి. 20 లీటర్ల నీళ్ళల్లో ఎర్రగడ్డల పేస్ట్ తీసుకుంటాం కదా, బాగా రుబ్బిన పేస్ట్ని 5 కిలోల నుంచి వచ్చిన పేస్ట్ని వేసేస్తాము. దాంతోపాటు సీతాఫలం ఆకులు కూడా వేసేసి బాగా మనము దానికి మూత పెట్టి ఒక అరగంట సేపు అట్లే మరగనివ్వాలి. 5-6 పొంగులు వచ్చే అందరూ మరగనిచ్చేసి మనము మధ్య మధ్యలో కట్టెతో కలుపుతూ ఉండాలి. కట్టెతో కలిపిన తర్వాత 48 గంటల సేపు చల్లారనివ్వాలంటే 2 రోజులు చల్లారబెట్టేసిన తర్వాత మనకి దాని నుంచి ఇంకొక డ్రమ్ములో ఒక క్లాత్ తీసుకునేసి గుడ్డ సహాయంతో మనం దాన్ని వడగట్టుకునేసి ఆ వచ్చిన ద్రావకం చల్లారిన ద్రావకంలో 10 లీటర్ల ఆవు మూత్రాన్ని కలిపేసుకోవాలి. దాంతోపాటు పసుపు 500 గ్రాములు కలుపుకునేయాలి. దాంతోపాటు కుంకుడుగాయలు నేను కాలకేది చెప్పాను కదా, ఆ కుంకుడుగాయలని కుంకుడుగాయల రసంలా తయారు చేసుకునేసి ఆ రసాన్ని కూడా దాంట్లో పోసి మనము ఇవంతా కూడా కలుపుకునేసి మనకి 200 లీటర్ల నీళ్ళల్లో ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకున్నామంటే ఎకరా పొలంకి సరిపోతుంది. ఈ ఎకరా పొలం సరిపోయిన దాన్ని అని మనం పిచికారీ చేసుకున్నామంటే మిరపతొట్లంతా కూడా నల్లతామన పురుగులంతా కూడా నివారణ చేసుకోవచ్చు అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. ఓకే ఓకే రా, బాగుందిరా, బాగా చెప్తున్నారా. ఇంకేందిరా, వావిల్లాకులు కూడా ఏమైనా ఉన్నాయారా? ఏదైనా కనబడుతున్నాయి, కట్ చేసి పెట్టినా ఎందుకురా అని అంటాడు. వావిల్లాకు ద్వారా కూడా మనం వావిల్లా కషాయం తయారు చేసుకోవచ్చురా అని అంటాడు. ఓయమ్మ ఎన్ని కషాయాలు తయారు చేసిందావరా నువ్వు అంటాడు కృష్ణారావు సుబ్బారావుతో. కృష్ణారావు సుబ్బారావుతో అంటే అప్పుడు సుబ్బారావు నవ్వుతా. వావిల్లా కషాయం వచ్చి మనకి పత్తి మిరప వంగ టమాటా పైన వచ్చే పురుగులంతా కూడా తెల్లదోమలంతా కూడా అసంబిల్చే పురుగులు తెల్లదోమలంతా కూడా నివారణ చేసేందుకు ఉపయోగపడుతుంది రా వావిల్లాకు. అందుకేరా ఎక్కువగా నేను వంగ టమాటా వాళ్ళు ఎక్కువ వేస్తాం మన ఊర్లో నాడుతూ ఉంటారు. వీటిలంతా ఎక్కువ తెల్లదోమ అసంబిల్చే పురుగులు వస్తూ ఉంటాయి. వీటికంతా కూడా వస్తే మన కూరగాయలు కానీ అట్టే తిన్నామంటే మనకి హెల్త్ ట్రబుల్ ఇస్తుంది కదరా. అందుకే మనకు అట్ట కాకుండా నేను వావిల్లా కషాయం తయారు చేసి అందరికి ఇస్తూ ఉంటాను. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వంగ టమాటాలు అంతా కూడా పిచికారీ చేస్తూ ఉంటారు. పిచికారీ చేసుకున్న వల్ల వాళ్ళకి ఎక్కువ కూడా మనకి తెలుగు తెల్లదోమ కానీ రసం పిలిచే పురుగులంతా కూడా రాకుండా పోయినాయిరా. అందుకే పైరులు పచ్చగా ఉన్నాయి అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. అప్పుడు కృష్ణారావు దీనికి ఏం కావాలరా పదార్థాలు అంటాడు. దీనికి వచ్చి వావిల్లాకు 5 కిలోలు, నీరు 10 లీటర్లు, కుంకుడుగాయలు 500 గ్రాములు, ఆవు మూత్రం 10 లీటర్లు కావాల్సి వస్తుంది. ఈ పదార్థాలు ఉంటే వావిల్లా కషాయం తయారు చేసుకోవచ్చు అంటాడు సుబ్బారావు. దీని ఎట్టరా అంటే ఇది కూడా అంతేరా, సేమ్ ముందు చెప్పినాను కదా బ్రహ్మాశ్రము అగ్నాశ్రమం లాగానే ఒక కుండ తీసుకునేసి ఆ కుండలో 10 లీటర్ నీళ్లు పోసుకునేసి మనకి వావిల్లాకు ఆకులనంతా కూడా దాంట్లో వేసేస్తాం రా. ఆకులు వేసేసి బాగా దాన్ని మూత పెట్టి బాగా మరగనిచ్చాలి. అది ఎంతసేపు మరగాలంటే నీకు 10 లీటర్ నీళ్లు 5 లీటర్లు వచ్చేందుకంటే సగానికి సగము తగ్గిపోవాలి నీళ్లు. అంతసేపు బాగా మరగనిచ్చాలి రా. మరగనిచ్చిన తర్వాత అంటే మట్లో మధ్య మధ్యలో అది మూత తీసేసి మనము కట్టెతో కలబెడతా ఉండాలి. కలబెడతా ఉంటే అది బాగా కలుస్తుంది. అంటే 5 లీటర్ల నీళ్ళు వచ్చేందరకు మనకు ఇంకిపోయేందరకు మనము వేడి చేసుకోవాలి. బాగా వేడి చేసిన దాన్ని మళ్ళీ తర్వాత మనం దాన్ని చల్లార్చాలి. చల్లార్చిన తర్వాత మనం ఏం చేయాలంటే చల్లారిన ద్రావకంలో ఈ కుంకుడుగాయల రసం ఉంది కదరా, 500 గ్రాములని రసాన్ని తయారు చేసుకున్నాను. ఆ కుంకుడుగాయల రసాన్ని మళ్ళీ ఆవు మూత్రం 10 లీటర్ని ఇవంతా కూడా పోసేసి బాగా కలబెట్టేస్తే దీన్నంతా కూడా ఈ మిశ్రమాన్ని 200 లీటర్లు కలుపుకోవాలరా. కలుపుకునేసి మనం సాయంకాలం పిచికారీ చేసుకోవాలి. ఎప్పుడు కానీ వావిల్లా కషాయం తయారు చేసేటప్పుడు తయారు చేసి దాన్ని పిచికారీ చేయాలంటే సాయంకాలం వేళలోనే మనం పిచికారీ చేయాలి. అప్పుడైతేనే మనకి ఈ పురుగులంతా కూడా మనం నివారణ చేసుకోవచ్చు అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. అదే కాకుండా ఏ కషాయం తయారు చేసుకున్నా మొహానికి గుడ్డ కట్టుకొని మనము తయారు చేయాలి. ఎందుకంటే ఆ రసాలంతా కూడా మనము ఆవిరి పీల్చకూడదు, మనకి ఎఫెక్ట్ ఇస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మనము మొహానికి గుడ్డ కట్టుకొని పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఇదే కాకుండా మనం నల్లేరు అనేది ఉంది కదరా అక్కడ, ఈ నల్లేరు కూడా మనకి అవునరా ఇదేం రా డిస్టిక్ పెట్టినావరా అంటాడు కృష్ణారావు సుబ్బారావుతో. లేదురా డిస్టిక్ కాదురా, అది నల్లేరు పెట్టిండేది. మనకి నల్లేరు మనకి ద్రావణం అనేది తయారు చేసినామంటే నల్లేరు ద్రావణం, దాని ద్వారా మనం రసం మిల్చే

పురుగులంతా కూడా నివారణ చేసుకోవచ్చు. అందువల్ల మనము నల్లేరు అనేది నేను పెంచుతూ ఉన్నాను. దీనికి ఏం రా, ఇది ఎట్లా ఈ కషాయం తయారు చేసేది, దానికి కావాల్సింది ఏమంటే నల్లేరు కాడలు 5 కిలోలు, చింతపండు 1 కేజీ, ముడి ఇంగువ 300 గ్రాములు, కుంకుడు కాయలు 500 గ్రాములు, నీరు 20 లీటర్లు, మనకి ఆవు మూత్రం 10 లీటర్లు కావాల్సి వస్తుంది అంటాడు మన సుబ్బారావు కృష్ణారావుతో. అవునా, ఇవి కూడా కావాల్సి వస్తుంది, ఇవి ఎట్లా తయారు చేసుకోవాలంటాడు. ఇది ఏం లేదురా, మనకి నల్లేరు కాడలు ఉన్నాయి కదా, ఇవంతా బాగా మెత్తగా రుబ్బుకునేయాలి. రుబ్బుకునేసి ఒక పల్చట్టి గుడ్డ తీసుకునేసి ఆ గుడ్డలో మూటలా కట్టి పెట్టుకోవాలి. దీని వచ్చి ఒక కర్ర తీసుకునేసి ఆ కర్రకి ఈ నల్లేరు మూటని మనం గుడ్డలో కట్టింటాం కదా, దీన్ని వేలాడించాలి. వేలాడిచ్చినట్టు పెట్టుకునేసి ఒక పాత్ర తీసుకునేసి ఒక ప్లాస్టిక్ది డ్రమ్ మీద తీసుకునేసి దాంట్లో 200 లీటర్ నీళ్లు పోసేసి మనము ఈ మూట బాగా తడిసేటట్టుగా మనము ఆ కర్ర సహాయంతో వేలాడిచ్చాలి. వేలాడిచ్చితే అట్లే వదిలేయాలి మనము. 5 రోజుల వరకు అట్లే వదిలేసినామంటే దాంట్లో ఉండే నల్లేరు కాయల్లో ఉండే కాడల్లో ఉండే రసం అంతా కూడా 20 లీటర్ల నీళ్ళలో బాగా కలుస్తుంది, రసం అంతా పీల్చుకునేసి బాగా వస్తుంది. ఇంకో పక్క చింతపండు అన్నాం కదా, చింతపండును కూడా రసంలా తయారు చేసి పెట్టుకోవాలి. 5 రోజుల తర్వాత ఈ నల్లేరు రసాన్ని దాంట్లో నుంచి ఆ మూటలో నుంచి పిండుకుంటాం. ఇంకో పాత్ర తీసుకునేసి పిండుకున్న తర్వాత దీంట్లో ఏం చేయాలంటే ఈ చింతపండు రసాన్ని పోయాలి. ఈ ముడి ఇంగు అన్నాను కదా, దాన్ని మెత్తగా తయారు చేసుకొని పొడి చేసుకుని దాంట్లో ఒక 300 గ్రాములు కలపాలి. కుంగుడుకాయలు 500 గ్రాములు అన్నాను కదా, దాని రసంలాగా తయారు చేసుకుని దాన్ని కూడా మనం దాంట్లో కలుపుకోవాలి. ఇవన్నీ మళ్ళీ ఆవు మూత్రం 10 లీటర్లు కూడా కలుపుకునేయాలి. ఇవన్నీ కలిపేసి 200 లీటర్లకు వచ్చేటట్టుగా మనం నీళ్ళల్లో కలుపుకునేసినామంటే ఈ 200 లీటర్లకు సరిపోయింది మనకి, ఒక ఎకరా పొలం సరిపోతుంది. దీని కానీ మనము సాయంకాలం వెళ్ళా కానీ పిచికారీ చేసుకున్నామంటే ప్రతి పైరులో కూడా రసం పీల్చే పురుగులంతా కూడా రాకుండా నివారణ చేసుకోవచ్చు అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. ఓ, ఈ కషాయాలన్నీ తయారు చేసుకుంటే పురుగులన్నీ నివారణ చేసుకోవచ్చా అంటాడు కృష్ణారావు. అవునవును అంటాడు సుబ్బారావు. అదే ఎంతసేపు పురుగుల గురించి చెప్పావు, తెగుళ్ళు కెట్టరా అంటాడు కృష్ణారావు. తెగుళ్ళు కూడా ఉండదురా, తెగుళ్ళకు కూడా మనము రసాయాలు తయారు చేస్తాను నేను కషాయాలు. ఈ కషాయాల ద్వారా మనము తెగుళ్ళు కూడా నివారణ చేసుకోవచ్చు. దానికి ఏమంటే పుల్లటి మజ్జిగ కషాయం అనేది తయారు చేసుకోవాలి ఒకటి. ఈ పుల్లటి మజ్జిగ కషాయాలకు వచ్చి అన్ని రకాల శిలీంద్ర నాశన తెగుళ్ళు అంటే ఆకుమచ్చ, కాయమచ్చ, బూజు తెగుళ్ళు అంతా కూడా నివారణ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు ఏమంటే పుల్లటి మజ్జిగ అంటే 3 రోజులు పులిసిపోయిన మజ్జిగ ఒక 6 లీటర్లు, మళ్ళీ 100 లీటర్ల నీరు తీసుకునేసి మనము పెట్టుకున్నామంటే రెడీగా పుల్లటి మజ్జిగ అనేది తయారు చేసుకోవచ్చురా. దీనికి ఎట్లా చేయాలంటే ప్లాస్టిక్ డ్రమ్ము తీసుకునేసి దాంట్లో 100 లీటర్ల నీళ్ళు తీసుకునేసి ఈ 100 లీటర్ నీళ్ళల్లో ఆ 3 రోజులు పులిసిపోయిన మజ్జిగను పోసేసి మనం అట్లే నీళ్ళు పెట్టేసినామంటే కలిపేసి బాగా దానికి మళ్ళీ ఒక 2 రోజులు కానీ పెట్టేసినామంటే 1 ఎకరాకు సరిపోతుందిరా, ఇది సరిపోయేటట్టుగా త్రాగకుండా తయారవుతుంది కషాయము. దీన్ని సాయంకాలం వాళ్ళ పిచికారీ చేసుకున్నామంటే మనకి ఉండే తెగుళ్ళంతా కూడా మనకి నివారణ అవుతుంది అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. అవునా, ఇంకా ఏముండయిరా తెగుళ్ళు నివారణకి కషాయాలంటే, ఇంకోటి ఉందిరా శొంఠిపాలు కషాయం అనేసి, అది అన్ని రకాల ఆకుమచ్చ, కాయమచ్చ, బూజు తెగుళ్ళంతా కూడా నివారణ చేస్తుంది. శొంఠిపాలు కషాయం తయారు కావాల్సిన పదార్థాలు ఏమంటే దీనికి మెత్తగా పొడి చేసుకున్న శొంఠి 200 గ్రాములు, మళ్ళీ వచ్చి మామూలు పాలు ఉంటాయి కదరా ఆవు పాలు 3 లీటర్లు, మళ్ళీ నీరు వచ్చి 2 లీటర్లు కావాల్సి వస్తుంది. ఈ పదార్థాలు తెచ్చిపెట్టుకున్నాక మనం ఎట్ట తయారు చేసుకోవాలంటే ఒక కుండ తీసుకునేసి ఒక కుండలో 2 లీటర్ల నీళ్లు పోసుకునేసి ఆ నీళ్ళల్లో మెత్తగా పొడి చేసుకున్న శొంఠిని 200 గ్రాములు శొంఠి ఉంది కదా దాన్ని పోసేసి ఒక మూత పెట్టేసి బాగా మరగనీయాలి. ఎంతసేపు మరగనీయాలంటే ఆ 200 లీటర్లు 1 లీటర్కి వచ్చి అందరూ మరగబెట్టాలి. ఈ మరగబెట్టేసి ఒక పక్క మరిగిన తర్వాత చల్లార్చి పెట్టుకోవాలి. ఇంకో పక్క ఒక గిన్నె తీసుకునేసి గిన్నెలో కూడా మనము 3 లీటర్ల పాలు ఉంది కదా ఆ పాలు ఒక పొంగు వచ్చేంతరకు వేడి చేసి దాన్ని ఒక పక్క చల్లార్చి పెట్టుకోవాలి. ఇంకొక ప్లాస్టిక్ డ్రమ్ము తీసుకునేసి ఈ 2 మిశ్రమాలని దాంట్లో కలిపి పెట్టుకునేయాలి. అంటే శొంఠిపాలు కషాయము మళ్ళీ పాలు ఇవంతా కలుపుకునేస్తే ఆ శొంఠిపాలు కషాయం అనేది తయారవుతుంది. ఈ కషాయం నిలువ ఉంచరాదురా, అప్పటికప్పుడే తయారు చేసుకుని ఆ రోజు మనం పిచికారీ చేసుకోవాలి. దీని వచ్చి దీంట్లో మనం ఏం చేయాలంటే దీని వచ్చి 100 లీటర్ల నీళ్ళ కలుపుకునేసి మనము దీన్ని సాయంకాలం వెళ్ళ కానీ పిచికారీ చేసుకున్నామంటే తెగుళ్ళంతా కూడా రాకుండా నివారణ చేసుకోవచ్చు అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. అవునా, ఇది బాగుందిరా, ఇక్కడ ఏందిరా పిచ్చి పిచ్చిగా ఏదో తులసాకులన్నీ మొలిసిపోయినాయి అంటాడు కృష్ణారావు సుబ్బారావుతో. లేదురా, పిచ్చి తులసిని కూడా మేము పక్క నాటిండాము, దాన్ని కూడా సాగు చేస్తాను. ఈ పిచ్చి తులసి ఆకులతో కూడా మనము కషాయం తయారు చేసుకున్నామంటే ఆకుమచ్చ తెగుళ్ళు, బూజు తెగుళ్ళు నివారణ చేసుకోవచ్చు. దీనికి ఏమంటే పిచ్చి తులసి ఆకులకి కషాయం తయారు చేసుకునే పదార్థాలు ఏమంటే పిచ్చి తులసి ఆకులు 5 కిలోలు, కుంకుడుకాయలు 500 గ్రాములు కావాల్సి వస్తుందిరా. దీంట్లో వచ్చి పిచ్చి తులసి ఆకులని ఒక దీంట్లో కూడా సేమ్ రా, ఏం చేయాలంటే

0: కుండ తీసుకునేసి కుండలో 10 లీటర్ నీళ్లు పోసుకునేసి ఆ నీళ్ళల్లో ఈ పిచ్చి తులసి ఆకులంతా కూడా 5 కిలోలు ఉంది కదా, దీన్ని దాంట్లో వేసేసి ఒక మూత పెట్టి ఒక అరగంట సేపు మాగు మరగనిచ్చాలి. 5-6 పొంగులు వచ్చేంత వరకు మరిగిన తర్వాత దాన్ని మాగు చల్లార్చాలి. చల్లార్చిన తర్వాత దాన్ని ఒక గుడ్డ తీసుకునేసి ఆ గుడ్డలో ఈ పదార్థాన్ని అంతా వడగట్టుకోవాలి. ఈ ద్రావకాన్ని వడగట్టుకున్న ద్రావకాన్ని మనం ఏం చేయాలంటే ఈ కుంకుడుగాయల రసాన్ని దాంట్లో పోసుకునేయాలి. ఇది కూడా మనం ఈ కషాయం నిల్వ ఉంచురాదురా, ఇది కూడా అంతే 200 లీటర్లు కలుపుకునేసి ఒక ఎకరా పొలానికి సరిపోయేటట్టు కలుపుకునేసి మనము పిచికారీ చేసుకోవాలి. ఇది కూడా సాయంకాలం వేళలోనే మనం పిచికారీ చేయాలి, పొద్దున వేళ పిచికారీ చేయకూడదు ఈ కషాయాన్ని అంటాడు ఎక్కువగా. ఇట్లా ఎందుకు రాదు ఎప్పుడు సాయంకాలం సాయంకాలం అంటాడు అంటాడు కృష్ణారావు సుబ్బారావుతో. ఏం లేదురా, సాయంకాలం చేస్తే కొన్ని కషాయాలు బాగా పనిచేస్తుంది, అది కాకుండా సాయంకాలంలో మనకి తేమ శాతం అనేది బాగుంటుంది, మనకి ఆ కషాయం పట్టుంది ఆకుల పైన కూడా ఏ పురుగు రాకుండా దానికి కొంచెం నిలువ ఉండి ఇంకా బాగా పనిచేస్తుంది అంటాడు సుబ్బారావు కృష్ణారావు. అవునా, సరే సరే అంటాడు. మళ్ళీ అదే కాకుండా ఆవు పేడ మూత్రం ఇంగువ ద్రావకంతో కూడా మనము వరిలో అగ్గి తెగులు నివారణ చేసుకోవచ్చు అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. అవునరా, వరిలో ఎక్కువగా అగ్గి తెగులు అనేది వస్తూ ఉంటుందిరా, మాకు వాడ మేమంతా మందులు కొడుతూ ఉంటాము అమెరికాలో అంటాడు సుబ్బారావు అంటాడు కృష్ణారావు. అవునా, ఇక్కడ మేమంతా వరికంతా కూడా అగ్గి తెగులు రాకుండా ఉండేదాని కోసము ఆవు పేడ మూత్రం ఇంగువతో ఒక కషాయం తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు ఏమంటే ఆవు పేడ 5 కిలోలు, ఆవు మూత్రం 5 లీటర్లు, సున్నం 100 గ్రాములు, మళ్ళీ ఇంగు వచ్చి 200 గ్రాములు, నీరు వచ్చి 5 లీటర్లు కావాల్సి వస్తుంది అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. అవునా, దీని ఎట తయారు చేసుకోవాలి అంటాడు. ఏం లేదురా, ఒక తొట్టి తీసుకునేసి ఆ తొట్టులో ఆవు పేడ 5 కిలోలు, మళ్ళీ దాంతోపాటు మనం ఏం చేయాలంటే ఆ తొట్టులో నీరు 5 లీటర్లు పోసేసి మనము ఆవు మూత్రం కూడా దాంట్లో వేసేయాలి. ఆవు పేడ పోసేసి ఆవు మూత్రం వేసేసి నీరు పోసేసి అన్నీ వేసేసి ఆ తొట్టులో అట్టనే మనము 4 రోజుల వరకు ఆ మిశ్రమాన్ని అప్పుడు కలబెడుతూ బాగా మరగనిచ్చేయాలి. మరిగిపోతుంది అంటే మరిగిపోయేది అంటే మరిగిపోయేది కదరా, మురిగిపోతుందిరా, బాగా మురిగిందంటే దాని నుంచి రసం అంతా కూడా బాగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనము ఈ తయారు చేసి పెట్టుకున్నామంటే దీంట్లో వచ్చిన మనము ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు కూడా మనం ఉదయం సాయంకాలం 2 వేళల్లో ఎప్పుడైనా కూడా కలిపి దీన్ని పిచికారీ చేసుకోవచ్చురా. ఇవి వచ్చిన దాంట్లో ఏం చేయాలంటే ఒక మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏమంటే గోను సంచిర మన పల్చటి గోను సంచి తీసుకునేసి ఆ గోను సంచిలో మనము మంచిని మనము వడగట్టుకోవాలి. వడగట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ పేడ అంతా కూడా మనకి పోతుంది, దాంట్లో ఉండేదంతా కూడా మనకు పేడ పోయేసి మంచి నీళ్ళు తయారవుతుంది. ఆ రసం అంతా కూడా మళ్ళీ ఒక చిన్న ప్లాస్టిక్ ఈ గోను సంచిలో వచ్చిన రసాన్నంతా కూడా మనం తీసుకునేసి దాన్ని మళ్ళీ మనము క్లాత్ తీసుకునేసి ఆ క్లాత్లో ప్లాస్టిక్ మనం పల్చటి క్లాత్లో కూడా మళ్ళీ 2వసారి వడగట్టుకున్నామంటే పల్చటి గుడ్డులో దానికి వచ్చే మనకి ఆ మిశ్రమాన్ని అంతా కూడా మనము ఒక ఇంగువ 200 గ్రాముల ఇంగువని మళ్ళీ మనకి ఆవు మూత్రం అంతా వేసేసినాం కదరా, సున్నం ఒక 100 గ్రాములు ఉంది కదా అది కూడా కలుపుకునేసి దీన్ని మనము 2 రోజుల వరకు నీళ్ళు ఉంచి కానీ పిచికారీ చేసుకున్నామంటే అగ్గి తెగులు రాకుండా వరిలో మనము అన్నీ కూడా నివారణ చేసుకోవచ్చురా తెగులు రా.
1: మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో కషాయాల తయారీ ఇంకా పురుగులు తెగుళ్ల నివారణ గురించి వ్యవసాయ అధికారి పి వాణిగారి ప్రసంగం విన్నారు. ఈనాటి కిసాన్ వాణి ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:45. ఇప్పుడు విందాం సినీ భక్తి గీతాలు. కార్యక్రమంలో ముందుగా

మీరు ఇంతవరకు సినీ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట ఒకే ఒక్కడు చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి అయ్యర్ ఆలపించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం, ఏఎం రత్నం సాహిత్యం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన.

0: 2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
7: తర్వాత పాట ఓం భీమ్ బుష్ చిత్రం నుంచి అర్జిత్ సింగ్ ఆలపించగా సంగీ సన్నీ MR సంగీతం, వినాయక్ శశికుమార్ సాహిత్యం.

0: ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: మీరు వింటున్నారు చిత్రకుసుమాలు చిత్రగీతల కార్యక్రమం 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఆకాశవాణి. ఇప్పుడు విందాం ఒక్కడో చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, సుజాత ఆలపించగా, సంగీతం అందించిన వారు మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు, విజయ వంట నూనెలు.
2: కార్యక్రమంలో తరువాత పాట మెరుపుకలలు చిత్రం నుంచి హరిహరన్ సాధన సర్గం ఆలపించగా సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్.

0: ధరలు సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
3: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
4: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
3: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
3: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
4: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు, అన్ని రంగాల వాస్తవాలను మీతో

0: పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శనివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: చివరిగా వినబోయే పాట దసరా చిత్రం నుంచి రామ్ మిరియాల ది ఆలపించగా సంతోష్ నారాయణ్ సంగీతం, కాసర్ల శ్యామ్ సాహిత్యం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా రెండవ టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. రానున్న 4 రోజుల్లో గుజరాత్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాజస్థాన్లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొదట జోధ్పూర్ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం బాలోత్రా జిల్లా పంచుపద్రాలో దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను జాతికి అంకితం చేశారు. ఇదే వేదిక నుంచి జైపూర్ మెట్రో ఫేజ్ 2 నిర్మాణానికి ప్రధాని దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణలు 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని తెచ్చాయని, కానీ భారత వ్యూహాత్మక నిర్ణయాలు, సమర్థవంతమైన దౌత్యం, జాతీయ వనరుల సక్రమ వినియోగంతో సంక్షోభాన్ని అధిగమించిందని తెలిపారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా దేశీయంగా వంట గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగకుండా ప్రభుత్వం కట్టడి చేసిందని ప్రధాని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ధరల ప్రభావం ప్రజలపై పడకుండా ఏప్రిల్ జూన్ మధ్యకాలంలో చమురు కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలపై ఎదుర్కొన్న దాదాపు 75,000 కోట్ల రూపాయల భారీ నష్టాన్ని ప్రభుత్వమే భరించిందని వివరిస్తూ

0: जो हालात थे उनमें घरेलू गैस सिलेंडर की कीमत 2000 रुपये तक जा सकती, लेकिन हमारे यहाँ अभी भी घरेलू एलपीजी सिलेंडर 950 रुपये से भी कम में दिया जा रहा है। गरीबों को तो उज्ज्वला सिलेंडर 650 के भी भीतर पड़ रहा है। अप्रैल से जून के बीच ही डीजल पेट्रोल में 75,000 करोड़ रुपये से ज्यादा का घाटा कंपनियों को उठाना पड़ा और इस घाटे को पूरा करने की जिम्मेदारी सरकारी खजाने से उठाई गई।
1: గుజరాత్లోని సానంద్లో ఏర్పాటు చేసిన సీజీ సెమీ అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఓసాట్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. దేశీయ సాంకేతిక తయారీ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రతిష్టాత్మక కేంద్రాన్ని 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో నిర్మించారు. ఈ ప్లాంట్ ఏటా దాదాపు 500 కోట్ల సెమీ కండక్టర్ చిప్లను ఉత్పత్తి చేయనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా నిలిచిన భారత్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ విప్లవంలో తదుపరి దశకు చేరుకుందని స్పష్టం చేశారు. సానంద్లోని సీజీ సెమీ ఓసాట్ ప్లాంటు దేశీయ చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా సాంకేతిక స్వయం సమృద్దిని పెంచుతూ అంతర్జాతీయ సెమీ కండక్టర్ సరఫరా వ్యవస్థలో భారత్ను అగ్రస్థానానికి చేరుస్తుందని పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 13వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు వెల్లడించారు. జూలై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలను నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన విడుదల చేసిన కేంద్ర మంత్రి, దేశానికి సంబంధించిన పలు కీలక ప్రాధాన్యత కలిగిన అంశాలపై ఈ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు నిర్ణయాలు జరుగుతాయని తెలిపారు. రాబోయే సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పక్షాలు సహకరించాలని కిరణ్ రిజిజు కోరారు. ధరల స్థిరీకరణ కోసం సేకరించే ఉల్లి మద్దతు ధరను ప్రభుత్వం 13% మేర పెంచింది. ఇప్పటి వరకు క్వింటాల్కు 1,875 రూపాయలుగా ఉన్న కొనుగోలు ధరను 2,125 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. పెంచిన కొనుగోలు ధర వల్ల ఉల్లి సాగు చేసే రైతులకు మెరుగైన లాభాలు అందుతాయని, అలాగే బఫర్ స్టాక్ సేకరణ వేగవంతమవుతుందని ఆ శాఖ పేర్కొంది. భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం ఈ రోజు నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. గత ఏడాది సెప్టెంబరులో ఢిల్లీ వేదికగా ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను పటిష్టం చేయడానికి, పెట్టుబడులకు సురక్షితమైన పారదర్శకమైన వాతావరణాన్ని కల్పించడానికి ఈ ఒప్పందం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2029 చివరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గుజరాత్లో పలు రైల్వే ప్రాజెక్టుల ప్రగతిపై అహ్మదాబాద్లో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి గుజరాత్ పరిధిలోని పనులు ఇప్పటికే 80% పూర్తయ్యాయని వెల్లడించారు. హైస్పీడ్ రైలు నెట్వర్క్ను విడతల వారీగా అందుబాటులోకి తెస్తామని రైల్వే మంత్రి పేర్కొంటూ,
2: आप सब जानते हैं बुलेट ट्रेन का काम बहुत तेजी से चल रहा है. अगले साल 2027 में बुलेट ट्रेन का पहला सेक्शन इनॉग्रेशन करेंगे सूरत से बिलिमोरा का, और उसके बाद में वापी से सूरत, और उसके बाद में वापी से अहमदाबाद, और फिर अहमदाबाद से ठाणे, और फिर अहमदाबाद से मुंबई. बहुत तेजी से काम चल रहा है और अब ये प्रोजेक्ट करीब करीब 80% कम्प्लीट हो गया है. तो देश के लिए बहुत एक जो कई वर्षों से एक उम्मीद थी वो पूरी होगी.
1: తయారీ సాంకేతిక రంగాల్లో దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని, దేశ రక్షణ రంగ ఎగుమతులు రికార్డు స్థాయిలో 38,000 కోట్ల రూపాయలకు చేరాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 686 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు నేడు 57 రెట్లు పెరిగాయని అన్నారు. మేక్ ఇన్ ఇండియా రక్షణ ఉత్పత్తులపై అంతర్జాతీయంగా ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని

0: ఆయన పేర్కొన్నాడు. గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ వార్షిక రక్షణ రంగ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 178,000 కోట్ల రూపాయలకు పైగా చేరిందని తెలిపారు. స్వామీ వివేకానంద వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు వారు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక సందేశాలను పంచుకున్నారు. భారతదేశ సాంస్కృతిక చైతన్యాన్ని స్వామి వివేకానంద పునరుజ్జీవింపజేశారని, కాలాతీతమైన భారతీయ జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని ఉపరాష్టపతి పేర్కొన్నారు. దేశీయ బొమ్మల పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, విదేశాల నుంచి బొమ్మల దిగుమతులు భారీగా తగ్గాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఢిల్లీలో 17వ టాయ్ బిజ్ ఇంటర్నేషనల్ B2B ఎక్స్పోను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అత్యధిక శాతం మేడ్ ఇన్ ఇండియా బొమ్మలే విక్రయమవుతున్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాద నిరోధక చట్టం UAPA కింద పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న 23 మంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉగ్రవాదులుగా ప్రకటించింది. వీరంతా జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్టు ఆ శాఖ స్పష్టం చేసింది. వీరు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ల నుంచి భారత్కు వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దేశంలో విమానయాన రంగాన్ని సామాన్యుడికి మరింత చేరువ చేస్తూ ప్రాంతీయ అనుసంధానతను పెంచేందుకు సవరించిన ఉడాన్ పథకం దోహదపడుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28,840 కోట్ల రూపాయలకు పైగా భారీ వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈరోజు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేశారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 T20ల సిరీస్లో భాగంగా 2వ క్రికెట్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ 17 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. రాబోయే 4 రోజుల్లో గుజరాత్, హర్యానా, పంజాబ్, పాకిస్తాన్ అంతటా నైరుతి ఋతుపవనాలు పూర్తిగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8:40. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమానికి పునఃస్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అజ్ఞాతవాసి చిత్రం నుంచి అనిరుద్ధ్ రవిచందర్ ఆలపించగా, సంగీతం అందించినవారు మరియు సాహిత్యం అందించినవారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఇప్పుడు విందాం

తరువాత పాట శ్యామ్ సింగరాయ్ చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి ఆలపించగా, సంగీతం అందించిన వారు మిక్కీజే మేయర్, సాహిత్యం సీతారామశాస్త్రి.

మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఆకాశవాణి. ఇప్పుడు విందాం నిరీక్షణ చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించగా, సంగీతం అందించిన వారు ఆచార్య ఆత్రేయ, సాహిత్యం ఇళయరాజా.

కార్యక్రమంలో చివరగా ఓ పాపాలాలి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా, సంగీతం అందించిన వారు ఇళయరాజా, సాహిత్యం రాజశ్రీ.

మీరింతవరకు ఏక చిత్రగానం శీర్షికన సూర్య ఐపీఎస్ చిత్రం నుంచి పాటలు వెళ్ళినారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం

ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో భారత స్వతంత్రయ సమరం శీర్షికన భారత జాతీయ కాంగ్రెస్ మితవాద దశ వివరాలు వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 11:11 కావస్తున్నది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.